ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. సగ సంవత్సరం 1948 ఆషాఢమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 6వ తేదీ సోమవారం. ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో, అంతేకాని తీసుకోవడం కాదు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 5:59. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: శివభక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. సమర్పణ శ్రీమతి చెరుకూరి సీతామాలక్ష్మి.
1: సంకల్పం నమ్మకం. సంకల్పం ఆయుధమైతే సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో. సంకల్పంతో పాటు సాధించాలనే కోరిక, సాధించి తీరుతాననే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే సంకల్పం యొక్క బలాన్ని పెంచుతుంది. చాలామందికి ఎన్నో కోరికలు, సంకల్పాలు ఉంటాయి. వాటిని ఎలాగైనా సాధించాలనే తపన ఉంటుంది. కానీ ఆచరణలో సరియైన దృష్టిని పెట్టరు. సాధనలో ఏవో చిన్న చిన్న అడ్డంకులు, అపోహలు ఎదురైతే మధ్యలోనే వదిలేస్తుంటారు. మరికొందరైతే ముందే ఓ నిర్ణయానికి వస్తారు. అనుకున్న పని పూర్తి చేయడం, ఫలితాలు సాధించడం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వల్ల కాదని, అందుకే ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా మిన్నకుండిపోతారు. ఇంకొందరు మాత్రం పట్టిన పట్టు వదలరు, సంకల్ప బలం వీడరు. 600 అయినా, 106 అయినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎలాంటి అవరోధాలు ఎదురైనా చేయాలనుకున్న కార్యాన్ని చేసి తీరుతారు. అలాంటి వారిలో అంతులేని ఆత్మవిశ్వాసం, ఉడుంలాంటి పట్టుదల, నిరంతరం శ్రమించే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మనస్తత్వాలు కలవారిని కవులు, పండితులు 3 రకాలుగా వర్ణించారు. అసలు ఆరంభించకుండానే, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే ఉండేవారిని అధములుగాను, అత్యుత్సాహంతో మొదలుపెట్టి మధ్యలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలకే భయపడి వదిలేసేవారిని మధ్యములని, పట్టువదలని విక్రమార్కుడిలా చివరి వరకు శక్తియుక్తులతో, దృఢ సంకల్పంతో అనుకున్నది సాధించేవారిని ఉత్తములని అంటారు.

0: మొక్కవాని సంకల్ప బలంలో అంతులేని ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆత్మవిశ్వాసంలోనే పట్టుదల, పట్టుదలకు సహకరించే సహనం, సహనాన్ని గెలిపించే సంయమనం, ఇవన్నీ కలిస్తేనే విజయం అలవోకగా వరిస్తుంది. ప్రతి వారిలో ఏదో ఒక లక్ష్యమంటూ ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు చేరుకోగలమనే నమ్మకం, కావలసినంత సంకల్ప బలం కావాలి. అప్పుడే ఎలాంటి అసాధ్యమైన కార్యమైనా సుసాధ్యం చేసుకోగలం. రామాయణంలో సుగ్రీవుడు తన సేనలో ప్రముఖులైన వారిని పిలిచి సీతమ్మ జాడ కొరకు నలుదిక్కులకు పంపుతాడు. తూర్పు, పడమర, ఉత్తరం వెళ్లిన ప్రముఖ వీరులంతా సీతమ్మ జాడ తెలియదని చెబుతారు. దక్షిణ దిక్కుగా వెళ్లిన వారిలో అంగదుడు, హనుమదాదులు ఉంటారు. సీతమ్మవారు లంకా నగరంలో బందీ అయి ఉందని, రావణాసురుడు ఎత్తుకుని వెళ్లాడని తెలుస్తుంది. లంకకు వెళ్లాలంటే సముద్రాన్ని దాటాలి. అంతటి సమర్థులెవరు అని అనుకున్నప్పుడు హనుమంతుడే అందుకు తగినవాడు అన్నప్పుడు హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. తనకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అని. ఆ తర్వాత ఎలాగైనా సీతమ్మవారి జాడ తెలుసుకుని రావాలి, శ్రీరాముని బాధను ఉపశమింపజేయాలి అనుకుని తాను ఎలాగైనా తెలుసుకొని రాగలననే నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకమే హనుమంతులలో సంకల్ప బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అందరి ఆశీస్సులతో సముద్రాన్ని లంఘించడం, సీతమ్మవారి జాడ కనుగొని రావడం, ఆ ఘట్టాన్ని చదువుతుంటే సంకల్పం ఆయుధమైతే ఏదైనా సాధించవచ్చు అని తెలుస్తుంది. సంకల్పానికి అవయవలోపం కూడా అడ్డురాదని చరిత్రలో ఎంతోమంది వ్యక్తులు విజయగాథలు చెబుతున్నాయి. స్టీఫెన్ హాకిన్స్ వీల్చైర్కే అంకితమైన వాడు. దేహంలో ఏ అవయవం ఆయన ఆధీనంలో లేవు, ఓ తల, మెదడు తప్ప. దానితోనే అంతరిక్ష పరిశోధన చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిన్న మొన్నటి నిక్ ఉయిచిన్ అతనికి కాళ్ళు చేతులు లేకున్నా సాధించిన విజయాలు అందరికీ విదితమే. నాటి ఐన్స్టీన్, న్యూటన్ అందులకు విద్యాభాగ్యం కల్పించేందుకు బ్రెయిలీ లిపిని కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ, ఆ లిపితో ప్రపంచాన్ని చదివి ప్రపంచ ఖ్యాతిని గాంచిన హెలెన్ కెల్లర్, నేటి ఇరా సింఘాల్ కృత్రిమకాలు సమకూర్చుకొని నాట్యమయూరి బిరుదు పొందిన సుధాచంద్రన్, మరియు తంగవేలు, ఫ్రాంజిల్ పాటిల్ లాంటి వారెందరో తమ వైకల్యాలను అధిగమించారు. తమపై పెంచుకున్న నమ్మకంతో, మనసు నింపుకున్న సంకల్పం బలంతో బతుకుపోరులో విజయాలు సాధించారు, సాధిస్తూనే ఉన్నారు.
1: విన్నారు కదా, శ్రీమతి చెరుకూరు సీతామా లక్ష్మి గారు వినిపించిన సుభాషితం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.

జునోటిక్ ఈ వ్యాధుల ప్రమాదంపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జులై 6వ తేదీన అంటే ఈ రోజున ప్రపంచ జినోసెస్ డేను నిర్వహిస్తారు. వివిధ రకాల వైరస్ల వల్ల సంక్రమిస్తున్న వ్యాధులను ఆంగ్లంలో జునోటిక్ డిసీజెస్ లేదా జినోసెస్ అని అంటారు. జునోస్ అనేవి అంటువ్యాధులు, వైరస్, బ్యాక్టీరియా మరియు పరాన్నజీవులు. ఇవి జంతువుల నుండి మానవులకు జంతువులతో ప్రత్యక్ష లేదా పరోక్ష తాకిడి, వెక్టర్ బోర్న్ లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతాయి. జులై 6, 1885 లూయిస్ పాశ్చర్ జినోటిక్ వ్యాధి అయిన రేబిస్ వైరస్ కు మొదటి వ్యాక్సిన్ను విజయవంతంగా కనుగొన్న రోజు. జినోటిక్ వ్యాధి జినోటిక్ వ్యాధికి వ్యతిరేకంగా అవగాహన పెంచడానికి మనం ప్రతి సంవత్సరం జులై 6వ తేదీన అంటే ఈ రోజును గుర్తు చేసుకుంటున్నాం. ఆధునిక సమాజంలో ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి. అయితే పెంపుడు జంతువులతో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకుంటే మన ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించేందుకు ఏటా జులై 6వ తేదీన ప్రపంచ జునోసిస్ డేను నిర్వహిస్తుంటారు. మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం. మనం ఎంతో అభిమానంగా పెంచుకునే కుక్కల నుంచి రేబిస్, గజ్జి, ఇంకా పశువుల నుంచి గొర్రెలు, మేకలు వంటి గడ్డి తినే జంతువుల నుంచి ఆంథ్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు మనుషులకు సోకుతాయి. ఈ సంక్రమిత వ్యాధులనే జునోసిస్

0: డిసీజెస్ అంటారు. ముఖ్యంగా వీధి కుక్కల నుంచి రేబిస్ వ్యాధి వేగంగా వ్యాప్తి చెంది ప్రాణాంతకంగా మారుతోంది. పశువుల నుంచి మనుషులకు తరచుగా వచ్చే మరో వ్యాధి ఆంత్రాక్స్. దీన్నే దొమ్మ రోగం అని కూడా పిలుస్తారు. మనుషుల్లో చర్మంతో పాటు పేగులు, ఊపిరితిత్తులకు సోకే ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరం కూడా. పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, గుర్రాల్లో ఆంత్రాక్స్ వ్యాధి చాలా వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యాధికారులను సంప్రదించి వెంటనే చికిత్స చేయించుకోవాలి. జునోటిక్ వ్యాధులు నీరు, ఆహారం మరియు పర్యావరణం ద్వారా మాత్రమే కాకుండా అడవి మరియు పెంపుడు జంతువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. పెంపుడు జంతువులను తమ ఇంటిలో ఉంచుకునే వ్యక్తులు సరైన పరిశుభ్రత పాటించాలి. అనారోగ్యాన్ని నివారించడానికి వాటికి క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదికల ప్రకారం 70% అంటువ్యాధులు జంతువుల నుండి ఉద్భవిస్తాయి. ప్రస్తుతం ఉన్న అంటువ్యాధులు 60% జునోటిక్ ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. టీకా యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలను ప్రజలు తెలుసుకోవాలి. జునోటిక్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఈ వ్యాధిని అధిగమించే పద్ధతులను వారికి బోధించడానికి ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జునోటిక్ వ్యాధులను నివారించే, చికిత్స చేసే పద్ధతిని ప్రజలు తెలుసుకుని ఉండాలి. వ్యాధి నిర్ధారణ కాకపోతే అతిపెద్ద సంఖ్యలో ప్రజలకు సోకుతోంది, మరణానికి కూడా కారణం కావచ్చు. జునోటిక్ వ్యాధి సోకిన వ్యక్తులు విస్మరించకూడదు, కాని సరైన నివారణ కోసం వెతకాలి, సరైన చికిత్స పొందాలి. ఎబోలా, బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, వెస్ట్ నైల్ వైరస్, డెంగ్యూ ఫీవర్, బోవిన్ ట్యూబర్ క్యులోసిస్, ఇలా సాధారణ జునోటిక్ వ్యాధులు కొన్ని ఉన్నాయి.
1: రైతు సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలతో మీ రేడియో నిస్తాం దాసరి వెంకటేశ్వరరావు.

ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు బహుజన బాంధవ్యుడు బాబు జగ్జీవన్ రావు ప్రసంగం ప్రసారమవుతుంది. 7 గంటల 30 నిమిషాలకు గ్లోబల్ ఫ్రగ్రివియస్ డే సందర్భంగా క్షమాగుణం బలహీనులకు బలం బలవంతులకు వరం శ్రీమతి బండి మాలిని గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7 గంటల 45 నిమిషాలకు విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. సమాచార ప్రభాత్ 8 గంటలకు 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం 8 గంటల 30 నిమిషాలకు ప్రసారమవుతుంది. శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నర్ల హరి ఈ ప్రసారంలో 8 గంటల 35 నిమిషాలకు ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు ఈ ఉదయం ప్రసారంలో 9 గంటల 30 నిమిషాలకు వింటారు. 10 గంటలకు జోనోసిస్ డే సందర్భంగా ప్రకృతిని ప్రేమిద్దాం, వన్యప్రాణులను కాపు

వాడుదాం. ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది 10 గంటలకు. అనంతరం చిత్రగీతలు వింటారు. మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. శాస్త్రీయ సంగీత కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతుంది. ఇందులో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు. పన్నెండు గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో వనమహోత్సవం మన బాధ్యత ప్రసంగం. అనంతరం జాతీయ సమగ్రతకు పర్యాయ పదం శ్యాంప్రసాద్, ఏ హేమలత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితలోకం, 1:50 ఉర్దూ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మిడ్ డే న్యూస్ 2:00, 2:15 దోపహర సమాచారం ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట పునఃప్రసారం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం శీర్షికను ఒకే చిత్రంలోని పాటలు. 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. 6:35 చిత్రగీతాలు వింటారు. 6:45 సామూహిక గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో కోళ్ల పెంపకంలో మెలకువలు పరిచయ కార్యక్రమం. అనంతరం చిక్కుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నర లహరి వింటారు. రాత్రి 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్లైట్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మధురిమ ఆపాత మధుర గీతల కార్యక్రమం రాత్రి 9:30. 10:00 పౌరాణిక నాటక కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ గడ్డం అంజయ్య బృందం సమర్పించే చిందు యక్షగానం ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి కార్యక్రమంలోనే ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆధునిక వ్యవసాయ పద్దతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యవల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు: ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1,000 ఎకరాల్లో నియంత్రిత వాతావరణంలో టమాటా సాగుకు ఐటీసీ ముందుకు వచ్చిందని, ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రకృతి సేద్యానికి రైతులు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికి ఒక నమూనాగా అందజేద్దాం. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నా గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ జై హింద్.
0: రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగర్ మధ్య పెన్నా నదిపై వంతు నిర్మాణానికి మంత్రి పయ్యవల కేశవ్

0: శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: గురవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి గురవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి కొత్తలోనే శ్రీకారం చుడుతున్నాం. బెల్లిగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే, ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.
0: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయని పేర్లు, సాంకేతిక లోపాలు, ఇంటి పేర్ల మార్పులు, అక్షర దోషాలు లేకుండా డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు అధికారులతో చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడ్ల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ వివిధ శాఖల అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మునికోడ్లి ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ది పనుల శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి స్వయం సమృద్ది బస్ షెల్టర్ నమూనాను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ది, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పరిశీలించనున్నారని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రవాసాందులకు సూచించారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులను స్వాగతించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే 4 క్రితం ఒడిశా తీరంలో సాంకేతిక లోపంతో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మోటారు చేపల బోట్లో ఉన్న 10 మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు సురక్షితంగా రక్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: 65 కోట్లతో అమృతలోటి డ్రైన్స్ ఏదైతే ఉండో ఆ డ్రైన్స్ టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎన్ టు ఎన్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉండే అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మొన్నే యాక్చువల్ గా కమిషన్ చెప్పా, రాబోయే 2 నెలల్లో పని పూర్తి చేయండి. 20 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. స్కూల్స్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు విఆర్ఎస్ స్కూల్ అయితే పూర్తయిపోయింది, డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి, ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన నిన్న స్పందిస్తూ, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్టంలో ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, రాష్టంలో ప్రజలకు భద్రతపై మరింత విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జులై 6 ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకర్ గుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000కు పైగా సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. తన గానంతో అలరించిన

0: వాతావరణం. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ, దేశానికి అవసరమయ్యే నూతన తరం రైల్వే కోచ్ల తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వ్యవసాయ పద్దతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्यारभ्य इंडोनेशिया, ऑस्ट्रेलिया, न्यूजीलैंड देशानां षड्दिवसीय यात्रायै प्रस्थितः. अस्याः त्रिदेशीय यात्रायाः प्रथमे चरणे असौ अद्य इंडोनेशिया देशं प्राप्स्यति. प्रधानमंत्रिणः मोदिनः इयं चतुर्थ इंडोनेशिया यात्रा वर्तते. अत्रावधेयं यत् स्वयात्रावधौ प्रधानमंत्री इंडोनेशिया देशस्य नवनिर्वाचित राष्ट्रपतिना प्रवोवो सुबियांतो इत्यनेन सह द्विपक्षीय वार्तालापं विधास्यति. संधेः प्रगतिमालक्ष्य समीक्षां च करिष्यति. तदीय मुख्याः आधिकारिकाः कार्यक्रमाः जकार्ता नगरे भविष्यन्ति. परं असौ योग्यकर्ता इति कञ्चन ऐतिहासिकं सांस्कृतिकं च नगरम् अपि गमिष्यति. जकार्तानगरे प्रधानमंत्री सुविशालं भारतीय प्रवासी समुदायं संबोधयिष्यति. केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाहः अद्य नवदेहल्यां आयोजितं सहकारिता मंत्रालयस्य पञ्चमं स्थापना दिवस समारोहं अलंकरिष्यति. मंत्रालयेन ज्ञापितं यत् अयं समारोहः सहकारात् समृद्धिः इति राष्ट्रिय संकल्पनामाधृत्य विधीयते. अस्मिन् मंगल प्रसंगे श्री शाहः अनेकासां प्रमुखाभिनव परियोजनानां शिलान्यासं उद्घाटनं च विधास्यति. एतासु योजनासु 32,200 अन्न संग्रह भण्डारानां लोकार्पणं, सहकार वनस्य भूमिपूजनं, उत्तर प्रदेश महाराष्ट्र राज्ययोः ट्रिशु कल्चर इति सुविधायै

0: भूमि पूजनम राष्ट्रीय सहकारी डेटाबेस एनसीडी 3.0 इत्यस्य भौगोलिक चिन्हांकन दूरभाष अनुप्रयोगस्य च आरम्भः। जम्मू कश्मीर केन्द्र शासित प्रदेशे प्रचलन्त्याम वार्षिक श्री अमरनाथ जी यात्रायाम श्रद्धालूनाम महत् सम्मर्धः दृश्यते, यत्र यात्रायाः प्रथमेषु त्रिषु दिनेषु एव 650,000+ जनाः पवित्र गुहा मन्दिरे समागताः। रविवासरे प्रायः 25,000 भक्तैः बाबा बर्फानी इत्यस्य दिव्य दर्शनं विहितम्। इतः पूर्वं द्वितीय दिने प्रायः 20,000 जनाः, उद्घाटन दिवसे च 12,000+ तीर्थयात्रिणः भगवतः दर्शनं लब्धवन्तः। अनेन सहैव जम्मू कश्मीरस्य उपराज्यपालः मनोज सिन्हा श्वः नुवान पहलगाम इति आधार शिबिरस्य निरीक्षणं विधास्यति। सममेव ह्यः तत्र तीर्थयात्रिभ्यः कल्पितानां व्यवस्थानां प्रबन्धानां च सूक्ष्म पुनरीक्षणं तेन कृतम्। देशस्य विशालेषु भूभागेषु प्रावृत् स्थितिः अत्यधिकं तीव्रीभूता सञ्जाता, येन हि अतिवृष्टिः, मेघगर्जनं, विद्युत्पातः, प्रचण्ड चक्रवात वायुः च प्रचलति। भारतीय ऋतु विज्ञान विभागेन विज्ञापितं यत् आगामिषु चतुर्षु दिनेषु गुजरात राज्यस्य कतिपय भागेषु, हरियाणा पंजाब राजस्थानेषु च प्रावृत् स्थितिः सर्वथा अनुकूला वर्तते। विभागेनाद्य छत्तीसगढ़, मध्यप्रदेश, राजस्थान, कर्नाटक, उत्तराखंड राज्येषु अतिवृष्टेः पूर्वानुमानं कृतम्। अपरतः आगामिषु द्वित्रिदिनेषु राष्ट्रिय राजधान्यां दिल्ल्यां, उत्तरप्रदेशे, पंजाबे, चंडीगढ़ क्षेत्रे विकीर्ण रूपेण वृष्टिः संभाव्यते। विम्बल्डन टेनिस प्रतिस्पर्धायां गतरात्रौ सर्बिया देशस्य लब्ध प्रतिष्ठेन क्रीडकेन नोवाक जोकोविचिन रूस देशस्य रोमन सफ्यूलिनं पराजित्य पुरुषेकल क्रीडायाः प्रागुपान्त्य चक्रे स्थानं सुरक्षितम्। इतः परम् असौ फेलिक्स नगरे उत डेवी वोचेस इत्यनेन सह क्रीडां करिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సిద్దిపేట జిల్లా సమాచార లేఖ విందాం, అందిస్తారు శ్రీ పి రమేష్.
2: సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అనుసరించవలసిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. సరైన సమయంలో వర్షాలు లేకపోవడం వలన పంట ఎండిపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నందున వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన పంటలను మాత్రమే వేసుకోవడానికి రైతులు మొగ్గు చూపాలని సూచించారు. నీటి లభ్యత ఎక్కువ ఉన్న ప్రాంతాల రైతులు సన్న వరి పండించడానికి ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నవర్ల విత్తనాలను వేసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో పప్పు దినుసులు, నూనె గింజలు, కంది, మినుము, పెసర, మిల్లెట్స్, కూరగాయలు పండించాలని చెప్పారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 16వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్ నదీం సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె హైమావతి, పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాల్, వివిధ శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద జిల్లాలో వివిధ శాఖలు అమలు చేసిన కార్యక్రమాల ఫోటో ప్రదర్శనను తిలకించారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్ కె హైమావతిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో వైద్య, వ్యవసాయ, విద్య, గ్రామీణాభివృద్ది, పోలీస్, ఐసీడీఎస్, ఫుడ్ సేఫ్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, పంచాయతీ, మున్సిపల్ అధికారులు తమ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామంలో రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు దేశానికి వెన్నెము కాని రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్టంలో సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. రైతులు వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో

0: జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సిద్దిపేట జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమం కలెక్టర్ కె హైమావతి నేతృత్వంలో వేగంగా పారదర్శకంగా కొనసాగుతోంది. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి నమోదిత ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేసి ఓటర్ల వివరాలను ఎన్యూమరేషన్ ఫామ్లో పూరించే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఎలాంటి తప్పులు జరగకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత మండలాల ఎన్నికల ఏఆర్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్యూమరేషన్ అధికారులకు తగు సూచనలు సలహాలు అందజేస్తున్నారు. సిద్దిపేట సురక్షా నేత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో మొత్తం 270 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ఏర్పాటు చేసిన 32 సీసీటీవీ కెమెరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ ప్రారంభించారు. సిద్దిపేట సురక్షా నేత్ర ప్రాజెక్టు ప్రారంభించిన 100 రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా సీసీటీవీ కెమెరాలను విజయవంతంగా ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం జరిగిందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ తెలియజేశారు. సీసీటీవీ కెమెరాలు అనేవి నేరాలను నిరోధించడానికి, జరిగిన నేరాలను ఛేదించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఇవి ప్రజల రక్షణ భద్రత కోసం నిరంతరం పనిచేస్తూ గ్రామాలను నిరంతరం నిఘానెడలో ఉంచుతాయని సీపీ చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పూర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మెదక్ ఎంపీ రఘునందనరావు ప్రారంభించారు. జిల్లాలో అర్హులైన పిల్లల సంఖ్య 94321 ఉండగా వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 568 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 32 ట్రాన్సిస్ట్ పాయింట్ల ద్వారా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 37 మొబైల్ టీంల ద్వారా వివిధ ప్రదేశాల్లో నివసిస్తున్న పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేసినట్లు అధికారులు వెల్లడించారు. పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా తమ పిల్లల జీవితాలను కాపాడుకోవాలని, పిల్లల నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు వేయించుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ఎంపీ రఘునందనరావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యాన మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. యువత క్రమశిక్షణతో మెలుగుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, లక్ష్య సాధనపై దృష్టి సారించాలని సూచించారు.
1: సిద్దిపేట జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటిగా ఇండోనేషియా చేరుకుని జకర్తాలో ఆ దేశ అధ్యకుడు ప్రభోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2018 మేలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే చారిత్రక నగరమైన యోగ్యకర్తాలో ప్రంభనన్ ఆలయ సముదాయం సందర్శిస్తారు. భారత్కు రక్షణ పరంగా ఎంతో కీలక మలక్కా జలసంధి భద్రతపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 8న మోదీ మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య కీలక ఖనిజాలు, సైబర్ సెక్యూరిటీ, కొత్త సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. చివరిగా జూలై 10-11 తేదీల్లో మోదీ న్యూజిలాండ్లో పర్యటిస్తారు. 40 తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయి వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షిస్తారు. ఈ 3 దేశాల్లోనూ మోదీ అక్కడ భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ధి

0: దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ వన్ భూమి పూజ, ఉత్తరప్రదేశ్ మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, ఎన్డీడీబి మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్ గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమెన్ దేశాల పర్యటనలో భాగంగా దోహా చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్దానీతో సమావేశమై ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, భద్రత వంటి ద్వైపాక్షిక సహకార అంశాలపై సమీక్ష జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఈ సమావేశం జరిగిందని సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి భారతదేశ అధికారిక ప్రచారం ప్రారంభించేందుకు జైశంకర్ ఈ నెల 13న అమెరికాలో న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ లో జరిగే 3వ ఇండియా యూయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరై యూయూ బెల్జియం దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూర్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఓడల్లో ఎల్ఎంటీ యూరియాతో 8 ఓడలు, ఎల్ఎంటీ డీఏపీతో 4 ఓడలు, ఎల్ఎంటీ సల్ఫర్తో 3 ఓడలు భారత్కు వస్తున్నాయని, మరో 5 ఓడలు త్వరలో బయలుదేరతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాస వివాదంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి రవాణా సమయం ఎక్కువైందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు. ఎరువుల కర్మాగారాలకు సహజవయవ సరఫరా తిరిగి 100% పునరుద్ధరించడంతో పాటుగా దేశ వార్షిక అవసరమైన ఎల్ఎంటీల్లో 51% పైగా ఎరువుల నిల్వలు ప్రభుత్వం ఇప్పటికే సురక్షితం చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్టాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులు విడుదల చేసిన మంత్రి అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్టాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 2,86,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యం వేగవంతం చేయనట్టుగా తెలిపారు. మొదటి వారంలో అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టుగా వెల్లడించారు.
1: మన్రేగా పూరే దేశ్ లాగూ కరే మే 3 సార్ లగే లేకన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ హై. 1 సార్ 2 సార్ నహీ పహలే దిన హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ. 100 దిన నహీ అబ్ 125 దిన రోజగార్, 5 సార్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే, సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగ కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈరోజు

0: తన సభ్యుల సమావేశం ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికతో పాటు పలు ముఖ్యమైన పరిపాలన ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. ముందుగా ఈ సమావేశం మణిరామ్ తామ్లీలో జరగాల్సిండగా ఇప్పుడు వేదికను రామాలయ ప్రాంగణానికి మార్చారు. జనరల్ సెక్రటరీ చంపతిరాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామా లేఖల పరిశీలనతో సహా సిట్ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సభ్యులకు వివరించనున్నారు. అలాగే రామాలయ భవిష్యత్ నిర్వహణ ఏర్పాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముంబైలో మన్కుర్ద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రాత్రి 3 అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో 6 మరణించగా 1 గాయపడ్డారు. శిథిరాల కింద మరొకరు చిక్కుకున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, లడాక్, ఒడిశా, సౌరాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్టేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలిదిగిన ఆస్టేలియా 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్ముజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టుగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. బహుజన బాంధవ్యుడు బాబు జగ్జీవన్ రామ్ ప్రసంగం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం.
4: మా హాస్పిటల్ నందు
3: డాక్టర్ అరుణ ఎల్ ఎండి డివిఎల్ గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
4: డాక్టర్ ఏఆర్ కుమార్ ఎండి పిఏఈడి గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
3: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
4: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
3: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
1: ఇప్పుడు వినండి బహుజన బాంధవ్యుడు బాబు జగ్జీవన్ రావు ప్రసంగం.
5: బాబ్జీగా ప్రసిద్ధులైన జగ్జీవన్ రామ్ April 5 జన్మించారు. బీహార్ నుండి భారత స్వాతంత్ర్య కార్యకర్త మరియు రాజకీయవేత్త. అతను 1935 ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్ యొక్క పునాదిలో 1937 బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు. 1946

జవహర్లాల్ నెహ్రూ యొక్క తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రి, భారతదేశం యొక్క మొదటి కేబినెట్ లేబర్ మంత్రిగా మరియు భారత రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఉన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా 40 సంవత్సరాలకు పైగా వివిధ దౌత్యవేత్తలతో మంత్రి పదవిని చేపట్టాడు. ముఖ్యంగా అతను 1971 ఇండో పాక్ యుద్ధం సందర్భంగా భారతదేశం యొక్క రక్షణ మంత్రిగా ఉన్నారు. ఫలితంగా ఇది బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసింది. భారతదేశంలో హరిత విప్లవానికి అతని సహకారం మరియు కేంద్ర వ్యవసాయ మంత్రిగా తన 2 పదవీకాల సమయంలో ఆవిష్కరించిన 1974లో ఆహార సంక్షోభం గురించి అదనపు పోర్ట్ఫోలియోలను నిర్వహించమని అడిగారు. తరువాత అతను భారత ఉప ప్రధానమంత్రిగా 1977 నుంచి 1979 వరకు పనిచేశాడు. తరువాత 1980లో ఆయన కాంగ్రెస్ జే ను స్థాపించారు. జగ్జీవన్ రామ్ బీహార్లోని అర్రా సమీపంలోని చంద్వాలో జన్మించారు. అతనికి ఒక అన్నయ్య షాట్లాల్ మరియు 3 సోదరీమణులు ఉన్నారు. అతని తండ్రి శోభారాం పెషావర్లో పోస్ట్ చేసిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఉన్నారు.

1977 నుంచి 79 వరకు పనిచేశాడు. తరువాత 1980లో ఆయన కాంగ్రెస్ జేను స్థాపించారు. జగ్జీవన్ రామ్ బీహార్లోని అర్రా సమీపంలోని చంద్వాలో జన్మించారు. అతనికి ఒక అన్నయ్య షాట్లాల్ మరియు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అతని తండ్రి శోభరామ్ పెషావర్లో పోస్ట్ చేసిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఉన్నారు, కానీ కొన్ని తేడాల కారణంగా రాజీనామా చేశారు మరియు తన స్థానిక గ్రామ చంద్వాలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడ స్థిరపడ్డారు. అతను శివ్ నారాయణ్ వర్గానికి చెందిన ఒక మహాన్గా కూడా పేరుగావించాడు మరియు కాలిగ్రాఫీలో నైపుణ్యం పొందాడు. యంగ్ జగ్జీవన్ జనవరి 1914లో ఒక స్థానిక పాఠశాలకు హాజరయ్యాడు. అతని తండ్రి జగ్జీవన్ మరియు అతని తల్లి వసంతీదేవి అకాల మరణంతో కఠినమైన ఆర్థిక పరిస్థితులలో మిగిలిపోయారు. అతను 1920లో అర్రాలోని అగ్రగల్ మిడిల్ స్కూల్లో చేరాడు. అక్కడ మొదటిసారి ఆంగ్లంలో బోధన మాధ్యమం మరియు 1922లో అర్రా టౌన్ స్కూల్లో చేరాడు. ఇక్కడ అతను మొదటిసారి కుల వివక్షను ఎదుర్కొన్నాడు. 1925లో తన జీవితంలో ఒక మలుపు వచ్చింది. మదన్ మోహన్ మాల్వియా తన పాఠశాలను సందర్శించి తన స్వాగత చిరునామా ద్వారా ఆకట్టుకున్నాడు. అతన్ని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరాలని ఆహ్వానించాడు. జగ్జీవన్ రామ్ మొదటి డివిజన్లో తన మెట్రికులేషన్ను చేరి 1927లో బనారస్ హిందూ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ అతను బిర్లా స్కాలర్షిప్ను పొందాడు మరియు అతని ఇంటర్ సైన్స్ ఎగ్జామినేషన్ను పొందాడు. బీహెచ్యులో ఉన్నప్పుడు అతను సాంఘిక వివక్షతకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శించటానికి షెడ్యూల్ కులాలను నిర్వహించాడు. బీహెచ్యును వదిలి కలకత్తా విశ్వవిద్యాలయంలో తన విద్యను కొనసాగించాడు. ఆయన 1931లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని సాధించి మళ్లీ అతను వివక్షతకు సంబంధించిన అంశాలపై దృష్టిని ఆకర్షించడానికి సమావేశాలు నిర్వహించారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన అంటరాని వ్యతిరేక ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 1928లో అతను వెల్లింగ్టన్ స్క్వేర్లో ఒక మజ్దూర్ ర్యాలీని ఏర్పాటు చేశాడు. దీనిలో దాదాపు 50,000 మంది పాల్గొన్నారు. వినాశకరమైన నేపాల్ బీహార్ భూకంపం సంభవించినప్పుడు అతను ఉపశమనంతో చురుగ్గా పాల్గొన్నాడు మరియు అతని ప్రయత్నాలు ప్రశంసించబడ్డాయి. 1935 చట్టం ప్రకారం ప్రజల పాలన ప్రవేశ పెట్టబడినప్పుడు మరియు షెడ్యూల్డ్ కులాల శాసనసభలలో ప్రాతినిధ్యం ఇవ్వబడినప్పుడు జాతీయవాదులు మరియు బ్రిటిష్ విశ్వాసకులు అతన్ని కోరారు, ఎందుకంటే బీహార్లో సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులపై ఆయన మొట్టమొదటి జ్ఞానం ఉన్నందున జగ్జీవన్ రామ్ జాతీయవాదులతో వెళ్లడానికి ఎంచుకున్నాడు. ఎందుకంటే అతను డిప్రెస్డ్ తరగతులకు అధికార ప్రతినిధిగా విలువైనదిగా భావించడమే కాకుండా 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే అతను నీటిపారుదల సెస్ సమస్యపై తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1935లో సమానత్వం సాధించడానికి అంకితమైన ఒక సంస్థ అయిన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్ స్థాపనకు దోహదపడింది. అతను కూడా భారత జాతీయ కాంగ్రెస్లోకి అడుగుపెట్టాడు. అదే సంవత్సరంలో అతను హిందూ మహాసభ యొక్క 1935 సమావేశంలో దళితులకు ఆలయాలు మరియు త్రాగునీటి బావులు ప్రారంభించాలని తీర్మానం చేశాడు మరియు 1940ల ప్రారంభంలో సత్యాగ్రహ మరియు క్విట్ ఇండియా మూమెంట్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన యూరోపియన్ దేశాల మధ్య రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం యొక్క భాగస్వామ్యం బహిరంగంగా ప్రకటించిన ప్రధాన నాయకులలో ఒకడు మరియు అతను 1940లో ఖైదు చేయబడ్డాడు. రాజ్యాంగ సభలో అతను దళితుల హక్కుల కోసం వాదించాడు మరియు ఎన్నుకోబడిన సంస్థలు ప్రభుత్వ సేవలలో కుల ఆధారంగా నిశ్చయాత్మక చర్య కోసం వాదించారు. 1946లో జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వానికి అతి పిన్న వయస్కుడైన మంత్రిగా, తదుపరి భారత కేబినెట్ మంత్రిగా భారతదేశంలో అనేక కార్మిక సంక్షేమ విధానాలకు పునాది వేయడానికి ఆయన పేరు పెట్టారు. అతను 16 జూన్ 1947న జెనీవాలోని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి హాజరైన ప్రతిష్టాత్మకమైన ఉన్నత భారతీయ ప్రతినిధి బృందంలో ఒక భాగం. 1952 వరకు లేబర్ మంత్రిగా పనిచేశాడు. భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ సభలో ఆయన సభ్యుడు. 1946లో తాత్కాలిక జాతీయ ప్రభుత్వానికి కూడా పనిచేశారు. తరువాత కమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్ట్స్ అండ్ రైల్వేస్ మరియు ట్రాన్స్పోర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో అనేక మంత్రివర్గ పదవులు నిర్వహించారు. రక్షణ మంత్రిగా తన పదవీ కాలంలో ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగింది.

0: బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందింది. బాబు జగజీవన్ రావు గారి జన్మ వార్షికోత్సవం భారతదేశంలో సమతా దివస్ సమీకృత దినంగా గుర్తించబడింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1973లో గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది మరియు 2009లో తన 101వ పుట్టిన వార్షికోత్సవ సందర్భంగా ఆయన విగ్రహాన్ని యూనివర్సిటీ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఢిల్లీలో భారతదేశం యొక్క రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు శిక్షణ అకాడమీకి జగజీవన్ రామ్ పేరు పెట్టారు. నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన బాబు జగజీవన్ రామ్ ఆలోచనలు, ఆదర్శవంతమైన జీవితం చిరస్మరణీయమైనది. దళితులు జనజీవన స్రవంతికి దూరం కావడానికి ఇష్టపడని జగజీవన్ రామ్ సమానత్వం కోసం చివరి కంటా పోరాడిన యోధుడుగా చరిత్రలో నిలిచిపోయారు. ప్రజల మధ్య ప్రజల కొరకు సేవ చేసిన ఆయన 1986లో జూలై 6న ప్రజలకు శాశ్వతంగా దూరమయ్యారు. ఇప్పుడు ఆయన లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు సజీవంగానే ఉన్నాయి. జాతీయవాదిగా అవిశ్రాంత కృషి సల్పిన దేశ నాయకునిగా మన గుండెల్లో పదిలంగా ఉన్నారన్నది సత్యం. 78 ఏళ్ల ఆయన జీవితంలో 52 ఏళ్ల రాజకీయ జీవితం ఎంతో విశిష్టమైంది, విలువైంది, నేటి తరాలకు ఆదర్శవంతమైనదని చెప్పవచ్చు.
1: బహుజన బాంధవ్యుడు బాబు జగజీవన్ రామ్ ప్రసంగం విన్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.
3: కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం విందాం.

0: బలహీనులకు బలం, బలవంతులకు వరం. శ్రీమతి బండి మాలిని గారి ప్రసంగం వింటారు.
1: మనిషి సంఘజీవి. మనిషి ఒంటరిగా సమాజంతో సంబంధం లేకుండా జీవించలేడు. సంఘంలో జీవిస్తున్నంతకాలం ఇతరుల సహాయ సహకారాలు అవసరం. ఇతరుల సహాయం లేకపోతే ఈ భూమిపై మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. మనము జీవించడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో ప్రేమ, ఆప్యాయత, సానుభూతి, సహకారాలను చూపించడానికి, సుఖదుఖాలను పంచుకోవడానికి మరొకరి సాన్నిహిత్యం అవసరం. మనము మనిషిగా జన్మించినందుకు మనందరిలో భావోద్వేగాలుంటాయి. మనము మన భావోద్వేగాలను మాటల రూపంలో వ్యక్తం చేస్తాం. మాటలు రాని మూగజీవాల్లో కూడా భావోద్వేగాలుంటాయి. వాటి భావోద్వేగాలను తమ ప్రవర్తన, శబ్దాలు, కదలికల ద్వారా వ్యక్తం చేస్తాయి. మనము మన భావోద్వేగాల్ని పంచుకోవడానికి, ప్రేమ, ఆప్యాయతలను పంచుకోవడానికి ఇతరుల అవసరం ఎంతైనా ఉన్నది. ఈ క్రమంలో మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు ఏర్పడతాయి. అనుబంధం అంటే ఒక్క రక్త సంబంధం మాత్రమే కాదు, స్నేహబంధం కూడా. జీవితం అందించే ఈ బంధాలను కాపాడుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఒక బంధం కలకాలం నిలవాలంటే ఆ బంధంలో నమ్మకం ఉండాలి. నమ్మకమే ఆ బంధానికి పునాది. ఆ బంధాలనేవి అద్దములాంటివి. ఒకసారి పగిలితే తిరిగి అతుక్కోవు. అందుకే జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్త సంబంధంలోనైనా, ప్రేమ బంధంలోనైనా అభిప్రాయ భేదాలు సహజం. అటువంటి సందర్భాల్లో మన వలన ఇతరులు, ఇతరుల వలన మనము హర్ట్ అయ్యే అవకాశము ఉంటుంది. అటువంటప్పుడు పశ్చాత్తాపంతో నిజాయితీగా క్షమాపణ అడగగలిగితే ఆ బంధం విడిపోకుండా ఉంటుంది. పొరపాటు చేసినప్పుడు ఎదుటివారిని క్షమాపణ అడగడమే కాదు, ఎదుటివారు క్షమాపణ అడిగినప్పుడు కూడా మనకు మన్నించే మనస్తత్వం ఉండాలి. ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు వారు ఆ తప్పు చేయడానికి

గల కారణాలు వివరిస్తుంటే వివరించనివ్వాలి. అసలు వాళ్లు తెలిసి తప్పు చేశారా, తెలియక తప్పు చేశారా? ఆ తప్పు చేయడానికి ఎటువంటి పరిస్థితులు ప్రేరేపించాయి? నిజాయితీగా వాళ్లు తప్పుని ఒప్పుకుంటున్నారా, తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ వాళ్లని మాట్లాడనివ్వాలి. వాళ్లు నిజంగా చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందుతుంటే వారిని తప్పక క్షమించాలి. ఎందుకంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని మనందరికీ తెలుసు. మనకు అన్యాయం చేసిన వ్యక్తిపై కోపం పెంచుకోవడం అంటే ఆ వ్యక్తికి మన మనసులో ప్రత్యేక స్థానం ఇచ్చినట్లే. మనము ప్రతీకారంతో రగిలిపోతున్నంతసేపు మన జీవితము ఆ వ్యక్తి నియంత్రణలో ఉంటుంది. క్షమించటం అంటే ఆ వ్యక్తి నియంత్రణను తెంచుకొని మన ప్రశాంతతను మనము తిరిగి పొందటమే. మనము ఎవరినైనా క్షమించలేనప్పుడు మన శరీరంలో నిరంతరం కార్టిసాలనే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది మన బ్లడ్ ప్రెషర్ని పెంచడమే కాకుండా నిద్రను దూరం చేస్తుంది, మన సృజనాత్మకతను, మన జ్ఞానాన్ని నశింపజేస్తుంది. మనము తప్పు చేసిన వ్యక్తిని క్షమించలేకపోతున్నామంటే ఆ వ్యక్తిపై మనకు కోపం ఉన్నట్లే. కోపాన్ని మనం మోస్తున్నామంటే అగ్నిని మోయడమే. అగ్ని దేన్నైనా దహించాలంటే అది ముందు ఎక్కడ పుట్టిందో దాన్నే దహించి వేస్తుంది. మండుతున్న అగ్గిపుల్ల దేనినైనా దహనం చేయటానికి ముందు తనే తగలబడిపోతుంది. అగ్నికి అది తుమ్మచెక్క, గంధపు చెక్క అనే తేడా ఉండదు. అది తుమ్మచెక్కను, గంధపు చెక్కను రెండింటిని సమానంగా కాల్చి బూడిద చేస్తుంది. కోపం కూడా అలాంటిదే. కోపానికి కూడా మంచి చెడు విచక్షణ ఉండదు. కోపంలో ఉన్నప్పుడు మనము విచక్షణని కోల్పోతాము. అలాగే మనము తప్పు చేసిన వ్యక్తిపై కోపం పెంచుకుంటే ఆ కోపము అతన్ని దహించడానికి ముందు మనల్నే దహించి వేస్తుంది. మనము కోపాన్ని నియంత్రించుకోగలగాలి, క్షమాగుణాన్ని అలవర్చుకోవాలి. ఈ క్షమాపణల విషయంలో మనము గొప్ప వ్యక్తుల నుండి కూడా స్ఫూర్తిని పొందాలి. దశాబ్దాల పాటు జైలు శిక్ష అనుభవించిన నెల్సన్ మండేలా అధ్యక్షుడు అయిన తర్వాత కూడా క్షమాగుణమే ఆయుధమన్నారు. మనసులో ప్రతీకారం ఉంటే అది విషంతో సమానమని, అది మన శత్రువులను చంపడానికి ముందు మనల్నే చంపుతుందన్నారు. అగ్నికణిక గడ్డిపరక కూడా లేని నేల మీద పడితే తనంతట తనే ఆరిపోతుంది. నేల తల్లి తనను కాలుస్తున్నా కూడా ఏమీ చేయకుండా క్షమించటం వలన మంట తనలోని కాలేగుణాన్ని వదిలి చల్లారిపోతుంది. నేల తల్లి క్షమాగుణము నుండి మనము స్ఫూర్తిని పొందాలి. ప్రతీకార చర్యల కంటే మనము దయతో చేసే పనులతోనే ఎక్కువ సాధించగలము. శాంతి, కరుణ, జాలి, దయ, సానుభూతి, త్యాగం, సహనం వంటి ఎన్నో ఉత్తమ లక్షణాలు కలిగిన మనుషులకు క్షమాగుణం అలవర్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే పెద్దలు క్షమయాదరిత్రి అంటారు. అంటే భూమి అంతటి ఓర్పు, సహనము, క్షమాగుణము కలిగి ఉంటుంది. మనిషి తన స్వార్థం కోసం భూమిని కలుషితం చేసినా, భూమిని త్రవ్వినా భూదేవి ఎలాంటి కోపం చూపించక మనకు ఆహారాన్ని, ఆశ్రయాన్ని ఇస్తుంది. అందుకే భూదేవికి క్షమాదేవి అని పేరు. క్షమాగుణమును వృక్షంతో కూడా పోల్చుతారు. వృక్షము తనను నరికినా లేదా గురిచూసి రాయి విసిరినా ఆ చెట్టు తనకు దెబ్బ తగిలిన రుచికరమైన పండ్లనే ఇస్తుంది. అలాగే క్షమాగుణం కలిగిన వ్యక్తి తనకు చెడిసేసిన వారికి కూడా ప్రేమను పంచుతాడు. క్షమాగుణము మనల్ని ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది. ఎంతటి శత్రువునైనా క్షమించగల దయాగుణం కలిగిన వ్యక్తి రాముడు. తన భార్యని అపహరించిన శత్రువును కూడా క్షమాగుణంతోనే పలకరించాడు. మన జాతిపిత మహాత్మాగాంధీ ఒక చెంప మీద ఎవరైనా కొడితే మరో చెంప చూపించమనే సిద్ధాంతాన్ని అనుసరించారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో పశ్చాత్తాపాన్ని కలిగించడానికి క్షమాగుణము అత్యంత శక్తివంతమైనదని అతని నమ్మకం. ఒకవేళ ఆ క్షమాగుణం లేకపోతే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఈరోజు మహాత్మాగాంధీగా విశ్వమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించేవాడు కాదేమో. మన భారతదేశానికి జాతిపిత అయ్యేవాడు కాదేమో. ఎదుటి వ్యక్తులు మన పట్ల చేసిన తప్పులను క్షమించటం వలన మన పట్ల వారు కృతజ్ఞతతో ఉంటారు మరియు మనల్ని గౌరవిస్తారు. ఇంకోసారి తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు. బంధువులైనా, జీవిత భాగస్వామి అయినా, స్నేహితులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా

అందరి మధ్య అనురాగాన్ని పండించే గుణం ప్రేమ. అయితే దానిని ఎప్పటికీ నిలిపి ఉంచే లక్షణం క్షమాగుణం. క్షమాపణ చెప్పడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. క్షమాగుణంతో అవతల వారిలో అపరాధ భావము తొలగిపోతుంది. క్షమాగుణము మానసిక ఒత్తిడికి దివ్యమైన ఔషధము. క్షమాగుణం కలిగిన వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వీరికి శత్రువులు సైతం తక్కువగా ఉంటారు. అటువంటి వ్యక్తులను మహోన్నత వ్యక్తులుగా భావించవచ్చు. అన్ని మతాల్లో కూడా క్షమాగుణానికి ప్రాధాన్యత ఉంది. హిందూ ధర్మంలో క్షమాగుణాన్ని గొప్ప సుగుణంగా భావిస్తారు. క్షమించటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందని, కర్మబంధాలు తెగిపోతాయని భగవద్గీత చెబుతుంది. క్రైస్తవ మతంలో కూడా క్షమాగుణానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఇస్లాం మతంలో క్షమాపణ అనేది అల్లా చెప్పిన ప్రధాన గుణాల్లో ఒకటి. జైన మతము ఆత్మశుద్ధికి క్షమాపణే కీలకమని చెబుతుంది. బౌద్ధ మతంలో క్షమాపణ అనేది కరుణ, స్నేహపూర్వక ప్రేమ, సహనం వంటి భావనలతో లోతుగా ముడిపడి ఉన్నది. ప్రతి మనిషికి క్షమించే గుణం ఉండాలి. సాధారణంగా తప్పు చేసిన వ్యక్తి తన తప్పును అంగీకరించే నిజాయితీ కలిగి ఉండాలి. ఎవరైనా వ్యక్తి చేసిన తప్పును క్షమించటం వలన ఆ వ్యక్తిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. తప్పు చేసిన ప్రతి వ్యక్తి కూడా క్షమాభిక్షకు అర్హుడు. క్షమించే హృదయము స్వేచ్ఛగా ఉంటుంది. కృతజ్ఞత గల హృదయము సంతృప్తిగా ఉంటుంది. కొందరికి పదే పదే క్షమాపణ చెప్పడం అలవాటుగా ఉంటుంది. బలహీన మనస్కులు, బంధాల విషయంలో భయపడేవారు, ఎదుటివారి డామినేషన్ను భరించలేనివారు, బంధం తప్పనిసరిగా కోరుకునేవారు, ప్రేమరాహిత్యంతో బాధపడేవారు, తమ తప్పు లేకపోయినా ఎదుటివారి తప్పులున్నా తామే పదే పదే క్షమాపణ చెప్పుతుంటారు. అది సరైంది కాదు. అవతల వ్యక్తి దృష్టిలో మరింత చులకనగా మారతారు. తప్పులు చేయటం మానవ సహజం. ఆ తప్పుల్ని గుర్తించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయటం సంస్కారం ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరు. తప్పు ఒప్పుకోవడం, పశ్చాత్తాపంతో క్షమాపణ అడగడం బలహీనత కాదు. అది గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించటం అనేది బలవంతుల లక్షణం. క్షమాగుణం బలహీనులకు బలం, బలవంతులకు వరం. భూమికి ఎంత ఓర్పుందో భూమికి పుట్టిన సీతమ్మకు అంతే ఓర్పుంది. రావణుడు చేసినటువంటి దారుణమైన అపరాధానికి శిక్షగా రావణవధ జరిగిన తర్వాత సీతను అశోకవనంలో చిత్రహింసలు పెట్టిన రాక్షస స్త్రీలను హనుమంతుడు శిక్షించడానికి వెళ్తే అప్పుడు సీత అతన్ని వారించి తన యజమాని ఆజ్ఞను పాటించడం తప్ప వారు చేసిన నేరము ఏమీ లేదని క్షమించాలని చెప్పి తన క్షమాగుణాన్ని ప్రపంచానికి చాటుకుంది. ఈ చిన్న ప్రపంచాన్ని ఏ మనిషి ఎప్పుడు వదిలి వెళ్తాడో తెలీదు. ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు సంతృప్తిగా గడపాల్సిన జీవితం మనది. పగలు కక్షలు అవసరమా? క్షమించడం అనేది దైవత్వం. క్షమించడానికి ఎంతో ఔదార్యం కావాలి. ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వము, విచక్షణ, సమదృష్టి ఉన్న వ్యక్తికే క్షమించటం సాధ్యపడుతుంది. ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఆ మనిషి చనిపోయేంత వరకు క్షమించకపోవడం అనేది చాలా తప్పు. ఆఖరికి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీ 14 సంవత్సరాల తర్వాత బయటి ప్రపంచాన్ని చూస్తాడు. మనిషి ఎన్నో తప్పులు చేస్తాడు. వాటిని భగవంతుడు క్షమించాలని కోరుకుంటారు. అలాగే మనం కూడా ఎదుటివారి తప్పుల్ని క్షమించగలగాలి. అప్పుడే మన హృదయం మల్లెల పందిరిలా పరిమళభరితంగా ఉంటుంది, నదీతీరంలా ఆహ్లాదంగా ఉంటుంది. క్షమించగల మనసు మనిషినే కాదు, ఈ ప్రపంచాన్ని కూడా మార్చగలదు. అందుకే క్షమను మన జీవన విధానంగా మార్చుకోవాలి. క్షమాగుణం అనేది రోజువారీ ప్రవర్తనలోని చిన్న చిన్న అంశాల ద్వారా నేర్చుకోవాలి. భగవద్గీత వంటి గ్రంథాలు చదవటం, ప్రవచనాలు వినటం, ధ్యానం చేయటం ద్వారా క్షమాగుణాన్ని అలవర్చుకోవచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు బాల్యంలోనే క్షమాగుణాన్ని నేర్పించాలి. విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా క్షమాగుణాన్ని అలవర్చుకుంటారు. క్షమాగుణం అనేది భగవంతుడు మనిషికి ప్రసాదించిన అత్యుత్తమ వరం, అత్యున్నత ఆధ్యాత్మిక గుణం. ప్రతీకారము రక్తపాతానికి దారితీస్తే క్షమాగుణము సమాజాన్ని శాంతి దిశగా నడిపిస్తుంది. క్షమ తపస్సుల ద్వారానే భగవంతుణ్ణి చేరగలము. క్షమయే పరమధర్మం, అంతిమ శాంతి మార్గం. క్షమించగలిగే హృదయము దైవానికి ప్రీతిపాత్రమవుతుంది. క్షమించగలిగే గొప్ప హృదయం కలవాడు తనకు ప్రీతిపాత్రుడని చెబుతాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎవరి దగ్గరైతే క్షమ అనే శస్త్రం ఉంటుందో వారిని దుర్జల్లు కూడా ఏమీ చేయలేరు. ప్రపంచం

0: లోని ప్రధాన మతాలన్నీ క్షమాగుణాన్ని ఆధ్యాత్మిక ఉన్నతికి, అంతర్గత శాంతికి, సామాజిక సామరస్యానికి అత్యవసరమని చెబుతున్నాయి. మహాభారతంలో మరియు రామాయణంలో కూడా క్షమయే సర్వధర్మాలకు మూలమని, ఇది మనిషికి అత్యుత్తమ ఆవరణమని చెప్పబడింది. జీవితంలో క్షమాగుణాన్ని అలవర్చుకోవటం వలన ఉత్తమమైన ఉన్నత స్థితిని సాధించవచ్చు. సహృదయులు, విశాల హృదయం కలిగిన వారు ఇతరుల తప్పులను క్షమించగలరు. ఒక్క క్షణం ఓపికతో అవతల వారి కోణంలో ఆలోచిస్తే వారి మీద కోపం రావడానికి బదులు సానుభూతి కలుగుతుంది. క్షమాగుణాన్ని చూపటమంటే చేతకానితనం కాదు, అది ఆత్మబలమున్న బలవంతులకే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ క్షమాగుణాన్ని అలవర్చుకుంటే ప్రపంచమంతా శాంతియుతంగా ఉంటుంది.
1: మీరింతవరకు క్షమాగుణం బలహీనులకు బలం, బలవంతులకు వరం, శ్రీమతి బండి మాలిని గారి ప్రసంగం విన్నారు.
2: విత్తనాలను సేకరించుదాం, రోడ్లకు ఇరువైపులా నాటుదాం.
3: అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న మొక్కలను పరిరక్షించుకుందాం.
2: వాతావరణ కాలుష్యాన్ని అరికడదాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
3: మానవాళి లేకపోతే మొక్కలకు వచ్చే నష్టమేమీ లేదు, కాని మొక్కలు లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఈ ప్రసారంలో 10 గంటలకు జోనోసిస్ డే సందర్భంగా ప్రకృతిని ప్రేమిద్దాం, వన్యప్రాణులను కాపాడుదాం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో వన మహోత్సవం మన బాధ్యత ప్రసంగం వింటారు. అనంతరం జాతీయ సమగ్రతకు పర్యాయ పదం శ్యాంప్రసాద్ హేమలత గారి ప్రసంగం ప్రసారమవుతుంది.

0: అనుభవ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

రోజురోజుకి విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. దీనికోసం బొగ్గు, నీరు, గాలి, సౌరశక్తి, అణుశక్తి వంటి అన్ని వనరులను ఉపయోగిస్తున్నాం. అయినప్పటికీ ఎప్పటికప్పుడు కరెంటు డిమాండు పెరుగుతోంది. దీనికి పరిష్కారాలు సముద్రాలే అని చెబుతున్నారు నిపుణులు. సముద్రాలు అపారమైన శక్తి నిలయాలు. ఆ శక్తిని ఒడిసి పట్టుకుంటే విద్యుత్ కొరతన్నదే ఉండదని అంటున్నారు. మన దేశానికి అందుబాటులో ఉన్న సముద్ర జలాల నుంచి ఒక సంవత్సరంలో 9.2 లక్షల టెరావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లెక్కగట్టింది. ఇది ఎంత కరెంట్ అంటే 575 సంవత్సరాల పాటు యావత్ దేశానికి విద్యుత్ కోతలనేవే లేకుండా నిరంతరాయంగా కరెంటును అందించవచ్చు. మరి ఇది సాధ్యమేనా? ఇప్పటికే జపాన్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో నదీ జలాలు సముద్ర జలాలతో కలిసే చోట విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. సముద్రాల ఉప్పు నీటికి, నదుల స్వచ్ఛమైన నీటికి మధ్య లవణీయతలో ఉండే తేడాను ఉపయోగించి కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు. దీనినే బ్లూ ఎనర్జీ లేదా ఆస్మాటిక్ పవర్ అని పిలుస్తున్నారు. దక్షిణ కొరియాలో సముద్ర అలలతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే అత్యంత భారీ టైడల్ పవర్ ప్లాంట్ను నిర్మించారు. పోర్చుగల్, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా కూడా ఈ తరహా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహాసముద్రాలలో ఉన్న అపారమైన శక్తి వనరులను సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో ఇండియా బ్లూ ఎనర్జీ కార్యక్రమాలకు బీజం పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సముద్రంలో ఆటుపోట్లు, ప్రవాహాలు, అలలు, కెరటాలు వంటి వాటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. వీటికే పరిమితం కాకుండా సముద్ర జలాలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేయడం ద్వారా నదులు, సముద్ర జలాల మధ్య ఉన్న లవణీయత తేడాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే మార్గాలను భారత్ అన్వేషిస్తుంది. దీనిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ను ఇన్కాయిస్ రూపొందించింది. దీని ప్రకారమే మన సముద్ర జలాల్లో సంవత్సరానికి 9.2 లక్షల టెరావాట్ల కరెంటును ఉత్పత్తి చేయవచ్చు. మరోవైపు ఈ దిశగా ప్రైవేట్ రంగంలోనూ ప్రత్యామ్నాయాలు ఊపందుకుంటున్నాయి. ఐఐటి మద్రాస్తో కలిసి ఓ అంకుర సంస్థ సముద్ర అలలతో విద్యుత్ ఉత్పత్తి చేయడంలో విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ సంస్థ తమ ప్రాజెక్టును ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. లక్షద్వీప్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సముద్ర జలాల పై పొరలు, లోపలి పొరల్లో ఉండే వ్యత్యాసాన్ని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను అన్వేషిస్తోంది. సముద్రపు ఆటుపోట్ల ద్వారా కరెంట్ ఉత్పత్తికి గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అనుకూలమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి నదీ సంగమ ప్రాంతంలో సాలినిటీ గ్రేడియంట్ ఆధారంగా కూడా విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నట్లు తెలిసింది. ఇప్పటికే అండమాన్లోని హిందూ మహాసముద్రంలో హాట్స్పాట్స్ గుర్తించామని ఎనర్జీ కన్వర్టులు, హైబ్రిడ్ కన్వర్టులు సముద్రంలో ఓ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్ హైబ్రిడ్ పవర్ జనరేటర్ల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసే కసరత్తు జరుపుతున్నామని తెలిపారు. ఇక 2 నుంచి 3 ఏళ్లలో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. కాగా సముద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి వ్యయము ప్రస్తుతానికి ఎక్కువగానే ఉంటుంది. 1 మెగావాట్ టైడల్ విద్యుత్కు గరిష్టంగా దాదాపుగా 60 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇదే సౌర విద్యుత్కు 3 నుంచి 4 కోట్ల, పవన విద్యుత్కి 4 నుంచి 5 కోట్లు సరిపోతుంది. బ్లూ ఎనర్జీపై భారత్ కసరత్ అనేది అండమాన్లో పైలట్

0: ప్రాజెక్టు ద్వారా చేపట్టనున్నారు. ఏది ఏమైనా సముద్రాల శక్తిని ఉపయోగించుకుని కరెంటును ఉత్పత్తి చేసే ప్రక్రియ మనము త్వరలోనే చూడబోతున్నాం.
1: మీ పేరేంటని అడగగానే కొందరు తమ ఇంటి పేరుతో సహా చెబుతుంటారు. మరి ఈ ఇంటి పేర్లేంటి, ఎలా వచ్చాయనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? కత్తి, కంచె, కడియం, గోరటి, భూఖ్య, పాయం, మోత్కుపల్లి, మందుల, కల్వకుంట్ల, కొణిదల, అక్కినేని, దగ్గుబాటి, చాలామంది తెలుగువారికి తెలిసిన ఇంటి పేర్లు ఇవి. భారతదేశంలో ఇంటి పేరు అనేది ఒక వ్యక్తి చరిత్ర, ప్రాంతం, వంశక్రమానికి అధికార ముద్ర వంటిదని చరిత్రకారులు అంటున్నారు. అసలు ఇంటి పేరు ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చింది, వ్యక్తి పేరు పక్కన ఎప్పుడు వచ్చి చేరింది, దీని వెనుకున్న చారిత్రక పరిపాలనాపరమైన కారణాలేంటో తెలుసుకుందాం. ఒకే కుటుంబంలోనే సభ్యులందరూ ఉమ్మడిగా కలిగి ఉండే పేరునే ఇంటి పేరుగా పిలుస్తారని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నిర్వచిస్తుంది. దీనిని ఇంగ్లీష్లో సర్నేమ్ లేదా ఫ్యామిలీ నేమ్ అని పిలుస్తాం. ఒక వ్యక్తి అసలు పేరుకు అదనంగా పిలిచే పేరే సర్నేమ్. ఇది ఆ వ్యక్తి కుటుంబాన్ని, వంశాన్ని సూచిస్తుంది. ప్రాచీన కాలంలో గోత్రమే అసలైన గుర్తింపు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రాచీన కాలంలో వ్యక్తుల గుర్తింపును గోత్రం, ప్రవరాలతోనే గుర్తించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. మధ్యయుగ కాలంలో ఢిల్లీ సుల్తానులు, మొఘల్ వంటి రాజవంశాలు పరిపాలనా సౌలభ్యం కోసం వ్యక్తులను, వృత్తులను బట్టి గుర్తింపునిచ్చేవి. పూర్వం ఋషులు, రాజులకు ఇంటి పేర్లు ఉండకపోయేవి. కానీ ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఉండేవి. వారు చేసిన గొప్ప పనులు, విశిష్ట గుణాలను, వారి కుటుంబ క్రమాన్ని తెలిపే పేర్లతో వాళ్లను పిలిచేవారు. ఇప్పటికీ మనం వాళ్లను అలాగే పిలుస్తుంటాం. తర్వాతి కాలాల్లో వృత్తులు, చేసే పనులను బట్టి కమ్మరి, కుమ్మరి, మజుందార్, పటేల్, దేశ్ముఖ్ వంటి ఇంటి పేర్లు వచ్చాయి. తెలుగువారికి ఎప్పుడు ఈ ఇంటి పేరు వచ్చి చేరింది అంటే, తెలుగు ప్రజలకు 8-9వ శతాబ్దాల నుంచే ఇంటి పేర్లు ఉన్నాయని ఆధారాలు ఉన్నప్పటికీ అవి శాసనాల్లో మాత్రం 14వ శతాబ్దం వరకు కనిపించవని హిస్టరీ ఆఫ్ రెడ్డీస్ కింగ్డమ్స్ పుస్తకంలోని రచయిత తెలియచేశారు. తెలుగు ప్రజలకు 8వ-9వ శతాబ్దాల నుంచే ఇంటి పేర్లు ఉన్నాయని ఆధారాలు ఉన్నప్పటికీ అవి శాసనాల్లో మాత్రం 14వ శతాబ్దం వరకు కనిపించవని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఇంటి పేర్లున్నప్పటికీ శాసనాలపై కేవలం గోత్రం, వేదం, తండ్రి పేరుతోనే రాసేవారు. కానీ ముఖ్యంగా 14వ శతాబ్దం నాటికి శాసనాల్లో ఇంటి పేరు చేర్చడం ఒక పద్ధతిగా మారింది. ఆ కాలంలోని బ్రాహ్మణులకు వారు నివసించే గ్రామాల పేర్లే ఇంటి పేర్లుగా మారాయి. కాలక్రమంలో వ్యక్తులు నివసించే ప్రాంతంతో పాటు వృత్తి, బిరుదులు, హోదాలు వంటి ఇతర అంశాలు వ్యక్తి గుర్తింపుగా మారాయని, తర్వాత ఇవే ఇంటి పేరుగా మారాయని చరిత్రకారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తండ్రి పేరును కూడా ఇంటి పేరుగా భావిస్తుంటారు. మరి అధికారిక గుర్తింపు పత్రాల్లో ఇంటి పేరు వాడడం ఎప్పటి నుంచి మొదలైందంటే, ఇంటి పేర్లు మన సంస్కృతిలో భాగమైనప్పటికీ వాటిని ఒక చట్టబద్ధమైన, పరిపాలనాపరమైన గుర్తింపుగా మార్చింది మాత్రం బ్రిటిష్ వారని చెబుతున్నారు. సర్నేమ్ అనేది అధికారిక గుర్తింపు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో, బ్యాంకుల్లో, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన పత్రాల్లో, విద్యా సంబంధిత డాక్యుమెంట్లలో ఫస్ట్ నేమ్, వ్యక్తి పేరు, సర్నేమ్, ఇంటి పేరు అనే కాలమ్స్ ఉంటాయి. చాలా చోట్ల ఈ రెండూ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటి పేరు మార్చుకోవాలంటే అధికారికంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. దేశంలో మనం ఇప్పుడు వాడుతున్న సర్నేమ్ అంటే ఇంటి పేరు పద్ధతికి బలమైన పునాది వేసింది బ్రిటిష్ వారని 1871 నాటి మొదటి జనగణన చూపుతోంది. దేశంలోని ప్రజల వయస్సు, కులం, మతం, వృత్తి, విద్యా గణాంకాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగా 1871-72 తొలి జనగణన నిర్వహించారు. జనగణన సందర్భంగా ఒకే గ్రామంలో ఒకే కులం, ఒకే పేరు గల వ్యక్తుల నమోదులో గందరగోళం తలెత్తకుండా ఎన్యూమరేటర్లకు కొన్ని సూచనలు చేసినట్లు మెమోరాండం ఆఫ్ ద సెన్సెస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా 1871-72 నివేదికలో పేర్కొన్నారు. ఫారంలోనే నేమ్ కాలంతో పాటు ఆ వ్యక్తిని గుర్తించే ఇతర వివరాలను సేకరించాలి. జనాభా గణన ఫార్మాట్ ప్రకారం వ్యక్తుల పేర్లను రాసేటప్పుడు కేవలం పేరు రాయకుండా వారిని ఇతరుల నుంచి వేరు చేసే ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఎన్యూమరేటర్లకు ఇచ్చిన

0: సూచనలో పేర్కొన్నట్లు ఆ నివేదికలో ప్రస్తావించారు. బ్రిటిషు వారు ఇంటి పేర్లను సృష్టించలేదు. ప్రాచీన కాలం నుంచే ఇంటి పేర్లు మనుగడలో ఉన్నాయి. కానీ మన వాడుకలో ఉన్న పేర్లకు జనాభా గణన, రెవెన్యూ పత్రాల ద్వారా ఒక చట్టబద్ధమైన అధికారిక హోదాను కల్పించారు. ఆనాడు వారు రిజిస్టర్లలో ఏ పేరును సర్నేమ్ కాలంలో రాశారో నేడు అదే మన ఆధార్, పాస్పోర్ట్ వంటి పత్రాల్లోనూ కొనసాగుతోంది. బ్రిటిషర్ల చర్యతో అప్పటి వరకు మౌఖికంగా వాడుకలో ఉన్న ఇంటి పేర్లు కాస్త రికార్డుల్లోకెక్కి శాశ్వత ఇంటి పేర్లుగా మారిపోయాయి. మద్రాసు ప్రెసిడెన్సీ అంటే ఆంధ్ర ప్రాంతంలో భూమి రికార్డులను నమోదు చేసేటప్పుడు తండ్రి పేరుతో పాటు ఇంటి పేరు నమోదు చేయడం తప్పనిసరి చేశారు. ఇప్పటికీ అధికారిక రిజిస్టర్లలో ఈ పద్ధతిని మనం గమనించవచ్చు. మరి ఈ ఇనీషియల్స్ కదేంటి అంటే, పాశ్చాత్య దేశాల్లో ఇంటి పేరు చివరన ఉంటుంది, అంటే వ్యక్తి పేరు తర్వాత ఇంటి పేరు రాస్తారు. తెలుగు సాంప్రదాయంలో ఇంటి పేరు మొదట వస్తుంది. ఇంటి పేరులోని తొలి ఆంగ్ల అక్షరం ఇనీషియల్గా వాడుకలోకి వచ్చింది. మరి దేశంలోని అన్ని రాష్ట్రాల వారికి ఇంటి పేర్లు ఉంటాయా అంటే, తమిళులకు సాధారణంగా ఇంటి పేర్లు కనిపించవు.
1: విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యామ్ ప్రసాద్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. ముందుగా సమాచార ప్రభాత హిందీలో వార్తలు, అనంతరం 8:15 ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.
2: Have a superb day. Namaskar. Namaskar.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1500 ప్రొవిజనరీ ఆఫీసర్ పోస్టుల కోసం ఈ ప్రకటన జారీ చేయబడింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026-2027 సంవత్సరానికి 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన జారీ చేసింది. దీంట్లో ఎస్సీ కేటగిరీ వారికి 234, ఎస్టీ వారికి 144, ఓబీసీ వారికి 390, ఈడబ్ల్యూఎస్ వారికి 144, అన్రిజర్వ్డ్ వారికి 588 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 1500 పోస్టులు భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఫైనల్ ఇయర్ సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, మెడికల్, సిఏ, ఐసీడబ్ల్యూఏ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 2026 సెప్టెంబర్ 30 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2026 ఏప్రిల్ 1 నాటికి కనిష్ట వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయో పరిమితిలో సడలింపు కల్పిస్తున్నారు. ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ నియామక ప్రక్రియ మొత్తం 3 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష, 2వ దశలో మెయిన్స్ పరీక్ష, 3వ దశలో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రతి దశలో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేస్తారు. దరఖాస్తును ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. వీరికి ప్రాథమిక వేతనం 48,480 రూపాయలు ఉంటుంది. ఇది 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్లతో కలపబడుతుంది. 48,480 రూపాయల పే స్కేలు 85,920 వరకు కొనసాగుతుంది. దీనికి ఇతర అలవెన్స్లు కూడా కల్పించబడతాయి. వార్షికంగా సిటీసీ ముంబైలో ప్రారంభ దశలో సుమారు 21.97 లక్షలు, పదోన్నతులు కల్పించిన తర్వాత ఎస్బీఐలో పీఓగా చేరి అభ్యర్థులకు 2 సంవత్సరాల ప్రొబేషన్ తర్వాత వేగవంతమైన పదోన్నతి లభిస్తుంది. బ్రాంచ్ మేనేజర్ నుంచి టాప్ మేనేజ్మెంట్ స్థాయి వరకు ఎదిగే అవకాశం ఎస్బీఐలో కల్పిస్తున్నారు. విదేశీ బ్రాంచుల్లో పోస్టింగ్ అవకాశాలు కూడా కల్పించబడుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్ పరీక్షను ఆగస్ట్, మెయిన్ పరీక్షను సెప్టెంబర్ మాసంలో నిర్వహించే అవకాశం ఉంది. సైకోమెట్రిక్ టెస్టును అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజ్ అక్టోబర్ నవంబర్ మాసంలో నిర్వహిస్తారు. ఫైనల్ ఫలితాలు నవంబర్ డిసెంబర్ మాసంలో వెలువరిస్తారు. పూర్తి సమాచారం కోసం

0: https://sbi.bank.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://sbi.bank.in ఈ వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తును పంపించుకోవడానికి ఆఖరు తేదీ జూలై 8, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

కిన్నర లహరి శ్రోతలకు నిశ్చితగీతల కార్యక్రమంలో ముందుగా జయచంద్రన్ పీసుశీల పాడిన రమేష్ నాయుడు స్వరకల్పనలోని దాసరి నారాయణరావు సాహిత్యం ఇది. చిత్రం జయసుధ. ఈ పాట కావాలని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమారి, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరి కోసం జయసుధ చిత్రంలోని ఈ పాట.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
9: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
10: యనగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, సరిత్ నందన్, వేదాంశ్, మోహిత్ సిద్ధార్థ, కార్తీక, ఇంకా వీరి కుటుంబ సభ్యులందరూ రాస్తున్నారు. నెహ్రూ బస్తీ కొత్తగూడెం నుంచి శ్రోతలు వీరు. వీరంత కూరుతున్న పాట ఇళయరాజా స్వరపచ్చగా ఆత్రేయ సాహిత్యం అందించారు. కేజే యేసుదాస్ గల నుండి జారువారిన నిరీక్షణ చిత్రంలోని

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?

0: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076
0: మరొక నెంబర్ 7989701585.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: కిన్నర్ లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, నాగచైతన్య, శ్రీదేవి, ధరణి, కొర్స రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న వీరి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. వేటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, యజ్జానకి యుగలం చిత్రం సంఘర్షణ.

కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నారు శ్రోతలు. రామవరం పంజాబీ గడ్డ 18వ వార్డు సుద్దాల బస్తి నుంచి నతారి మల్లేష్ కుమారి రాజ్ కుమార్, సాగర్ రమేష్, వెంకటేశ్వర్లో గంగారపు శంకర్, చంద్రకళ గంగారపు రమేష్ బాబు, రజనీ స్వామి, నందు, డేను, అమలు, వచన్, ఇంకా టూయింగ్లెండ్ ఏరియా నుండి దేవర్శెట్టి పద్మ, మహేశ్వరి పద్మ, ఎస్కే అసూద్, ఈ బంధుమిత్రులు కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు దొంగరాముడు ఈ చిత్రం కోసం. ఘంటసాల జిక్కి పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెలహరి వింటున్నారు.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుబుల తామర
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం.
5: మా హాస్పిటల్ నందు
4: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
5: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
4: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
5: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
4: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్, RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 20 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
8: విత్తనాలను సేకరించుదాం, రోడ్లకు ఇరువైపులా నాటుదాం.
9: అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న మొక్కలను పరిరక్షించుకుందాం.
8: వాతావరణ కాలుష్యాన్ని అరికడదాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
9: మానవాళి లేకపోతే మొక్కలకు వచ్చే నష్టమేమీ లేదు, కానీ మొక్కలు లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
10: వృక్షో రక్షతి రక్షితః.
0: కిన్నెర లహరి శ్రోతలకు నచ్చిత్రగీతల కార్యక్రమం ఇప్పుడు వినండి. సుపరి మహేష్, సృజన, సాయిశ్రీ, తేజ, శ్రీ నీరజ, సతీష్, లత, సరోజ, ఇంకా వీరి కుటుంబ సభ్యులంతా రుద్రంపూర్ నుంచి కోరుతున్నారు. వీరందరు కోరుతున్న ఈ పాటకు రాజ్ కోటి సంగీతం సమకూర్చగా సిరివేనెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. గానం SP బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం, చిత్రం రాజసింహ.

ఇల్లెందు 14వ నంబర్ వస్తు నుంచి భరతలాల్ పరదేశి, భారతిబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోదు, అజయ్ లోదు, ఆదిత్య లోదు, కిరణ్, జాన్విక, ఇష్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్నారు చక్రవాకం చిత్రం కోసం ఈ పాట.

మీరు విన్న ఆ పాట గానం వి రామకృష్ణ పి సుశీల ఆలపించారు. కార్యక్రమంలో తర్వాత పాట కోరుతున్నారు శ్రోతలు. కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి మారబైన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూపరాణి, పెద్దబోయిన సుధాకర్, లలిత, కాగితపు వంశీ, ఇందు, కౌశిక్, స్వప్న, జకుల హర్షిత, నరేష్, జోషిక్, అక్కల్, అర్జున్ వీరందరి కోసం అమ్మ నాన్న ఓ తమిళమ్మ ఈ చిత్రం కోసం చక్రి స్వరపరిచిన సాహిత్య గీతం కౌశలతో కలిసిపడారు చక్రి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్, మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కిన్నర్ల హరి శ్రోతలు కొన్ని చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత పాట వినండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునిస్సా, షరీఫ్ ఖాన్, అలీం పాషా వీరి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. కేజేఎస్ దాస్ చిత్ర పాడిన యుగలం, సాహితీ సాహిత్యం కేవీ మహాదేవన్ సంగీతం, చిత్రం అల్లుడు గారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపల్లి మండలం శ్రోతలు, కాపితికప్పు వెంకటేశ్వరరావు, రమాదేవి, వంశీ, ఇందు, దక్ష, దృశ్య, కౌశిక్, స్వప్న, నయాన్స్ రామ్, ఇంకా ఉదయ్ కుమార్, గమనియల్, ఝాన్సీ వీరి స్నేహితులు, కుటుంబ సభ్యులు. వీరేంద్ర కోసం, పంతులమ్మ చిత్రం కోసం రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యంలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతాన్ని వినిపించమని వీరంతా కోరారు.

కిన్నర లహరి కార్యక్రమంలో చివరిగా వినండి చక్రవర్తి సంగీతం, డాక్టర్ సి నారాయణ డి సాహిత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం. పాట కోరుతున్నారు శ్రోతలు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ నుంచి పద్మశాలి, ఏలలింగయ్య, భారతమ్మ, అనిత, సునీత, ఏలే గణేష్ వీరి కుటుంబ సభ్యులందరి కోసం నా పేరే భగవాన్ చిత్రంలోని ఈ పాట.

0: ఆ పాటతో ఈ పూట మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెరలహరి సమాప్తం.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ వారి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. గానం ఎంఎం కీరవాణి, సందీప్ బొమ్మక్, విజయ్ యశ్దాస్, చిత్ర సుమంగళి, శ్రీవర్ధిని గంగ. వినండి శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ వారి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చిత్రంలోని పాటలు ఈ పూట మీకోసం.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చుండు
0: నడుముని
1: ఇటుప్పు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పనా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రుతులు ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ వారి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రంలోని పాటలు వింటున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి, సందీప్ భూమక్, విజయ్ ఎస్ దాస్, చిత్ర సుమంగళి, శ్రీవర్ధిని, గంగా. వినండి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రంలోని పాటలు ఏకచిత్రగానంలో వింటున్నారు.

0: ఇంతవరకు మీరు శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ వారి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చిత్రంలోని పాటలు ఏకచిత్రగాన కార్యక్రమంలో విన్నారు. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి, సందీప్ బొమ్మక్, విజయ్ యేసుదాస్, చిత్ర సుమంగళి, శ్రీవర్ధిని, గంగా. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. జూనోసిస్ డే సందర్భంగా ప్రకృతిని ప్రేమిద్దాం, వన్యప్రాణులను కాపాడుకుందాం ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక.

ప్రకృతి ఉంటేనే ప్రాణి ఉంటుంది, ప్రాణి ఉంటేనే ప్రపంచం ఉంటుంది అనే మాట అక్షరాల నిజం. ఈ భూమిపై జీవించే ప్రతి జీవి ప్రకృతితో విడదీయరాని బంధాన్ని కలిగి ఉంటుంది. మనిషి ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతి లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేడు. మనం పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, నివసించే భూమి అన్నీ ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరాలే. అడవులు, నదులు, పర్వతాలు, సముద్రాలు, పక్షులు, జంతువులు, కీటకాలు, సూక్ష్మజీవులు ఇవన్నీ కలిసి ఒక జీవ వైవిధ్యాన్ని ఏర్పరుస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, అక్రమ వేట వంటి కారణాల వల్ల ప్రకృతి తీవ్ర ప్రమాదంలో ఉంది. దీనివల్ల అనేక వన్యప్రాణులు అంతరించే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ప్రకృతిని ప్రేమించడం, వన్యప్రాణులను సంరక్షించడం మనందరి ప్రధాన బాధ్యత.

0: ప్రకృతి అంటే మన చుట్టూ కనిపించే సజీవ నిర్జీవ సంపదల సమాహారం. చెట్లు, అడవులు, నదులు, సరస్సులు, కొండలు, పర్వతాలు, పక్షులు, జంతువులు, వర్షం, గాలి, నేల, సూర్యుడు, ఇవన్నీ ప్రకృతిలో భాగాలు. ఇవన్నీ పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవ వ్యవస్థను కొనసాగిస్తాయి. ప్రకృతిలో సమతుల్యత ఉంటేనే జీవులు సుఖంగా జీవించగలవు. వన్యప్రాణులు అడవులకు అలంకారం మాత్రమే కాదు, పర్యావరణ సమతుల్యతకు ఆధారం కూడా. ప్రతి జంతువుకు ప్రకృతిలో ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. పులులు, చిరుతలు వంటి మాంసాహార జంతువులు ఇతర జంతువుల సంఖ్యను నియంత్రిస్తాయి. జింకలు, కుందేళ్లు వంటి శాకాహార జంతువులు వృక్ష సంపదను సమతుల్యంగా ఉంచుతాయి. పక్షులు విత్తనాలను వ్యాప్తి చేస్తాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు పుష్పపరాగ సంపర్కం జరిపి పంటల దిగుబడిని పెంచుతాయి. వన్యప్రాణులు లేకుంటే ఆహార గొలుసు దెబ్బతింటుంది. దీని ప్రభావం చివరకు మనిషిపైనే పడుతుంది. అందువల్ల వన్యప్రాణులను రక్షించడం అంటే మన జీవితాన్ని రక్షించుకోవడమే.
1: నేటి కాలంలో ప్రకృతి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అడవులను విచక్షణారహితంగా నరికివేయడం, పారిశ్రామిక వాహన కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాల పెరుగుదల, అక్రమ వేట, వన్యప్రాణుల అక్రమ రవాణా, అటవీ భూములను ఇతర అవసరాలకు మార్చుకోవడం, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, అడవుల్లో తరచుగా సంభవించే అగ్ని ప్రమాదాలు, ఈ కారణాల వల్ల అనేక జంతువులు తమ సహజ నివాసాలను కోల్పోతున్నాయి. కొన్ని జాతులు ఇప్పటికే అంతరించగా మరెన్నో అంతరించే ప్రమాదంలో ఉన్నాయి.

మనుషులకు సంక్రమించే అంటువ్యాధులను జూనోసిస్ అంటాం మనం. అసలు జూనోసిస్ అనే పదము గ్రీకు పదం. ఇది జూనోసిస్ అంటే జంతువుల నుండి, నోసిస్ అంటే అనారోగ్యం అని అర్థం. అంటే జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోసిస్ డిసీజ్ గా గుర్తిస్తాము. అయితే జూలై 6వ తేదీన జూనోసిస్ దినోత్సవంగా జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, లూయీ ప్యాచర్ అనే ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్, ఇతను 65 జూలై 6వ తేదీన రేబీస్ అనే వ్యాధికి వ్యాక్సిన్ ని కనుక్కున్నారు. అందుకారణంగా జూలై 6వ తేదీన జూనోసిస్ డేగా జరుపుకుంటాం మనం. ఆయన సాధించిన విజయానికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ డేగా జరుపుకుంటాము. అసలు లూయీ ప్యాచర్ అనే ఒక సైంటిస్ట్ ఈ యాంటీ రేబీస్ తో పాటు ఆంథ్రాక్స్, కలరా సంబంధించిన టీకాలు కూడా కనుక్కున్నారు. ప్లస్ ప్రతిరోజు మనం ఫెర్మెంటేషన్, ప్యాక్చరేషన్ వంటి వాటిని కూడా ఇతనే కనుక్కుంటారు. అయితే ఫెర్మెంటేషన్ అంటే మీకు తెలిసే ఉంటది, ఫెర్మెంటేషన్ అంటే మనకు మొలాసిస్ నుంచి వైన్ ఉత్పత్తి చేయడం, ప్యాక్చరేషన్ అంటే పాల నుంచి పాల పదార్థాలు, పెరుగు వాటిని ఎలా తయారు చేస్తారనే విషయాన్ని ఈ లూయీ ప్యాచర్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. మనుషుల్లో వచ్చే వ్యాధుల్లో 75% కూడా అంటు వ్యాధులు ఉంటాయి. అందులో ముఖ్యంగా 60% వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తాయి. జంతువుల నుంచి మనుషులను సంక్రమించే డిసీజెస్ ని జూనోటిక్ డిసీజెస్ అంటారు. ఒకటి రేబీస్. రేబీస్ అనేది మనం ఊళ్ళలో చూస్తూనే ఉంటాం. పిచ్చి కుక్క అంటే రేబీస్ డిసీజ్ కలిగిన ఏదైనా ఒక డాగు మనుషులను కనుక కరిచినట్టయితే దాని యొక్క సెలవ ద్వారా మనుషుల్లో ఇంజెక్ట్ అయిపోయి రేబీస్ అనే వ్యాధిని బారిన పడతాం మనం. అదేవిధంగా ఎబోలా అనే వ్యాధి మనం చూసిన ఫారిన్ కంట్రీలో, ఇది బర్డ్స్ ద్వారా వస్తాయి, పక్షుల ద్వారా మనుషులకు వచ్చే డిసీజ్ ఇది ఎబోలా అనేది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే జనరల్ గా జీవనోపాధి కోసం జంతువుల పెంపకం చేపట్టే వారు కొందరైతే మరికొందరు ఆసక్తితో జంతువులను పెంచుకుంటారు. కొన్ని జంతువులు మనకు కావాల్సినవి అనగా మీటు, మాంసము, పాలు, గుడ్లు వంటి పౌష్టికాహారాన్ని అందిస్తాయి. అదే క్రమంలో వాటి వల్ల కొన్ని సమస్యలు కూడా, ప్రమాదాలు కూడా లేకపోలేదు. దీంతో పాటు ఈ కాలంలో పెంపుడు జంతువులు అనగా కుక్కలు, పిల్లి, కొన్ని కొన్ని రకాలైన ఫ్యాన్సీ బర్డ్స్, అవి కూడా మనుషులతో పాటు పెంచుకోవడం ఇప్పుడు బాగా ట్రెండ్ గా మారిపోయింది.

వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యతను కాపాడుతాయి, జీవ వైవిధ్యాన్ని పెంచుతాయి, అడవులను ఆరోగ్యంగా ఉంచుతాయి, వ్యవసాయానికి పరోక్షంగా సహాయపడతాయి, ఔషధ పరిశోధనలకు ఉపయోగపడతాయి, పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తాయి, ప్రకృతిని ప్రేమించే భావాన్ని సమాజంలో పెంపొందిస్తాయి. వన్యప్రాణులు లేకపోతే ప్రకృతి సమతుల్యత దెబ్బతిని వ్యాధులు పెరగడం, పంటలపై ప్రతికూల ప్రభావం పడడం, జీవ వ్యవస్థలు క్షీణించడం వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి. ప్రతి వ్యక్తి చిన్న చిన్న చర్యలతో ప్రకృతి పరిరక్షణలో భాగస్వామి కావచ్చు. ప్రతి సంవత్సరం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలి, అడవుల నరికివేతను నిరోధించాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, నీరు విద్యుత్ను పొదుపుగా వినియోగించాలి, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పరిశుభ్రతను పాటించాలి, పర్యావరణ హిత వస్తువులను ఉపయోగించాలి, అక్రమ వేటను అరికట్టేందుకు అధికారులకు సమాచారం ఇవ్వాలి, వన్యప్రాణుల ఆవాసాలను పరిరక్షించాలి.

విద్యార్థులే రేపటి పౌరులు. ప్రకృతి పరిరక్షణలో వారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొనాలి. పర్యావరణ దినోత్సవాలు, వన మహోత్సవాల్లో చురుకుగా

పాల్గొనాలి. ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కుటుంబ సభ్యులను సైతం ప్రోత్సహించాలి. జంతువులను ప్రేమతో చూడాలి. ప్రభుత్వం అడవుల సంరక్షణకు కఠినమైన చట్టాలను అమలు చేయాలి. అక్రమ వేటను అరికట్టాలి. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి అభయారణ్యాలను అభివృద్ధి చేయాలి. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. గ్రామస్తులు, రైతులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రకృతి సంరక్షణ కార్యక్రమాలను మరింతగా విస్తృతపరచాలి.

ప్రకృతిని కాపాడడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. మనం చేసే ప్రతి మంచి పని ప్రకృతికి మేలు చేస్తుంది. ఒక మొక్క నాటడం, ఒక జంతువును రక్షించడం, నీటిని ఆదా చేయడం, చెత్తను సక్రమంగా పారవేయడం వంటి చిన్న చిన్న చర్యలు కూడా గొప్ప మార్పును తీసుకురాగలవు. మనం ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి కూడా మనల్ని ప్రేమిస్తుంది. ప్రకృతి ఆరోగ్యంగా ఉంటేనే మానవ జీవితం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

అయితే పెంపుడు జంతువుల్లో సన్నిహితంగా మెలిగే సందర్భంలో ఊహించని విధంగా కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమిస్తుంటాయి. వాటి వల్ల చివరకు ప్రాణం మీదకు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అయితే కుక్కలు, పిల్లులు, పక్షులు, ఎనిమల్స్ లను ఇంట్లో సభ్యుల్లా చూసుకునే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు జంతువు నుంచి సంక్రమించే జూనిటిక్ వ్యాధులపైన అవగాహన కలిగి ఉండడం మంచిది. అయితే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇప్పటి వరకు టోటల్ గా 250 జూనిటిక్ డిసీజ్లను గుర్తించడం జరిగింది. సూక్ష్మజీవులు, అతి సూక్ష్మజీవులు, పరాన్న జీవులు, ఫంగస్, ప్రోటోజివా ఇలాంటి ఒక రకమైన క్రిమి కీటకాల వల్ల జంతువుల నుంచి మనుషులకి కొన్నేమో గాలి ద్వారా, కొన్నేమో కాంటాక్ట్ అంటే ముట్టుకోవడం ద్వారా, కొన్నేమో బైట్ అంటే మనం ఇంజెక్ట్ చేయడం ద్వారా ఈ మనుషులకు వ్యాపిస్తుంటాయి. అయితే ఇలాంటి వాటిలో ప్రతి ఒక్కరికి గుర్తించవచ్చేది ఏంటంటే రేబిస్. ఇది కుక్క కాటు వల్ల మనుషులకు వస్తుంది. ఇది చాలా ప్రాణాంతకమైంది. దీనికి నివారణ ఒక్కటే మార్గం. దీనికైతే చికిత్స అందుబాటులో లేదు. నివారణ ఒక్కటే దీనికి మార్గము.

ప్రకృతిని ప్రేమిద్దాం, వన్యప్రాణులను కాపాడుదాం అనే నినాదం నేటి ప్రపంచానికి అత్యంత అవసరం. ప్రకృతి మనకు అమూల్యమైన సంపదను అందించింది. దానిని కాపాడడం మన నైతిక బాధ్యత. అడవులను రక్షిద్దాం, చెట్లను పెంచుదాం, నీటిని ఆదా చేద్దాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, వన్యప్రాణులను సంరక్షిద్దాం. భవిష్యత్తు తరాలకు పచ్చని భూమి, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సమృద్ధిగా జీవవైవిధ్యం అందించాలంటే మనం ఈరోజే చర్యలు ప్రారంభించాలి. ప్రకృతిని ప్రేమించడం అంటే మన జీవితాన్ని ప్రేమించడం. వన్యప్రాణులను కాపాడడం అంటే భూమి భవిష్యత్తును కాపాడడం. చెట్టు మనకు ఊపిరి, అడవి మనకు ఆధారం. ప్రకృతిని ప్రేమిద్దాం, వన్యప్రాణులను కాపాడుదాం.

0: ప్రకృతిని ప్రేమించే ప్రతి వ్యక్తి భవిష్యత్తును ప్రేమించినట్లే
1: ప్రకృతి మన అవసరాలను తీర్చగలదు, కానీ అత్యాశను మాత్రం ఎప్పటికీ తీర్చలేదు.
0: భూమిని మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు, మన పిల్లల నుండి అప్పుగా తీసుకున్నాం.
1: ఒక చెట్టును నాటడం అంటే భవిష్యత్తుకు ఆశను నాటినట్టే.
0: ప్రకృతి మనకు ఇచ్చిన ప్రతి

0: ఈ వరాన్ని కాపాడడం మన కర్తవ్యం.
1: వన్యప్రాణులు లేని అడవి ఆత్మలేని శరీరంతో సమానం.
0: వన్యప్రాణులను రక్షించడం అంటే ప్రకృతి సమతుల్యతను రక్షించడం.
1: ప్రతి జీవికి ఈ భూమిపై జీవించే హక్కు ఉంది.
0: జీవ వైవిధ్యమే భూమికి నిజమైన సంపద.
1: జంతువులను ప్రేమించడం మానవత్వానికి గొప్ప గుర్తు.
0: ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది.
1: చెట్టు నేడు నాటితే రేపటి తరానికి ప్రాణవాయువు అందుతుంది.
0: అడవి ఉంటేనే జీవం ఉంటుంది.
1: ఒక చెట్టు వందల ప్రాణాలకు ఆధారం.
0: వన్యప్రాణులను కాపాడండి, జీవ వైవిధ్యాన్ని పెంపొందించండి.
1: పచ్చదనం పెంచుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం.
0: నీటిని ఆదా చేద్దాం, ప్రకృతిని సంరక్షిద్దాం.
1: ప్రకృతి పరిరక్షణే మానవ పరిరక్షణ.

ఏ జంతువుల వలన కారణంగా ఎలాంటి వ్యాధులు మనకు సంక్రమిస్తుంటాయి. నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. డాగ్ బైట్ అంటే కుక్క కాటు వల్ల రేబీసు, కుక్క పిల్లలతో సన్నిహితంగా ఆడుకోవడం వల్ల టాక్సోకారోసిస్, లెప్టోస్పైరోసిస్ లాంటి డిసీజులు మనుషుల్లోకి సంక్రమిస్తుంటాయి. పందుల వలన మనుషుల్లో మెదడువాపుని కలగజేస్తాయి. ఈ మెదడువాపు కూడా చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఇది పందుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అదేవిధంగా అపరిశుభ్రమైన పాలు, మాంసం వల్ల కూడా కొన్ని రకాలైన బ్రుసెల్ల, ఆంథ్రాక్స్ వంటి వ్యాధులు మనుషుల్లో సంక్రమిస్తుంటాయి. అంటే పాలు ఎక్కడి నుంచి వస్తుంది? జంతువుల నుంచి. మాంసం జంతువుల నుంచి. అంటే వాటిని అపరిశుభ్రంగా, అంటే పచ్చి పాలు తాగడం గానీ, పచ్చి మాంసం తినడం గానీ, సరిగ్గా ఉడకని మాంసం తినడం వల్ల కూడా ఈ బ్రుసెల్లోసిస్ అనే వ్యాధిని జంతువుల నుంచి మనుషుల్ని సంక్రమిస్తుంటుంది. అదేవిధంగా పందికొక్కులు, ఎలుకలు వలన కూడా మనకు కొన్ని రకాల వ్యాధులు కలిగిస్తాయి. అయితే ఎలకల గురించి మీకు తెలిసిందే, ప్లేగు అనే భయంకరమైన వ్యాధి అది. టైఫస్ ఫీవర్, లెప్టోస్పైరోసిస్ వంటి డిసీజెస్ కూడా ర్యాట్స్ వలన, పందికొక్కుల వలన మనుషుల్లో కలుగుతాయి. అదేవిధంగా పాడి పశువులు, గేదెలు, మేకలు, గొర్రెల వలన కూడా మనం చూస్తుంటాం ఆంథ్రాక్స్ అనే ఒక రకమైన, ఇది కూడా ప్రమాదకరమైన డిసీజ్. బ్రూసెల్లోసిస్, గ్లాండర్స్, టిటానస్, సాల్మోనెల్లోసిస్, జఫనీస్ ఎన్సెఫలైటిస్, విబ్రోసి ఇలాంటి డిసీజ్, ఇవన్నీ కూడా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు. అందుకే వీటిని జూనోటిక్ డిసీజెస్ అంటారు. అదేవిధంగా మనం చూస్తుంటాం రోజు కోళ్ల ద్వారా కూడా మనకు మనుషుల్లో కూడా వ్యాధులు సంక్రమిస్తుంటాయి. అవేంటంటే రానికేట్ డిసీజెస్, సాల్మోనెల్లా, బర్డ్ ఫ్లూ వంటి డిసీజెస్ కోళ్ల ద్వారా మనుషుల్లో సంక్రమిస్తుంటాయి. అదేవిధంగా మనం చాలా ఫ్యాన్సీగా చూసుకునే ప్యారెట్ అంటే చిలుక, చిలుక ద్వారా కూడా మనుషులకి సిటకోసిస్ అనే ఒక రకమైన జూనోటిక్ డిసీజెస్ స్ప్రెడ్ చేస్తుంటది. షీప్ అండ్ గోట్ అంటే మేకలు, గొర్రెలు కూడా బ్రూసెల్లోసిస్, ఆంథ్రాక్స్ వంటి డిసీజ్ ని స్ప్రెడ్ చేస్తుంటాయి. అవి ఎలా వస్తాయంటే ఈనేటప్పుడు వాటి మాయా చేతు గ్లౌజులు లేకుండా ముట్టుకోవడం, సరిగా ఉడకని మటన్ తినడం వలన ఇవి మనకు సంక్రమిస్తుంటాయి. అయితే ఈ వ్యాధులు సంక్రమించకుండా, ఈ జూనోటిక్ డిసీజ్ బారిన పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే వాటిని బారిన పడకుండా నివారించుకోవచ్చు మనం. అయితే పశువులకు, పక్షులకు, పెంపుడు కుక్కలకు వాటికి మనం సమయానుకూలంగా అంటే పీరియాడికల్గా వాటికి వేయాల్సిన టైంలో వ్యాధి నిరోధక టీకాలు కనుక వేయించుకున్నట్టయితే వాటిలో సంక్రమించే అంటే మనుషులకు వచ్చే కొన్ని రకాల డిసీజ్ ని వాటి దగ్గరే మనకు నివారించుకున్నట్టయితే అవి మనం సంక్రమించకుండా అరికట్టచ్చు. పాడి పశువులు, జంతువుల్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పాడి పశువులు ఉండే నివాసం ఉండే షెడ్లు గాని, మళ్ళీ పెంపుడు కుక్కలు ఉండే ప్లేసులు గాని ఎప్పుడు కూడా క్రిమి సంహారక మందులతో నివారిస్తూ ఉండాలి, వాటిని శుభ్రం చేస్తూ ఉండాలి. అదేవిధంగా పెంపుడు జంతువుల్లో ముఖ్యంగా వాటిని పీరియాడికల్గా నట్టల నివారణ మందులు ప్లస్ టీకాలు, వాటి టీకాలు ఏ సమయంలో ఏ టీకాలు వేయించుకోవాలో అనుభవజ్ఞులైన పశు వైద్యాధికారిని సంప్రదించి వాటిని సకాలంలో కనుక టీకాలు వేయించుకున్నట్టయితే వాటి నుండి మనకు వచ్చే ప్రాణాంతకమైన భయంకరమైన డిసీజులని మనం నివారించుకోవచ్చు. కొంతమంది డైరీ ఓనర్స్, కొంత లైఫ్ స్టాక్ హ్యాండ్లర్స్, నెక్స్ట్ కొంతమంది చర్మ కర్మాగారాలు పనిచేసే మనుషులు, పెట్ ఓనర్స్ వీళ్లు కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత పరిశుభ్రత అంటే వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు కొన్ని గ్లౌజులు వేసుకోవడం, మాస్కులు వేసుకోవడం, ప్రతిసారి వాటిని శుభ్రంగా ఉంచుకోవడం, వాటిని మనం హ్యాండిల్ చేసేటప్పుడు వాటికి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా లేవా చూసుకోవాలి, ప్లస్ వాటికి ఏమైనా డిసీజ్ ఉన్నట్టయితే సకాలంలో వాటికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అదేవిధంగా వ్యాధి సోకిన జంతువులను, కోళ్లను మాంసం తినకూడదు. పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్త చర్యలు పాటిస్తూ ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదు. ఈ విధంగా మనం కనుక మన స్వీయ జాగ్రత్తలు, అదేవిధంగా వ్యాధి నిరోధక

ప్రస్తుత కాలంలో చాలామంది పెంపుడు కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ వారికి వాటి పెంపకంపై అవగాహన లేక సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పెంపుడు కుక్కలకు సరైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు అలాగే పరాన్నజీవుల నివారణ మందులు తీసుకోకపోవడం వల్ల కొన్ని రకాలైన బ్యాక్టీరియల్, వైరల్, పరాన్నజీవులు మరియు శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులతో బాధపడుతున్నాయి. అంతేకాకుండా ఈ వ్యాధులలో కొన్ని మనుషులకు కూడా సంక్రమిస్తాయి. పెంపుడు కుక్కల నుండి మనుషులకు సంక్రమించే ముఖ్యమైన వ్యాధులు అలాగే వాటి నివారణ చర్యల గురించి పెంపుడు కుక్కలను పెంచుకునేవారికి తెలిసుండాలి.

0: కానీ వారికి వాటి పెంపకంపై అవగాహన లేక సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పెంపుడు కుక్కలకు సరైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు అలాగే పరాన్నజీవుల నివారణ మందులు తీసుకోకపోవడం వల్ల కొన్ని రకాలైన బ్యాక్టీరియల్ వైరల్ పరాన్నజీవులు మరియు శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులతో బాధపడుతున్నాయి. అంతేకాకుండా ఈ వ్యాధులలో కొన్ని మనుషులకు కూడా సంక్రమిస్తాయి. పెంపుడు కుక్కల నుండి మనుషులకు సంక్రమించే ముఖ్యమైన వ్యాధులు అలాగే వాటి నివారణ చర్యల గురించి పెంపుడు కుక్కలను పెంచుకునేవారికి తెలిసుండాలి.
1: పెంపుడు కుక్కల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధులు చాలా ఉన్నాయి. పిచ్చి కుక్క కాటు వ్యాధి, తామర వ్యాధి, గజ్జి, లెప్టోస్పెరోసిస్, కంపీలో బాసి టీరియాసిస్, టాక్సా ప్లాస్మాసిస్, రౌండ్ వార్మ్, నులిపురుగులు, బ్రూసెల్లోసిస్, సాల్మోనెల్లోసిస్. ఈ వ్యాధులు పెంపుడు కుక్కల ద్వారా మనుషులకు సంక్రమిస్తూ ఉన్నాయి.

ముందుగా తెలుసుకుందాం పిచ్చి కుక్క కాటువ్యాధి. పిచ్చి కుక్క కాటువ్యాధి కలిగించే వైరస్ రియోబ్డో విరిడే కుటుంబానికి చెందినటువంటి లిస్సా అనే వైరస్ వల్ల వస్తోంది. ఈ వ్యాధి సోకిన కుక్క కరిచినప్పుడు, లాలాజలం గాయాల మీద పడినప్పుడు కాని ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి సోకిన కుక్కలలో లక్షణాలు రెండు దశలలో కనబడతాయి. మొదటి దశలో వ్యాధి సోకిన కుక్క ప్రవర్తనలో మార్పు వస్తోంది. అంతేకాకుండా కదులుతున్న వస్తువులను, వాహనాలను, మనుషులను, ఇంకా జంతువులను కరవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఎక్కువగా మొరుగుతాయి. ఆహారం, నీళ్లను త్రాగవు. తరచుగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి. బాగా కోపంగా ఉంటాయి. మనుష్యులంటే భయం ఉండదు. వెలుతురుకు మరియు కాంతిలో ఉండడానికి ఇష్టపడవు. తలను కిందికి ఉంచుతూ ఎక్కువగా లాలజలం, సొంగను కారుస్తూ ఉంటాయి. రెండవ దశను పక్షవాత దశ అని కూడా అంటారు. ఈ దశలో క్రింద దవడ పక్షవాతానికి గురి అయ్యే అవకాశం ఉంది. ఒంటరిగా చీకటిలో ఉండడానికి ఇష్టపడతాయి మరియు కరవలేవు. కొన్ని సందర్భాల్లో వ్యాధి సోకిన కుక్కలు శ్వాసకోశ వైఫల్యం వల్ల చనిపోతూ ఉంటాయి. సాధారణంగా కుక్కలను పెంచుకునే వాళ్లకు, కుక్కలతో సన్నిహితంగా ఉండేవాళ్లకు, పశువైద్యులకు మరియు పశువైద్య సిబ్బందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటోంది. కుక్క కరిచిన తరువాత వ్యాధి లక్షణాలు బయటపడటానికి కరిచిన స్థలాన్ని బట్టి 9 రోజుల నుండి 2 నెలల వరకు సమయం పడుతోంది. తలకు దగ్గరగా కరిస్తే త్వరగా లక్షణాలు బయటపడతాయి. కాలికి కరిస్తే లక్షణాలు బయటపడటానికి ఎక్కువ సమయం పడుతోంది. మరి కుక్క కరవగానే ఆ గాయాన్ని ఎలా శుభ్రపరచాలంటే,

కరిచిన వెంటనే ప్రథమ చికిత్సలో భాగంగా గాయాన్ని సబ్బు లేదా గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరచాలి. తరువాత శుభ్రమైన గుడ్డతో నిదానంగా తుడుస్తూ రక్తం కారడాన్ని ఆపాలి. గాయాన్ని ఎటువంటి గుడ్డతో కట్టుకట్టకూడదు. వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుణ్ణి సంప్రదించాలి. కుక్కలతో సన్నిహితంగా ఉండేవాళ్లు, పశువైద్యులు మరియు పశువైద్య సిబ్బంది తప్పనిసరిగా టీకాలు 3 మోతాదులో కరిచినప్పటి నుండి 7 రోజులు మరియు 21 రోజుల వ్యవధిలో తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఒకసారి బూస్టర్ డోస్ తీసుకోవాలి. అనుకోకుండా కుక్క కరిచినట్లయితే, అంతకుముందు ఎటువంటి టీకాలు తీసుకోనట్లయితే 3, 7, 14, 28 రోజులు మరియు 90వ రోజులలో మొత్తం 5 లేదా 6 మోతాదులు టీకాలు తీసుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు. వ్యాధి సోకిన వారిలో కనబడే లక్షణాలను చూసినట్లయితే వ్యాధి సోకిన వారు బాగా అలసిపోయినట్లుగా ఉంటారు. నీటిని తాగడానికి భయపడతారు. కండరాల నొప్పి, కంటి నుండి నీరు కారడం మరియు తరచుగా మూత్ర విసర్జన చేయడం వంటి లక్షణాలు చూడవచ్చు. కండరాలు పక్షవాతానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. పక్షవాతానికి గురి అయిన వారిలో వింత ప్రవర్తన ఉంటుంది. సాధారణంగా వ్యాధి సోకిన 1 నెల రోజులలోపే చనిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

తామర వ్యాధి, దీన్నే రింగ్వామ్ డిసీజ్ అంటారు. తామర అనే వ్యాధి సాధారణంగా కుక్కల చర్మం, వెంట్రుకలు మరియు కాలి సందులలో వచ్చే వ్యాధి. ఈ వ్యాధి వ్యాప్తి ముఖ్యంగా వ్యాధి సోకిన జంతువులను మరియు ఫర్నిచర్ వంటి కలుషితమైన వస్తువులను తాకడం ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటోంది. వ్యాధి సోకిన కుక్కలలో సాధారణంగా ముఖం, తోక, చెవులు మరియు పాదాలలో వెంట్రుకలు ఊడిపోయి పొలుసులుగా చర్మం మారిపోతోంది. చర్మం రంగు నల్లగా మారుతోంది. ఒకవేళ మనుష్యులలో ఈ వ్యాధి కాని వచ్చినట్లయితే చర్మంపై వెంట్రుకలు ఊడిపోయి గుండ్రని దద్దుర్లు ఎర్రటి రంగులో చర్మంపై ఏర్పడతాయి. చేతి గోర్లు రంగు మారిపోతాయి. సాధారణంగా మనుష్యులలో తల, ముఖం, మెడ మోచేతుల మీద మరియు శరీరం మీద వివిధ భాగాలలో తామర వ్యాధి లక్షణాలు కనబడతాయి. ఈ వ్యాధి సోకిన వారికి గాయాల మీద కనిపించే పొక్కులను తొలగించి అయోడిన్ విటాఫీల్డ్ లేపనం కాని ప్రొపియోనిక్ యాసిడ్స్తో తయారు చేసిన లేపనాలు కాని పూయాలి. యాంటీబయాటిక్ నోటి ద్వారా తీసుకున్నట్లయితే వ్యాధిని అదుపు చేయవచ్చు. ఈ వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు: వ్యాధి సోకిన కుక్కలకు ప్రత్యేక గదిలో ఉంచి ప్రతిరోజు 2 సార్లు గదిని శుభ్రం చేయాలి. గదిలో సబ్బునీటితో ప్రతి వారానికి 3 సార్లు శుభ్రం చేసుకోవాలి మరియు గది ఉపరితలాన్ని 1:10 బ్లీచ్ తో శుభ్రం చేయాలి. కుక్కలను పట్టుకున్నట్లయితే వెంటనే సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

పెంపుడు కుక్కలలో మరొక వ్యాధి గజ్జి. ఈ వ్యాధి ముఖ్యంగా గోమర్ల ద్వారా సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన కుక్కలతో సన్నిహితంగా ఉండే వాళ్లలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు బయటపడడానికి సాధారణంగా 10 రోజుల నుండి 8 వారాల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. వ్యాధి సోకిన వారిలో ఉదరం, ఛాతీ, చెవులు మరియు మోకాలు వంటి ప్రాంతాలలో గజ్జి లక్షణాలు కనబడతాయి. చర్మం ముడతలు పడుతుంది. ఈ వ్యాధి సోకిన కుక్కలకు ఫార్ములేషన్ మందును ఇవ్వడం ద్వారా వ్యాధి నిర్మూలనకు ఉపయోగపడుతుంది.

పెంపుడు కుక్కలలో మరొక వ్యాధి లెప్టోస్పిరోసిస్. కుక్కలతో ఈ వ్యాధి లెప్టోస్పిరా అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతోంది. వ్యాధి సోకిన కుక్కలు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఉంటాయి. అంతేకాకుండా వాంతులు, కడుపు నొప్పి, బద్ధకం మరియు ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం లేదా అసలు మూత్ర విసర్జన చేయకపోవడం ఇలాంటి లక్షణాలు కనబడతాయి. కొన్ని సందర్భాలలో కాలేయం కూడా దెబ్బతింటోంది. చెడు వాసన, నోటిలో పుండ్లు మరియు పచ్చకామెర్ల వంటి లక్షణాలు కూడా కనబడతాయి. మనుష్యులకు ఈ వ్యాధి ముఖ్యంగా వ్యాధి సోకిన కుక్కల వల్ల కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా కానీ వ్యాధి సోకిన కుక్కల మూత్రం వల్ల కలుషితం అయిన ఉపరితలాన్ని తాకినప్పుడు మరియు ఇంటిలో సరైన శుభ్రత లేనప్పుడు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, వణకడం, కండరాల నొప్పి, వాంతులు మరియు కండ్లకలక ఇలాంటి లక్షణాలు మొదటగా కనపడతాయి. తరువాత వ్యాధి ముదిరే కొద్దీ మూత్రపిండాలు మరియు కాలేయం పనిచేయడం మందగించడంతో పాటు కామెర్ల వ్యాధికి దారితీస్తోంది. అంతేకాకుండా మూత్రపిండాలు మరియు కాలేయంలో రక్తస్రావం జరగడం వల్ల రక్తహీనత ఏర్పడటం మూలాన కోమాలోకి వెళ్లడం కూడా జరుగుతోంది. కొన్ని సందర్భాలలో వ్యాధి సోకిన వారు మరణించే అవకాశం కూడా ఉంటుంది.

ఇక ఈ వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. కుక్కలకు వ్యాధి రాకుండా టీకాలు తీసుకోవాలి. వ్యాధి ముఖ్యంగా ఎలుకల ద్వారా కుక్కలకు మరియు మనుషులకు వచ్చే అవకాశం ఉంది కనుక ఇంటి చుట్టుపక్కల లోపల ఎలుకలు రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి సోకిన కుక్కలకు యాంటీబయోటిక్ తో పాటు సపోర్టివ్ మందులు మరియు ఫ్లూయిడ్ థెరపీ

0: ఇవ్వాలి. వాంతుల నివారణ మందులు మరియు ఆకలి పెంచే మందులు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ వ్యాధి సోకిన మనుషులకు మందులతో పాటు కామెర్ల నివారణ మందులు మరియు సపోర్టివ్ మందులు ఇవ్వవలసి ఉంటుంది. ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. ఆహారం, నీళ్లు మరియు పాలు బాగా వేడి చేసుకుని తాగాలి. పెంపుడు కుక్కలు ఉన్నట్లయితే వాటికి టీకాలు వేయించడం వల్ల వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. పశు వైద్యులు మరియు పెంపుడు కుక్కలు పెంచుకునే వారికి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాలి.
1: పెంపుడు కుక్కలలో మరొక వ్యాధి బ్రూసెల్లోసిస్. బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి కుక్కలలో బ్రూసెల్లా కానిస్ మరియు బ్రూసెల్లా మెలిటెన్సిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. చనిపోయిన పిండం, పిండ ద్రవాలను, పాలు మరియు గర్భం ద్వారా కానీ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకిన కుక్కలలో చివరి దశలో గర్భస్రావం జరుగుతోంది. కుక్కపిల్లలు చనిపోయి పుట్టడం, యోని ద్వారా స్రావాలు కారడం మరియు బలహీనమైన కుక్కపిల్లలు జన్మించడం ఇలాంటి లక్షణాలు కనబడతాయి. మగ కుక్కలలో వృషణాల వాపు, కీళ్ల వాపు మరియు ఎఫిడిడైమిటిస్ వంటి లక్షణాలు కనబడతాయి. ఆకలి లేకపోవడం, ప్రవర్తనలో మార్పులు మరియు కుంటుతూ నడవడం ఇలాంటి లక్షణాలు కూడా మనం గమనించవచ్చు. అనుమానిత లక్షణాలు ఉన్నటువంటి కుక్కల నుండి గర్భస్రావం ద్రవాలను మరియు రక్తం నమూనాలను పరీక్షించడం ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. వ్యాధి సోకిన కుక్కలను యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు, కాని పూర్తిగా నివారించలేము. ఈ వ్యాధికి కుక్కలకు ఎటువంటి టీకాలు కూడా అందుబాటులో లేవు. కుక్కల పెంపకందారులు వ్యాధి సోకిన కుక్కలను బ్రీడింగ్ స్టాక్ నుండి తీసివేయాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాధికి సంబంధించిన పరీక్షలను చేయించుకోవాలి. ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి మనుషుల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయి. పెంపుడు కుక్కలకు ఈ వ్యాధులే కాకుండా నులిపురుగులు కూడా పడుతూ ఉంటాయి. ఈ వ్యాధి ముఖ్యంగా నులిపురుగుల వల్ల కలుగుతోంది. వ్యాధి సోకిన కుక్కలలో సాధారణంగా ఎటువంటి లక్షణాలు కనపడవు. కొన్ని సందర్భాలలో కొన్ని లక్షణాలు మాత్రమే కనబడతాయి. మనుషులకు ఈ వ్యాధి నులిపురుగులు, గుడ్లతో కలుషితమైన ఆహారం, నీళ్లు మరియు నేల ద్వారా సంక్రమిస్తోంది. కడుపులోకి ప్రవేశించిన గుడ్ల నుండి లార్వా బయటకు వచ్చి శరీరంలోని వివిధ అవయవాల్లోకి వ్యాపిస్తోంది. లార్వా పెద్దదిగా పెరిగిన కొద్దీ కడుపు నొప్పి, కడుపు బాగా ఉబ్బడం, కామెర్లు, రక్తహీనత, కాలేయం పెద్దదిగా అవడం, అలాగే కొన్ని సందర్భాలలో లార్వా పగలడం వల్ల వాంతులు, అనఫిలాక్సిస్ ఇలాంటి చర్యలు జరిగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మెదడులోకి లార్వా ప్రవేశించడం వల్ల మూర్ఛ రోగం లక్షణాలు కూడా కనబడతాయి. వ్యాధి సోకిన వ్యక్తులలో కొన్ని సందర్భాలలో తిత్తులను ఆపరేషన్ చేయడం ద్వారా తొలగించాలి. వ్యాధి రాకుండా ఉండాలంటే కుక్కలకు కొన్ని రకాల మందులు ఇవ్వడం వల్ల నులి పురుగులను చంపేయవచ్చు. బాగా వేడి చేసిన ఆహారం, నీళ్లు మరియు మాంసం మాత్రమే తీసుకోవాలి. మాంసం సరిగా పరీక్షించి ఎటువంటి తిత్తులు లేకుండా ఉన్నటువంటి దానినే తినడానికి వినియోగించాలి. తిత్తులు ఉన్న మాంసాన్ని సరైన పద్ధతిలో పూడ్చిపెట్టాలి. ఇలా పెంపుడు కుక్కలలో అనేక రోగాలు ఉన్నాయి. ఈ రుగ్మతలను నివారించాలి, ఎందుకంటే అవి మనుషులకు కూడా సోకి ప్రమాదం కలుగజేస్తూ ఉంటాయి. ఏది ఏమైనా పెంపుడు కుక్కలను ఈ మధ్యకాలంలో ఎంతో మంది ప్రజలు పెంచుకుంటూ ఉన్నారు. పెంపుడు కుక్కలను పెంచుకోవడం మంచిదే, కాని వాటి ఆరోగ్యరీత్యా ఎన్నో రక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడే మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు.
2: ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు ప్రకృతికి మనం ఇవ్వాల్సింది ఒక్కటే, ప్రేమ, సంరక్షణ, బాధ్యత. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మన భవిష్యత్తును కాపాడుతుంది. అందరం కలిసి ప్రకృతిని ప్రేమిద్దాం, వన్యప్రాణులను కాపాడుకుందాం.

మీరింతవరకు జూనోసిస్ డే సందర్భంగా ప్రకృతిని ప్రేమిద్దాం, వన్యప్రాణులను కాపాడుకుందాం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట చిత్రం సోగ్గాడు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 50 సెకండ్లు. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై మరిన్ని చిత్రగీతాలను వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శివ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన పాట ఛాలెంజ్ చిత్రం నుండి. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా.

ఘర్షణ చిత్రం నుండి వాణి జయరాం పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి స్వయం కృషి చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట.

0: అల్లరి మొగుడు చిత్ర నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.
0: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలను వింటున్నారు. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట ముద్దుల ప్రియుడు చిత్రం నుండి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: while advancing cooperation across shared priorities. The Election Commission has announced the schedule of by-elections to three assembly constituencies in Bihar, Gujarat and Madhya Pradesh. The by-elections will be conducted for Bankipur constituency in Bihar, Manjalpur constituency in Gujarat and Dhatia constituency in Madhya Pradesh. As per the notification, nominations will be accepted until the 13th of July and scrutiny will be held on the 14th of July. The polling for these seats is scheduled to be held on the 30th of July. The Sri Ram Janmabhoomi Tirth Kshetra Trust has convened a meeting of its members today to deliberate on several important administrative and financial matters, including the findings of the Special Investigation Team, SIT, probing the counting of donations received by the trust. According to an official notice issued on June 28, 2026, the agenda of the meeting includes consideration of the resignation letters submitted by General Secretary Champat Rai and Trustee Dr. Anil Mishra. Members will also be briefed on the interim report of the SIT regarding the counting of donations received through the Trust's donation boxes. The Indian Meteorological Department, IMD, has issued red alert for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall over Gujarat, Konkan, Goa, Madhya Maharashtra and Chhattisgarh today. The weather agency predicted heavy to very heavy rainfall over East Rajasthan, Himachal Pradesh, Karnataka, Kerala, Mahe, Madhya Pradesh and Uttarakhand during the day. In Delhi, IMD has forecast cloudy sky with moderate rainfall for the day. England stormed into the FIFA World Cup quarterfinals with a dramatic 3-2 victory over Mexico at the Azteca Stadium in Mexico City today. In another match, Brazil's veteran player Neymar Jr. has announced his retirement from international football after the five-time world champion suffered a stunning 2-1 defeat against Norway in FIFA World Cup round of 16 last night. For Brazil, the defeat marked a seventh consecutive World Cup knockout loss to European opposition. In the Wimbledon tennis, Serbia's Novak Djokovic defeated Roman Safiulin of Russia to reach the men's singles quarterfinals last night. Djokovic will next face either Felix Auger-Aliassime or Alejandro Davidovich Fokina in the quarterfinals. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బుర్రద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో

0: ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
1: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు.

0: మీరింతవరకు టిఆర్ మహాలింగం గారి వేణుగానం విన్నారు. ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాయి.

వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తున్నట్టు మోదీ తెలిపారు. 2018 తన పర్యటనలో బలోపేతమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభోవో ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడటంతో పాటుగా ప్రెసిడెంట్తో కలిసి యోగ్యకర్తలో ప్రాంభనన్ దేవాలయ సముదాయాన్ని సందర్శిస్తానని మోదీ తెలిపారు. అనంతరం ఆస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్ వెళ్లనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, క్రీడలు వంటి అంశాలపై చర్చల ద్వారా భారత్ ఆస్టేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మోదీ పేర్కొన్నారు. చివరిగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆక్లాండ్ సందర్శిస్తారు. గత 7 మార్చిలో లక్సన్ భారత పర్యటన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటన మరింత పెంచుతుందని, ఆర్థిక వాణిజ్య బంధాలపై ప్రధానంగా చర్చిస్తామని మోదీ తెలిపారు. తూర్పు దక్షిణ హిందూ మహాసముద్ర దేశాలైన ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్తో పాటు స్వేచ్ఛ, ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతదేశ అఖండత పట్ల ముఖర్జీకున్న అచంచల నిబద్దతే ఆయన ప్రజాజీవితాన్ని నిర్వచించిందని, ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపంగా ప్రధాని అభివర్ణించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370/35(a)ను రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివాళి అని మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్ గా విద్యా సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాది వేశారన్నారు. అలాగే 1943 బెంగాల్ కరువు సమయంలో సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆయన చేసిన మానవతా సేవలు ప్రధానమంత్రి కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతని, విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ సేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకిత భావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. దేశమే ప్రథమం అనే ఆదర్శాన్ని తన జీవిత మార్గదర్శక సూత్రంగా మార్చుకున్నారని, బెంగాల్ విభజన సమయంలో ఆయన చూపిన దూరదృష్టి గల నాయకత్వం, జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం ఉంచేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సిద్దాంతాల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్దత, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్ మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, ఎన్డీడీబి మిల్క్ సప్లై రివ్యూ డాష్ బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్ గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్,

0: సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. కొమరోస్ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఎంబాయ్ మహమ్మద్తో పాటు అక్కడి ప్రజలకు విదేశాంగ మంత్రి జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అలాగే మలావి దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జార్జ్ టి చపోండాతో పాటు మలావి ప్రజలకు విదేశాంగ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదుర్కొన్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత్ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో బాంకీపూర్, గుజరాత్లో మంజల్పూర్, మధ్యప్రదేశ్లో దతియా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 30న పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో ప్రస్తుత సభ్యులు నితిన్ నవీన్ రాజీనామా చేయడంతో బాంకీపూర్ సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు యోగేష్ బాయ్ మరణించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అస్సాంలో గౌహటీలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమాపేశం ఈ రోజు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రగ్స్, అక్రమ రవాణా, వ్యసనాలకు వ్యతిరేకంగా సహకారం బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. కేరళలో కొచ్చిలో ఈ రోజు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమాపేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమాపేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నందుకు భారత్కు ఇరాన్ రాయబారి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో భారతీయ రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, పండితులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్టాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా నార్వే 2-1 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. బ్రెజిల్ సీనియర్ ఆటగాడు నయమోర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్బాల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్

0: ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ముందుగా వన మహోత్సవం మన బాధ్యత ప్రసంగం వింటారు. వృక్షో రక్షతి రక్షితః అనే సంస్కృత సూక్తి చెట్ల ప్రాముఖ్యతను ఎంతో గొప్పగా తెలియజేస్తుంది. చెట్టును రక్షిస్తే చెట్టు మనల్ని రక్షిస్తుంది అని అర్థం. మనిషి జీవనానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం, వర్షాలు, జీవవైవిధ్యం అన్ని ప్రకృతిపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రకృతిని కాపాడటానికి, పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం జూలై 1 నుండి జూలై 7 వరకు వన మహోత్సవం నిర్వహిస్తారు. వన మహోత్సవం కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ప్రకృతిని ప్రేమించే, సంస్కృతిని పెంపొందించే ప్రజా ఉద్యమం. ఈ వారంలో ప్రభుత్వ శాఖలు, పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామాలు, పట్టణాలు కలిసి లక్షలాది మొక్కలను నాటుతాయి. భారతదేశంలో వన మహోత్సవాన్ని 1950వ సంవత్సరంలో ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం దేశంలో అడవుల విస్తీర్ణాన్ని పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం మరియు ప్రజల్లో చెట్లపై ప్రేమను పెంపొందించడం. చెట్లు మనకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి. వర్షపాతం పెరగడానికి తోడ్పడతాయి. నేల కోతను నివారిస్తాయి. పక్షులు, జంతువులకు నివాసాన్ని కల్పిస్తాయి. పండ్లు, పూలు, ఔషధాలు, కలప వంటి విలువైన సంపదలను అందిస్తాయి. భూమి ఉష్ణోగ్రతను తగ్గించి వాతావరణ సమతుల్యతను కాపాడుతాయి. అడవుల నరికివేత, కాలుష్యం, పెరుగుతున్న జనాభా, పరిశ్రమల విస్తరణ, ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రకృతి తీవ్రంగా దెబ్బతింటోంది. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్, కరువు, వరదలు, తీవ్ర ఉష్ణోగ్రతలు, జీవవైవిధ్య నష్టం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. విద్యార్థులు ప్రకృతి పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలి. ప్రతి సంవత్సరం కనీసం 1 మొక్కైనా నాటాలి. నాటిన మొక్కను పెద్ద చెట్లుగా పెంచాలి. నీటిని వృధా చేయకూడదు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. పాఠశాల, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ఇతరులకు కూడా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలి. పచ్చని పరిసరాలు ఉంటే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుంది. పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు అందరి బాధ్యత. చెట్లు నాటడం మాత్రమే కాదు, వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమైన పని. ప్రతి పుట్టినరోజుకు 1 మొక్క నాటడం, ప్రతి శుభకార్యానికి 1 మొక్క బహుమతిగా ఇవ్వడం, నీటిని ఆదా చేయడం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్తబుట్టలో వేయడం, ప్లాస్టిక్కి బదులుగా వస్త్ర సంచులు ఉపయోగించడం వంటి చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పును తీసుకొస్తాయి. మన భవిష్యత్తు తరాలకు పచ్చని భూమిని అందించడం మనందరి బాధ్యత. ఒక చెట్టు 100,000 మందికి మేలు చేస్తుంది.

చెట్లు నాటడం గొప్ప పని, అయితే దానిని సంరక్షించడం మరీ గొప్ప పని. మనమందరం ఈ వనమహోత్సవ వారంలో ఒక మొక్క నాటి దానిని సంరక్షిస్తూ ప్రకృతికి మనవంతు సేవ చేద్దాం. పచ్చదనం ప్రగతి పునాది, ప్రకృతి పరిరక్షణే మానవాళి భవిష్యత్. చెట్టును నాటడం అంటే భవిష్యత్తును నాటినట్టే. పచ్చని చెట్టు స్వచ్ఛమైన గాలినిస్తుంది. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఒక్కో మనిషి ఒక్కో మొక్క నాటడం ఎంతో అవసరం. అందుకే అంటారు, వృక్షో రక్షతి రక్షితః అని. పచ్చదనం పెంచుదాం, భూమిని రక్షిద్దాం. చెట్లు జీవనానికి చిరునామా. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత. పరిశుభ్రత ఉన్నచోటే ఆరోగ్యం ఉంటుంది. చెత్తను చెత్తబుట్టలో వేయాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. నీటిని ఆదా చేయడం ఎంతో అవసరం. నీటిని ఆదా చేయగలిగితేనే జీవనాన్ని కాపాడగలుగుతాం. ప్లాస్టిక్ని తగ్గించడం వల్ల ప్రకృతిని రక్షించగలుగుతాం. నేడు నాటిన మొక్క రేపటి తరానికి వరంగా మారుతుంది. ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు ఉండాలి. ప్రతి ఊరు పచ్చదనంతో విలసిల్లాలి. పచ్చని భూమి సంతోషకరమైన జీవితానికి పునాది. చెట్లు ఉన్న చోట చల్లని నీడ ఉంటుంది. ప్రకృతిని ప్రేమించడం అంటే మనల్ని మనం ప్రేమించుకోవడమే. వనమహోత్సవం ఒక వారమే కాదు, ప్రతిరోజు జరగాల్సిన పండుగ. పచ్చదనం పెరిగితే ప్రాణవాయువు పెరుగుతుంది. మన చేతుల్లోనే ప్రకృతి భవిష్యత్తు ఉంటుంది. బంగారం ఒక విలాస వస్తువు, చెట్లు అవసరమైనవి. మనిషికి బంగారం లేకుండా జీవించి అభివృద్ధి చెందగలడు, కాని చెట్లు లేకపోతే మన మనుగడ సాగించలేము. మన దేశపు ప్రాచీన సంస్కృతిలో చెట్లను పూజిస్తారు. వాటికి న్యాయకత్వ పదవులు కూడా ఇస్తారు. ప్రకృతి మానవునికి అత్యంత ప్రాథమిక అవసరమైన జీవనాధారాన్ని పిల్లలతో ముడిపెట్టింది. ఒకప్పుడు ఎవరో అన్నారు, చెట్టు నీటి లాంటిది, నీరు ఆహారం లాంటిది, ఆహారం జీవితం లాంటిది అని. చెట్లు లేకపోతే నదులు గాని ఆకాశం గాని ఉండవు. అంతేకాక చెట్ల వేర్లు వర్షపు నీటిని భూమికి చేర్చడంలో సహాయపడతాయి. కాబట్టి అవి మానవ నాగరికతకు సంస్కృతికి రక్షకులుగా నిలుస్తాయి. ఇవన్నీ తెలిసినప్పటికీ మన స్వార్థపూరిత అవసరాలచే ప్రేరేపించబడి చెట్లను నరికివేయడానికి, అడవులను నాశనం చేయడానికి మనం వెనుకాడటం లేదు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి మరింత దిగజారిపోతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం భారతదేశంలో ఇది ఒక ఉద్యమంగా ప్రారంభమైంది. వనమహోత్సవం అనే పేరుకు అర్థం చెట్ల పండుగ. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ వంటి ప్రముఖ పౌరులతో కలిసి అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ కెఎం మున్షి 1950లో దీనిని ప్రారంభించారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో ఈ పండుగను ఏకకాలంలో జరుపుకుంటారు. అప్పటి నుండి స్థానికులు, అటవీ శాఖ వంటి వివిధ సంస్థల ఉత్సాహభరితమైన సహాయంతో వేలాది విభిన్న జాతుల మొక్కలను నాటడం జరుగుతుంది. పండుగ సమయంలో చెట్లను నాటడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఉపయోగపడతాయి. ఆహార వనరుల ఉత్పత్తిని పెంచడం, ఉత్పాదకత పెంచడానికి పొలాలు, చెట్లు రక్షణకు కంచెలుగా ఏర్పాటు చేయడంలో సహాయపడతాయి. పశువులకు ఆహారంగా అందించడం, నీడను ఇవ్వడం, ఆకర్షణీయమైన ప్రకృతి దృశ్యాలను సృష్టించడం, నేల క్షీణతను నివారించడం మొదలైనవి చెట్లను నాటడం వల్ల సాధ్యమవుతుంది. అడవులలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. అవి దేవుడు మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన సహజ వరం. అవి మనకు గాలి, కలప, ఆశ్రయం, నీడ, వివిధ వస్తువులతో సహా అనేక అవసరమైన సేవలు అందిస్తాయి. నీటి చక్ర యంత్రాంగాన్ని నియంత్రించడం ద్వారా అవి వాతావరణ మార్పులను నేరుగా దోహదం చేస్తాయి. అనేక జీవులు అడవులలో నివసించడం, ఆశ్రయం పొందుతాయి. కాబట్టి అడవులను నాశనం చేసినప్పటికీ, వ్యవసాయ భూమి కోసం నరికివేసినప్పటికీ ఈ జీవులు ఆవాస నష్టానికి గురవుతాయి. ఇది జీవ వైవిధ్య క్షీణతకు దోహదపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు చెట్లను నాటాలి. మన పరిసరాల్లో ఇప్పటికీ ఉన్న చెట్లను సంరక్షించుకొని కొత్త వాటిని మాత్రమే నాటాలి. ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలి. ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. ప్రజలకు పరిస్థితిపై అవగాహన కల్పించాలి. అటవీ ఉత్పత్తులను సుస్థిరంగా ఉపయోగించాలి. వీటి వలన అడవులు సంరక్షించగలుగుతాయి. మీరింతవరకు వన మహోత్సవం మన బాధ్యత ప్రసంగం విన్నారు.

0: ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మరొక అంశం, జాతీయ సమగ్రతకు పర్యాయ పదం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ప్రసంగం వింటారు.
1: శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. హిందూ మహాసభ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందినాడు. కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన అశుతోష్ ముఖర్జీ కుమారుడైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కోల్కతాలోనే ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ప్రారంభంలో కాంగ్రెస్ వాదిగానే రాజకీయ జీవితం ఆరంభించాడు. స్వాతంత్ర్యానికి పూర్వం జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1949లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకొని 1 అక్టోబర్ 1951న జనసంఘ్ పార్టీని స్థాపించి ఆ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడిగా 23 మే 1953న మరణించే వరకు కొనసాగినాడు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1901 జులై 6న కోల్కతాలో జన్మించాడు. తండ్రి అశిలోత్ ముఖర్జీ బెంగాల్లో గౌరవాదరణ కలిగిన న్యాయవాది, కలకత్తా విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేసిన ప్రముఖుడు. తల్లి పేరు జోష్ మాయాదేవి ముఖర్జీ. ముఖర్జీ డిగ్రీ విద్యాభ్యాసం కోల్కతాలోనే కొనసాగింది. 1921లో ఆంగ్లంలో మొదటి స్థానంలో పట్టా పుచ్చుకున్నాడు. 1921లో ఎంఏ పట్టా పొందినాడు. 1924లో న్యాయవాద పట్టా కూడా స్వీకరించాడు. తండ్రి మరణాంతరం 1924లో కలకత్తా హైకోర్టులో అడ్వొకేట్గా పేరు నమోదు చేసుకున్నాడు. ఆ తరువాత ఇంగ్లాండ్కు పయనమై 1927లో బారిస్టర్ పట్టా పొందినాడు. 1934లో 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయపు కులపతిగా నియమించబడి పిన్న వయస్సులో ఈ పదవిని పొందిన ఘనత పొందినాడు. 1931 వరకు ముఖర్జీ ఈ పదవిని నిర్వహించాడు. ముఖర్జీ తొలుత భారత జాతీయ కాంగ్రెస్ తరపున బెంగాల్ శాసనమండలికి ఎన్నికయ్యాడు. మరుసటి సంవత్సరంలోనే బెంగాల్ శాసనసభను బహిష్కరించాలని భారతీయ జాతీయ కాంగ్రెస్ నిర్ణయించడంతో ఆ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందినాడు. 1941-42లో బెంగాల్ ప్రావిన్స్ మొదటి ఆర్థిక మంత్రిగా పదవిని చేపట్టినాడు. అనతి కాలంలోనే హిందువుల తరపున మాట్లాడే వక్తగా పేరు పొంది హిందూ మహాసభలలో ప్రవేశించి 1944లో ఆ సంస్థ అధ్యక్షుడైనాడు. ముఖర్జీ ముస్లిములకు వ్యతిరేకి

కాకున్నను పాకిస్తాన్ ఏర్పాటును కోరుకునే జిన్నా యొక్క ముస్లిం లీగ్ ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన హిందూ రాజకీయ నాయకుల పంథాను అనుసరించాడు. ప్రారంభంలో భారత విభజనకు వ్యతిరేకంగా ఉన్న ముఖర్జీ 1946-47 మత కలహాల అనంతరం బెంగాల్ విభజనకు సైతం అంగీకరించాడు. స్వాతంత్రానంతరం జవహర్లాల్ నెహ్రూ తన తాత్కాలిక ప్రభుత్వంలో ముఖర్జీకి చోటు కల్పించి పరిశ్రమల మంత్రిత్వ శాఖను కేటాయించాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్ ఇతర నాయకులచే ముఖర్జీ మంచి గౌరవప్రదాయమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 1949లో నెహ్రూ పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీఖాన్తో జరిపిన ఢిల్లీ ఒప్పందం అనంతరం ఏప్రిల్ 6, 1950న ముఖర్జీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సమర్పించాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత ఎంఎస్ గోల్వాకర్తో చర్చలు జరిపిన అనంతరం అక్టోబర్ 21, 1951న ఢిల్లీలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ సంఘ్ జనసంఘ్ పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ సంస్థాపక అధ్యక్షుడిగా ముఖర్జీ వ్యవహరించాడు. నెహ్రూ సోషలిజానికి భిన్నంగా జనసంఘ్ పార్టీ స్వేచ్ఛా మార్కెట్ విధానానికి మద్దతు పలికింది. అంతేకాకుండా దేశం మొత్తానికి హిందువులు ముస్లింలకు ఒకే విధమైన పౌరస్మృతి ఉండాలని ఉద్ఘాటించింది. గోహత్య, కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 రాజ్యాంగ ప్రకరణపై కూడా వ్యతిరేకత చూపింది. 1952లో జరిగిన ఎన్నికలలో జనసంఘ్ పార్టీ 3 స్థానాలలో విజయం సాధించగా అందులో ఒక స్థానం నుండి ముఖర్జీ విజయం సాధించాడు. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే భారతీయ జాతీయ కాంగ్రెస్ విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించాడు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధానమంత్రి ఉండటాన్ని తీవ్రంగా నిరసించాడు. ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జాతీయ పథకాలు ఉండడాన్ని సహించేది లేదని పేర్కొన్నాడు. తమ దేశంలో నివసించడానికి ఒక రాష్ట్రంలో అర్హత లేకపోవడానికి గుర్తింపు చూపవలసి రావడం తదితర కారణాల వల్ల 1953లో కాశ్మీర్ వెళ్లి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించి సరిహద్దు వద్దే మే 11న అరెస్ట్ అయ్యాడు. అతని ప్రయత్నం వల్ల గుర్తింపు కార్డు నియమం తొలగించబడినను అంతవరకు ముఖర్జీ సజీవంగా లేడు. జూన్ 23, 1953న కస్టడీలోనే ముఖర్జీ ప్రాణాలు వదిలాడు. ముఖర్జీ మరణంపై అనుమానాలు తలెత్తి విచారణ జరపవలసిందిగా కోరినను ప్రభుత్వం ఎలాంటి విచారణ జరపలేదు. ముఖర్జీ మరణం ఇప్పటికీ అనుమానాస్పదమైన అంశంగానే మిగిలిపోయింది. శ్యామ్ ప్రసాద్కు 3 సోదరులు ఉన్నారు. 1896లో జన్మించిన రామప్రసాద్, 1902లో జన్మించిన ఉమాప్రసాద్ మరియు 1906లో జన్మించిన భామాప్రసాద్ ముఖర్జీ 3 సోదరులు ఉన్నారు. ఆయనకు 3 సోదరీమణులు కూడా ఉన్నారు. ఆయన 1922లో సుధాదేవిని వివాహం చేసుకున్నారు మరియు 5 పిల్లలు ఉన్నారు. అతని భార్య 1934లో మరణించింది. శ్యామప్రసాద్ ఆమె మరణం తర్వాత తిరిగి వివాహం చేసుకోవడానికి నిరాకరించారు. ఆయనకు అనుతోష్ మరియు దేబాతోష్ అనే 2 కుమారులు, సబిత మరియు ఆరతి అనే 2 కుమార్తెలు ఉన్నారు. ఆయన మనవరాలు కమలా సిన్హా ఐక్య గుజరాల్ మంత్రివర్గంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. శ్యామప్రసాద్ బౌద్ధ మహాబోధి సొసైటీలో కూడా అనుబంధంగా ఉన్నారు. 1942లో ఆయన ఎంఎస్ ముఖర్జీ తరువాత ఆ సంస్థకు అధ్యక్షుడయ్యాడు. 1851లో సర్ అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ చేత సాంచీలోని గొప్ప స్తూపం నుండి కనుగొనబడి బ్రిటిష్ మ్యూజియంలో ఉంచబడిన గౌతమ బుద్ధుణ్ణి 2 శిష్యులు సరిపుత్ర మరియు మౌద్గల్య అవశేషాలను భారతదేశానికి తిరిగి తీసుకువచ్చారు. మరుసటి రోజు కలకత్తా మైదానంలో రాజకీయ నాయకులు మరియు అనేక విదేశీ దేశాల నాయకులు హాజరైన వేడుక జరిగింది. వాటిని నెహ్రూ ముఖర్జీకి అప్పగించారు. తరువాత ఆయన ఈ అవశేషాలను కంబోడియా, బర్మా, థాయిలాండ్ మరియు వియత్నాంకు తీసుకెళ్లారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన 1952 నవంబర్లో సాంచీ స్తూపం లోపల

0: అవశేషాలను ఉంచారు. కలకత్తాలోని ప్రధాన రహదారులలో ఒకదానిని ఆయన మరణించిన కొన్ని రోజుల తర్వాత జులై 3, 1953న శ్యామప్రసాద్ ముఖర్జీ రోడ్డుగా మార్చారు. 1945లో కోల్కతాలో ఆయన స్థాపించిన శ్యామప్రసాద్ కళాశాలకు ఆయన పేరు పెట్టారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్యామప్రసాద్ ముఖర్జీ కళాశాలను ఆయన జ్ఞాపకార్థం 1969లో స్థాపించారు. ఆగస్ట్ 7, 1998న అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముఖర్జీ పేరు మీద ఒక వంతెనను నామకరణం చేసింది. ఢిల్లీలో శ్యామప్రసాద్ ముఖర్జీ మార్గ్ అనే ప్రధాన రహదారి ఉంది. కలకత్తాలో కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ రోడ్డు అనే ప్రధాన రహదారి ఉంది. 2001లో భారత ప్రభుత్వ ప్రధాన పరిశోధన నిధుల సంస్థ CSIR ఆయన పేరు మీద కొత్త ఫెలోషిప్ను కూడా ఏర్పాటు చేసింది. ఇలా ఇంకా ఎన్నో సంస్థలకు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి పేరు పెట్టారు.
1: మీరింతవరకు జాతీయ సమగ్రతకు పర్యాయ పదం శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రసంగం విన్నారు.

అణువులో నాడు అణువున తరతరాల పోరాటం తన రూపే దాల్చింది ఝాన్సీరాణి కరవాలం కలియను వాలా బాగున జరిగిన మారణ కాండ తలచి ఎగురవేశాడు.

0: గట్టి గట్టి సాగమంది కర విజయం వరకు
1: తండ్రి కంటి హనుమంతు వెన్నులోని బాకు గట్టి గట్టి సాగమంది.
2: ప్రియదర్శిని, స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన వ్యక్తులు ఓటు హక్కు కోల్పోకుండా బీఎల్ఏలు బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ఆకాంక్షలను నెరవేరుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభంగానే రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ప్రకటించారు. రాష్టంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది.

0: రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో అర్హత కలిగిన వ్యక్తులు ఓటు హక్కు కోల్పోకుండా బీఎల్ఏలు బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ రోజు హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ సవరణ ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనదన్నారు. ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు చేరాయని, సవరణ ప్రక్రియ విజయవంతంగా జరగాలని అన్నారు. దేశభక్తి అనేది నినాదాల్లో కాదు, త్యాగంలోనే కనిపిస్తుందని అనడానికి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితమే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ముఖర్జీ ఆశయాలను ఆకాంక్షలను నెరవేరుస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్యామాప్రసాద్ కలను నెరవేరుస్తూ కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం, దేశ స్వయం సమృద్ది కోసం మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు తీసుకురావడం ఇందుకు నిదర్శనమన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాల మేరకు దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారులకు అందించడమే ఆ మహనీయుడికిచ్చే ఘనమైన నివాళిని బండి సంజయ్ పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సామాజిక సమానత్వం అభివృద్ది కోసం కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమాన హక్కుల సాధనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2.5 నెలల్లోనే సంక్షేమ అభివృద్దికి సమ ప్రాధాన్యతస్తూ ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పని ఎన్నో ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని కల్లూరు మండలంలో సుమారు 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే అనేక మౌలిక వసతుల పనులకు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ రెహానా బేగం తదితరులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కల్లూరు కొత్త మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో భవిష్య అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించి దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల ప్రమాదం, నివారణోపాయాలపై అవగాహన కల్పించే ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాహుల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: జూనోసిస్ వ్యాధులకు కొన్ని ఉదాహరణలు రేబీస్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, సాల్మోనెల్లోసిస్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఈ వ్యాధులను నివారించడానికి మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, పెంపుడు జంతువులను మరియు పశువులను సమయానికి టీకాలు వేయించాలి.
0: హనుమకొండ జిల్లా కాజీపేట అయోధ్యపురంలోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవతో కలిసి ఆయన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. కాజీపేటలో నూతన తరం కోచ్లు తయారవుతాయని, స్థానికులకు ఉద్యోగాల కల్పనపై చర్చిస్తామని చెప్పారు. అలాగే కాజీపేట అమృత్ భారత్ పనులు, సిగ్నల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో కవచ్ 4.0 సాంకేతికత అమలు తీరును కూడా రైల్వే బోర్డు చైర్మన్ సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ములుగు జిల్లాలో పర్యటిస్తారని మంత్రి దనసరి అనసూయ సీతక్క చెప్పారు. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని 6,000 కోట్లకు పైగా పంచాయతీరాజ్ శాఖ అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని మంత్రి వెల్లడించారు.
2: రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దాదాపుగా 6,000 కోట్లకు పైగా హ్యాంప్ పనులను చేపడుతున్నాం. మెడికల్ కాలేజ్ గాని, కేంద్రీయ విద్యాలయం గాని, 145 కోట్లతోటి కొట్లాపురం లిఫ్ట్ గాని, ఇవన్నీ కూడా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించడం జరుగుతుంది. కలెక్టరేట్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని
0: తెలియజేస్తున్నాం. కొమరంభీ మసిఫాబాద్ జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడంలో భాగంగా అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలకు ఒకే దరఖాస్తు ద్వారా బహుళ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఉత్తమ్ తెలియజేశారు. ఈ విధానం వల్ల ఒకే భవనంలో అవసరమైన అన్ని విద్యుత్ కనెక్షన్ల కోసం విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే దరఖాస్తు పెట్టుకోవచ్చునని ఆయన తెలియజేశారు. జాతీయ పత్తి ఉత్పాదక

0: పథకం ఎంసీపీలో నల్గొండ జిల్లాకు చోటు దక్కిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్ చెప్పారు. ఈ పథకం కింద రైతులకు ఉచితంగా నోటిఫైడ్ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలు పంపిణీ చేస్తారని చెప్పారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ వరకు పత్తి విత్తనాలతో పాటు వేప నూనె, సూక్ష్మ పోషకాల మందులను రాయితీపై రైతులకు అందజేస్తారని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు, వ్యవసాయ రైతులకు వర్షాకాలంలో ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే తమ సిబ్బంది అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ రవీందర్ ఆకాశవాణితో తెలియజేశారు.
1: ముఖ్యంగా వర్షాలు పడ్డప్పుడు గాని, ఈదురు గాలులు వచ్చినప్పుడు గాని, కరెంటు స్తంభాల దగ్గర, ఐరన్ స్తంభాల దగ్గర ఎటు పరిస్థితిలో కూడా దాన్ని ముట్టుకోవద్దు. పరిసర ప్రాంతాల్లో కూడా ఉండకుండా దూరంగా ఉండాలి.
0: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకుంటున్నట్లు డిహెచ్ఎంఓ ఏంజెల్ ఆల్ఫ్రెడ్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 27 ప్రాంతాలను హైరిస్క్ గా గుర్తించినట్లు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి విచారణ కమిటీ తన విచారణ ప్రారంభించింది. కమిటీ సభ్యురాలు డాక్టర్ కవిత జహీరాబాద్ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధిత మహిళ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమెకు అందించిన వైద్య సేవలు, నవజాత శిశువుకు అందించిన చికిత్స మొదలైన వాటిపై నివేదిక సమర్పిస్తారు. రాష్ట్రంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో అనేక చోట్ల ఈ రోజు వర్షాలు కురవచ్చునని ఆదిలాబాద్, కొమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాల నిర్మాణం పనులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య ఈ ఉదయం పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కింద కల్పించిన రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు రాయితీ పొందేందుకు అవకాశం ఉందని చెప్పారు. హనుమకొండ జిల్లాలో ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఎవరికి అనుమానాలు వద్దని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. పోలింగ్ బూతుల వారీగా బీఎల్ఓలు ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ పత్రాలను తిరిగి స్వీకరించడం మొదలైందని ఆమె చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఫైలేరియా వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ రోజు నుంచి ట్రాన్స్మిషన్ అసైన్మెంట్ సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు చెప్పారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి 20 ఏళ్లు నిండిన వ్యక్తులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా ఎరువుల పంపిణీని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఈరోజు నేరుగా పరిశీలించారు. నిరుద్యోగ ఎస్టీ యువతి యువకులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా గిరిజన అభివృద్ది అధికారి సంగీత ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి సబ్సిడీతో కూడిన శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలియజేశారు. నాగర్ కర్నూలు మార్కెట్ యార్డులో మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. స్థానిక మార్కెట్ చైర్మన్ అవినీతిపై బహిరంగ చర్చ జరగాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన వ్యక్తులు ఓటు హక్కు కల్పోకుండా బీఎల్ఏలు, బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను, ఆకాంక్షలను నెరవేరుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వనితాలోకం.

ఏమిటో ఈయనింకా రాలేదు. ఆదివారం వచ్చి లంచ్ అయ్యాక తనని పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తానన్నారు. ఇప్పటిదాకా రాలేదు. ఏమైందో, కాల్ చేసి గుర్తు చేయాలేమో దొరగారికి అనుకుంటూ తన ఫోన్ తీసి నెంబర్ డయల్ చేద్దామనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్. అబ్బా అనుకుని ఫోన్ ఛార్జింగ్ పెట్టి, అమ్మా నీ ఫోన్ ఎక్కడుంది అంటూ హాల్లోకి వెళ్ళింది సీత. అప్పటికే అమ్మ రాజమ్మ పిల్లలకు భోజనాలకు ఏర్పాటు చేస్తోంది. రాణక్క పిల్లలు, దేవక్క పిల్లలు, తన పిల్లలు రంగురంగుల క్లేతో బొమ్మలు చేసేస్తున్నారు. రాణక్క వంటింట్లో ఉంది, దేవక్క ఇల్లు దగ్గరే కానీ ఇంకా రాలేదు. తల్లిని అడిగి ఫోన్ తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళి భర్త గంగాధర్కి కాల్ చేసింది. హలో, ఇంకా రాలేదేంటండి అంటుండగానే గంగాధర్ అటునుంచి, వచ్చేస్తున్నాను, ఆదివారం కదా ట్రాఫిక్ చాలా ఉంది, ఇంకో అరగంట పట్టొచ్చు, మీరంతా తినేయండి అన్న భర్త మాటలకి, మేము తింటామన్నా అల్లుళ్ళు వచ్చి తినేదాకా మా అమ్మ మాకేం పెట్టదు అని నవ్వింది సీత. ఆ మాట నిజమేలే అంటూ నవ్వేసి, సరే అరగంటలో ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు గంగాధర్. ఫోన్ దిండు మీద

ఇంకా రాలేదేంటండి అంటుండగానే గంగాధర్ అటునుంచి, వచ్చేస్తున్నాను, ఆదివారం కదా, ట్రాఫిక్ చాలా ఉంది, ఇంకో అరగంట పట్టొచ్చు, మీరంతా తినేయండి అన్న భర్త మాటలకి, మేము తింటామన్నా అల్లుళ్ళొచ్చి తినేదాకా మా అమ్మ మాకేం పెట్టదు అని నవ్వింది సీత. ఆ మాట నిజమేలే అంటూ నవ్వేసి, సరే అరగంటలో ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు గంగాధర్. ఫోన్ దిండు మీద పడేసి అలాగే తను కూడా మంచం మీద వాలింది సీత. ఆ పడుకోవటంలో ఫోన్ ఎలా అనయిందో, ఏది టచ్ అయిందో తెలియదు, కానీ ఫోన్లో నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఇదేంటి అనుకుంటూ వింటుంటే తన భర్త గంగాధర్ గొంతులో అనిపించింది, మీరేం భయపడకండి, నేనున్నానుగా, అన్నీ నేను చూసుకుంటాను అంటున్నాడు. ఆ గొంతుకు సమాధానంగా, ఏమో బాబు, నాకైతే చాలా టెన్షన్గా ఉంది, ఎవరికి తెలిసినా నా పరువు పోతుంది అన్న తల్లి గొంతు వినిపించగానే నిటారుగా లేచి కూర్చుంది. ఫోన్ చేతిలో తీసుకుని చూసింది. స్క్రీన్ మీద రికార్డింగ్ మెసేజ్ రన్ అవుతోంది. ఏం టెన్షన్ అక్కర్లేదు, హ్యాపీగా ఉండండి, ఎవరికి ఏం తెలియదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఒకవేళ తెలిసినా ఎవరూ ఏది చేయలేరు అంటున్న భర్త మాటలు వింటుంటే సీత మొహం పాలిపోయింది. దడదడలాడుతున్న గుండెతో ఫోను ఆపి, అసలు ఏంటి మాటలు, వాడు దాస్తుందేమిటి, ఏదో భయం అపనమ్మకం ఏదైనా మెలిపెడుతుంటే ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేయబోయింది. ఈలోగా దేవక్క, రాముబావ, రాణక్క భర్త ప్రభాకర్ బావ వచ్చేశారు. వస్తూనే సరాసరి, ఏమిటో సీత, మీ ఆయన ఇంకా రాలేదంటూ వచ్చిన రాణక్కను చూసి తడబాటుగా, వచ్చేస్తున్నారక్క అంటూ లేచి ఆ ఫోన్ని తన బ్యాగ్లో వేసింది. ఇల్లంతా ఒకటే సందడి, సీత గుండెల్లో ఒకటే అలజడి. సీత వాళ్ళ ఆయన గంగాధర్ కూడా వచ్చేశాడు. వస్తూనే, అత్తయ్య గారు, మీరు చేసిన వంటల గుమగుములు మా ఇంటిదాకా వచ్చేసాయి అని అంటే అందరు నవ్వేశారు. పిల్లల అల్లర్లు, పెద్దాళ్ళ నవ్వులతో భోజనాలు అయ్యాయి. సీత అన్యమనస్కంగానే ఉంది. అప్పటికీ సీతను చూసి గంగాధర్ అన్నాడు, ఏంటి బుట్టిల్లు వదిలి అత్తగారింటికి వచ్చేస్తున్నానన్నా, డల్గా ఉన్నావు, ఊళ్ళోనే కదా, మీ అమ్మ ఇలా చిటికేస్తే అలా మనందరం మాలిపోతాం కదా, అయినా వారం రోజులున్నావు కదా అంటున్న భర్తను గారు సురుగ్గా చూసి, అదేం లేదులేండి అని సమాధానం ఇచ్చింది. ఇద్దరిని పట్టి పట్టి పరిశీలనగా చూస్తోంది. ఇదివరకన్నా చాలా చనువుగా మాట్లాడేసుకుంటున్నారు. అమ్మ మొహంలో ఏదో కొత్త కాంతులు, గంగాధర మాటల్లో చిరుపితనం, జోకులు ఎక్కువే అనిపిస్తోంది. తమ పెళ్ళై 10 ఏళ్ళైంది, కానీ ఇదివరకెప్పుడు లేనంత చనువేంటో అర్థం కావటం లేదు. ఇన్నాడు తను గమనించలేదు. గంగాధర్ ప్రతి విషయంలోనూ అమ్మను మెచ్చుకుంటుంటే సంతోషించేది, కానీ ఈరోజు ఈ మాటలు విన్నాక ఏదో అనుమానం. ఇలా ఫోన్స్లో తనకు తెలియని విషయాలు ఏం చర్చించుకుంటున్నారో, ఆ కాల్స్ రికార్డు అయినట్లు అమ్మకు తెలియదేమో. వినాలి, అన్నీ వినాలి, విన్నాక మాట్లాడాలి, ఈలోగా తొందర పడకూడదు అని తనకు తనే సర్ది చెప్పుకుంది. ఎలాగో సాయంకాలం 4 వరకు ఓపిక పట్టింది. మెల్లగా డాబా మీద బట్టలు తెస్తానని అమ్మ ఫోన్ జాకెట్లో పెట్టుకుని డాబా మీదకి వచ్చి ఎవరు లేరు నిర్ధారించుకున్నాక ఫోన్ ఆన్ చేసింది. కాల్ లాగలో ఉన్న రికార్డింగ్ కాల్స్ అన్నీ తన ఫోన్కి పంపించుకుంది. ఆరేసిన బట్టలు తీసుకుని కిందకు వచ్చేసింది. ఆ తర్వాత తన ఫోన్ తీసుకుని తల్లి ఫోన్ టేబుల్ మీద పెట్టేసింది. ఎంత కాదనుకున్న సీత మనసంతా అగ్నిగుండంలా ఉంది. అత్త అల్లుల మధ్య చనుమేమిటి అని, తల్లి మీద భర్త మీద క్రోధావేశాలు పెరిగిపోతున్నాయి. వాడిపోయిన కూతురు మొహం చూసి, ఏంటమ్మా సీత, ఒంట్లో బాగానే ఉందా అని అడుగుతున్న తల్లి రాజమ్మని చూస్తే ఎంతో అందంగా రాజసంగా కనిపిస్తుంది తన కళ్ళకి. తన ఆనందాలను దోచుకున్న రాక్షసులా వేరే మనిషిలా అనిపించింది. ఏమీ మాట్లాడుకున్న టీత్ రాగి పిల్లలతో బయలుదేరుతున్న సీతకు ప్రేమగా తను చేసిన తినుబండారాలు ఇస్తూ, ఏమైనా చీర కొనుక్కొని డబ్బులు ఇవ్వబోయిన తల్లి వైపు చూడకుండా అవసరం లేదు అని తిరస్కరించిన భార్యను చూసి, అదేమిటి అనబోయిన భర్తను చూసి, అవన్నీ మీకెందుకు, మీకు అనవసరం అని కారెక్కి కూర్చున్న సీతను చూసి రాణీదేవి, రాజమ్మ ముగ్గురు తెల్లబోయారు. పిల్లలందరూ టాటాలు చెప్పుకుంటుంటే తను కూడా అందరికీ భయ చెప్పేసింది సీత. గంగాధర్ కూడా అందరికీ వెళ్ళొస్తానని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. ఇంటికి వచ్చాక అత్తమామలు తోడుకోడలతో సరిపోయింది సీతకు. తనతో కూడా తెచ్చినవి అందరికీ పెట్టి పనిలో పడింది. రాత్రి పిల్లలు నిద్రపుచ్చి వచ్చి పడుకున్న సీతను దగ్గర తీసుకోబోయిన భర్త చేయి వదిలించుకుని, ప్లీజ్ డోంట్ టచ్ అన్న సీతను, ఏమైంది, వారం తర్వాత వచ్చావు ఇంతేనా, ఎందుకు కోపం అని కాసేపు బ్రతిమాలు చూశాడు. కానీ సీత అలాగే ఉండేసరికి, సరేలే, అలసిపోయినట్లా పడుకొని తను కూడా నిద్ర ఉపక్రమించాడు గంగాధర్. సీతకు నిద్ర పట్టలేదు. రకరకాల ఆలోచనలు, ఆందోళనతో సతమతం అయిపోతుంది. ఎప్పుడు ఆ కాల్ రికార్డింగ్స్ విందామా అనే ఆతృతగా ఉన్న మనసు కళ్ళెం వేస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. మర్నాడు కూడా చాలా ముభావంగా ముక్తసరిగా ఉన్న సీతను చూసి చాలా కంగారు పడ్డారు. ఏమైందని ఎన్ని రకాలుగా ప్రయత్నించిన సీత మౌనమే జవాబైంది. చూపుల్లో కోపం తప్ప మరేదీ లేదు. పిల్లలు స్కూళ్లకు, మగాళ్ళ ఆఫీసులకు వెళ్ళాక భోజనాలు అయ్యి రెస్ట్ కోసం తన తోడుకోడళ్ళు, అత్తమామలు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళాక కానీ సీతకు టైం దొరకలేదు. తమ గది తలుపులు మూసి ఫోన్ ఆన్ చేసి చూస్తే రికార్డ్స్ అయిన కాల్స్ చాలా ఉన్నాయి. అందులో 10-15 కాల్స్ తన భర్త తన తల్లి మాట్లాడుకున్నవే. అస్పష్టంగా అయినా అర్థమైనంత వరకు విన్న సంభాషణ ప్రకారం వారిద్దరి మాటలు విని దహించుకుపోయింది సీత మనసు. తల్లి తన భర్తకు

లక్షల రూపాయలు సహాయం చేసినందుకు తన భర్త రాజమ్మను దేవతను పొగడటం, దానికి తన తల్లి రాజమ్మ నువ్వే దేవుడవు, ఈ వయసులో ఇటువంటి అదృష్టం కలుగుతుందనుకోలేదు. నా జీవితానికి ఒక అర్థం కల్పించిన నీ పుణ్యం నేను ఎప్పటికీ మరవలేను. నాకు 30 ఏళ్ళు కూడా లేకుండా మీ మామగారు పోతే ఎవరూ నా మనసు తెలుసుకోలేదు. నాకేం కావాలో ఎవరికి అక్కర్లేదు. నా పిల్లలు కూడా నా చేత చాకరీ చేయించుకుంటారు, కానీ నా సుఖం ఏనాడో ఆలోచించలేదు. 3 కూతుర్లను తండ్రి లేకుండా పెంచి పెళ్లిళ్ళు చేసి పురుళ్ళు పోశాను, కానీ ఒక్కరు కూడా అమ్మ ఒంటరిగా ఉందని ఆలోచించరు. నువ్వు ఒక్కడవే నా గురించి ఆలోచించావు అని పొగడటం చూస్తే తన అనుమానం నిజమే. వారిద్దరి మధ్య ఏదో ఉంది అని తేలిపోయింది. ఇంత ఘోరం ఎక్కడైనా ఉంటుందా? ఇద్దరు కలిసి తను ఇంత మోసం చేస్తారా? వరసభావి లేని పాపాత్ములు వీరిద్దరి సంగతి బట్టబయలు చేసేయాలి. చేస్తే తన అక్కల కాపురాలు కూలిపోతాయి, లేదా తను ఉరిపోసం చచ్చిపోవాలి. అలా మౌనంగా చనిపోయినా వారికి బుద్ధి వస్తుందా? తను లేకుండా పిల్లలు ఏమవుతారు? ఇంకా సిగ్గు లేకుండా ఈ రోజుకి 1 సంవత్సరం అయింది నా జీవితంలోకి వెలుగులు వచ్చి, అది సెలబ్రేట్ చేసుకోవాలని అంది అమ్మ. ఆదివారం అందరూ వెళ్ళిపోతారు కదా, సోమవారం సాయంత్రం మా ఇంటికి రా అని తన భర్తను పిలిచిన తల్లి ఆహ్వానానికి తప్పకుండా వస్తాను ఒక మంచి బహుమతి అని భర్త చెప్పడం కూడా విన్నాక వాడని ఇంకెలా నమ్ముతుంది? తన 100 ఏళ్ల జీవితం మంట కలిసిపోయింది అని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న సీతకు ఒక ఆలోచన వచ్చింది. అప్రయత్నంగా వాచి చూసింది. 4:00 7 ఇంటికి కదా రమ్మని పిలిచింది. ఆ టైంకి తను అక్కడికే పెడితే అప్పుడు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. వాడు చేసిన ద్రోహానికి వాడు ఎదురుగుండానే విషం తాగి చచ్చిపోవాలి. ఈ ద్రోహం తను భరించలేదు. వాళ్ళని కాపలా కాస్త బ్రతికే కన్నా చనిపోవడమే వినయం. వాడిద్దరు తనను చేసిన మోసానికి జీవితాంతం కుమిలిపోవాలి. ఈ ఆలోచన రాగానే లేచి గబగబా మొహం కడుక్కుని తయారయ్యి అల్మరాలో ఉన్న పురుగుల మందిని వెతికి బ్యాగులో పెట్టుకుంది. తోడుకోడళ్లకు పిల్లలు వస్తే చూసుకోమని, తెలిసిన వాళ్ళు ఎవరు పోయారని చెప్తా పొంగి వస్తున్న దుఃఖాన్ని అదిం పెట్టుకుని బయలుదేరింది. కావాలని 2-3 బస్సులు మారి నింపాదిగా తనను ఎవరు గుర్తుపట్టకుండా రాత్రి 7:30 పుట్టింటికి చేరుకున్న సీతకు ఇంటి బయట ఉన్న తమ కారును చూడగానే ఆవేశం రెట్టింపయింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆక్రోశంతో పొంగి వస్తున్న ఏడుపు ఆపుకుంటూ గేటు తీసుకుని లోపలికి వెళ్ళి కాలింగబెల్ నొక్కింది. తలుపు తీయగానే ఉగ్రంగా అరవబోయిన సీత తలుపు తీసిన వ్యక్తిని చూసి తెల్లబోయింది. ఆయన రాఘవరావు, స్వయాన తన భర్తకి మేనమామ. ఆయన ఇక్కడ ఎందుకున్నాడో అర్థమవక లోపలికి వెళ్ళిన సీతను చూసి సీత భర్త గంగాధర్, తల్లి రాజమ్మని ఇచ్చేష్టలు అయ్యారు. తల్లి రాజమ్మ, రాఘవరావు ఇద్దరు ప్రత్యేకంగా ఉన్నారు. ఏమీ అర్థం కానట్లు నిలబడిపోయిన సీత ఏం జరుగుతోంది ఇక్కడ అని గట్టిగా అరిచింది. సీత ఉగ్ర రూపం చూసి రాజమ్మ నిలువెల్లా ఉనికిపోయింది. కింద కూలబడిపోయి మౌనంగా రోదించసాగింది. గంగాధర్, అయ్యో అత్తయ్య ఏడవకండి అంటుంటే అది చూసి రాఘవరావు, ఆగు రాజమ్మ, ఎందుకు ఏడుస్తావు? అమ్మాయికి నేను అర్థమయ్యేలా చెప్తాను అని ఒక నిమిషం ఆగి, అమ్మ సీత, ఏదో రోజు ఈ విషయం బయటపడుతుందని అనుకుంటూనే ఉన్నాము, కానీ ఇంత త్వరగా బయటపడతామనుకోలేదు. భార్యా పిల్లలు లేని నేను మీ అమ్మ సుగుణాలు చూసి ఒకరికొకరు ఉండాలని గత 5 ఏళ్లుగా కోరుకున్నాను. నేను ఎంత ప్రాధాయపడినా మీ అమ్మ ఒప్పుకోలేదు. చిన్నవాడైన గంగాధర మంచి మనసు ఉన్నవాడని మా ఇద్దరికి మధ్య ఉన్న చనువును పురస్కరించుకుని అతని సహాయం అడిగాను. అతను మీ అమ్మకు ఒక కొడుకులాగా ఎంతో చెప్పి ఒప్పిస్తే కిందటేడు గుళ్ళో పెళ్లి చేసుకున్నాము. ఈ విషయం ఎవరికి చెప్పినా హర్షించరు. పైగా మీ అమ్మకున్న మంచి పేరు పోతుంది. త్వరలో మేము ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోదామని అనుకున్నాము. అదే విషయం ఇవాడ మాట్లాడదామని గంగాధరాన్ని రమ్మన్నాము. మీ అమ్మ మీ అందరికీ దూరంగా వెళ్ళడానికి ఏం చెప్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాము. చిన్నదానమైన మమ్మల్ని క్షమించు అని అంత పెద్ద ఆయన చేతులు జోడించి చెప్తుంటే ఏమనాలో తెలియక అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది. అంతవరకు మనసులో రగులుతున్న అగ్ని ఒక్కసారిగా చప్పగా చల్లారిపోయింది. తన భర్త గురించి, తల్లి గురించి ఎంత తప్పుగా ఆలోచించింది, తాను ఆలోచించినవన్నీ ఎంత తప్పు అని అనిపించి పశ్చాత్తాపంతో కరిగి నీరైపోయింది. వెంటనే గంగాధర్ని చూస్తూ చేతులు జోడించి, ఏమండి నన్ను క్షమించండి, మా అమ్మ ఫోన్లో మీ ఇద్దరు మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అని విని మీ ఇద్దరిని అపార్థం చేసుకున్నాను. ఈ బాధ భరించలేక చచ్చిపోదామనుకున్నాను అని ఏడుస్తూ, అమ్మ నన్ను క్షమించమ్మా అని బోరును ఏడుస్తూ రాజమ్మని చుట్టుకుంది. గంగాధర్ అక్కడ టేబుల్ మీద ఉన్న నీళ్ళ సీసా తీసుకుని, సీత కాసి నీళ్లు తాగు, అయ్యో ఏడోకు అని అంటూ రాజమ్మ పొదిగి పట్టుకుని సీతను చేయిపట్టి తన పక్కన కూర్చోబెట్టుకుని మంచినీళ్ళు తాగించాడు. నీళ్లు తాగినా దుఃఖం ఆగటం లేదు సీతకు. ఎంతో ఓదార్చాక కాస్త తెప్పరిల్లింది. అమ్మా నన్ను క్షమించమ్మా అని అంటున్న కూతురుని చూసి, ఇందులో తప్పులే తల్లి, తప్పంతా నాదే. నేను పని చేసుకునేప్పుడు ఫోన్ వస్తే అలా చెవి కానించుకుని పని చేసుకుంటూ మాట్లాడతాను. రికార్డింగ్ బటన్ ఒత్తుకుని మాటలు రికార్డ్ అయి ఉంటాయి. అలా ఎవరు కాల్ చేసినా అన్ని కాల్స్ రికార్డ్ అయిపోతున్నాయి. అది తెలుసు నాకు, కానీ డిలీట్ చేసి సెట్టింగ్ మారుద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. అయినా నేను మీకు తెలియకుండా తప్పు చేశాను, కానీ నా కూతురు జీవితంలో నిప్పులు పోసేంత పాపాత్మరాలను కానమ్మా అని ఏడుస్తున్న తల్లిని ఉద్దేశించి, నువ్వు చేసిన తప్పు కాదమ్మా, అలా అనుకోకు. అమ్మా నీ అల్లుడు చాలా మంచి అల్లుడు, దేవుడు నీ కొడుకులు లేకుండా నీ కష్టాలు అర్థం చేసుకున్నాడు. నువ్వు పెద్ద నాన్నగారు తప్పేం చేయలేదు,

0: నాన్న లేకుండా మమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లిళ్ళు చేశావు, పురుగులు పోశావు, పిల్లల బాధ్యతలు సక్రమంగా నెరవేర్చావు. పెద్ద నాన్నగారు వంటి వ్యక్తి నీకు లభించిన అదృష్టం. మీరెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ తెలియకపోయినా కనీసం అక్కలకి బావలకి ఈ విషయం తెలియచేద్దాం. ఇలా దొంగచాటుగా కలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీరు అనుకున్నట్లుగానే దూరంగా ఉండండి. మమ్మల్ని చూడాలనిపించినప్పుడు మా దగ్గర రావచ్చు, మేము కూడా అలాగే వస్తాము. మా ఆయన అల్లుడైనా కొడుకులను ఆదరించి మాకన్నా బాగా అర్థం చేసుకున్నారు మిమ్మల్ని. ఇంత మంచి పని చేస్తే మేము ఎందుకు వద్దంటాము? పెద్ద నాన్నగారు కూడా అందరికీ తెలిసిన వారే కదా, చాలా మంచివారు అని చెబుతున్న భార్యను చూసి పొంగిపోయాడు గంగాధర్. నిన్నటి నుండి నువ్వు ఎందుకు అలా ఉన్నావో అర్థం కాలేదు నాకు, ఇప్పుడు అర్థమైంది. మై గాడ్, కాల్ రికార్డ్ అవ్వడం, అవి నువ్వు వినడం, మానసికంగా నరకం అనుభవించడం చూసావా అత్తయ్య? ఈ ఫోన్ కాల్స్ రికార్డింగ్ అవ్వడం వల్ల మానసికంగా ఎంత నలిగిపోయిందో మన సీత, ఎంత ప్రమాదం తప్పిందో. ఒకవేళ ఆవేశంలో తను ఏమైనా చేసుకుంటే మనం ఎంత బాధపడేవాళ్ళము. మనం ఒకటి అనుకుంటే మరొకటి అయ్యేది. ఏది ఏమైనా ఫోన్స్ మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాటకి ఏ అనర్థాలు వస్తాయో ఎవరికి తెలియదు. సీత, ఐ లవ్ యూ డార్లింగ్. నీ రాముడు ఇక్కడ, కలలో కూడా నీకు అన్యాయం చేయను, నన్ను నమ్ము అని చెంతకొచ్చి దగ్గర తీసుకుని గంగాధర్ చేతుల్లో ఇమిడిపోయి సిగ్గుతో తలవాల్చింది సీత. రాఘవరావు, రాజమ్మ సంతోషంగా ఒకరినొకరు చూసుకున్నారు. రాఘవరావు చాలా సంతోషంగా, నువ్వు కూడా మమ్మల్ని తప్పు పట్టకుండా అర్థం చేసుకున్నావు. మీ అందరూ నాకు కొండంత బలం. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న నాకు ఇంత పెద్ద కుటుంబం ఏర్పడింది. ఇంకా మా గురించి ఎవరేమనుకున్నా నాకు భయం లేదు. రేపే రాణిని, దేవిని, ప్రభాకర్ని, రాముని పిలిచి మాట్లాడదాము. వారు కూడా ఇలా అర్థం చేసుకుంటే మా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అని అన్న రాఘవయ్య మాటలకు, అదంతా మేము చూసుకుంటాంలే మామయ్య. ఇవాళ రాత్రే మన వాళ్ళందరికీ కాన్ఫరెన్స్ కాల్తో మాట్లాడి వారికి ఈ విషయాలని చెప్పి రేపు అందరినీ రమ్మంటాను. రేపు మనందరం ఒక పండుగలా జరుపుకోవాలి కుటుంబంతో కలిసి అన్నాడు గంగాధర్. అతని మాటలకు అవునన్నట్లుగా తలుపుతో ఆనందంగా చప్పట్లు కొట్టింది సీత.
1: సిహెచ్ కామేశ్వరి గారి కథానిక మంచి అల్లుడు విన్నాం ఇంతవరకు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. చిత్రగీతాలు వినే ముందు వాణిజ్య సందేశాలు కూడా. ముందు ఒక పాఠం.

0: నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయిలో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సరిపే లాల టోపీ రూసి ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
1: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
0: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
0: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA.

మీరు విన్న పాట దేవతా చిత్రం కోసం ఘంటసాల గారు పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఫోన్ చేసి రికార్డ్ చేసిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, డి సౌజన్య. సాంకేతిక సహకారం శ్రీ మాలోత్ సుమన్. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు రికార్డు చేసిన కార్యక్రమం.
1: సార్ గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కాల్ చేశారు, మీ పేరు ఎక్కడ నుంచి?
1: అట్లా సతీష్ సార్, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం సార్.
0: ఓకే సతీష్ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్. వాతావరణం కూడా ఈ ఎల్నీల ప్రభావం వల్ల ఇటు వర్షాలు కురుస్తున్నాయి, ఉక్కపోతతో అల్లాడిపోతాను, అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే వర్షం వస్తుంది.
0: మనకు వర్షాకాలం స్టార్ట్ అయ్యి మొన్ననే కదా, ఇంకా వేడి తగ్గాలి.
1: మా చిన్నతనంలో 9 ఇంట్లలో సూది గుట్ట అనేది ఉండేది,
0: ఇప్పటికీ ఉందిగా.
1: బాగా అడవులు ఉండటం వల్ల సూది గుట్టకు వర్షం పడితే చెరువు నిండినట్టేరా అని ఇక్కడ రాంపురం ఇటు పెనగడప వాళ్ళు కూడా ప్రజలు అనుకునేది. మేము వచ్చిన కొత్తలో కూడా అట్నే ఉండేది. ఇప్పుడు ఏమైతుందంటే మనకి ఈ ఓసీ ప్రభావంలో కూడా వర్షపాతం కొత్త తక్కువైంది. వాతావరణ శాఖకు కూడా అంత చిక్కడం లేదు, ఏ టైంలో ఎట్లుంటుంది.
0: దానికి ప్రధానమైన కారణం ఎవరు?
1: ప్రధానమైన కారణం మనమే. ఎందుకంటే చెట్లను నరికేయడం, ఇటు ప్లాస్టిక్ ని ఎక్కువ శాతంలో వాడకం, వాటిని కాలబెట్టడం వల్ల కూడా వాతావరణం కాలుష్యం ఎక్కువ అవుతుంది.
0: సతీష్ గారు, జూలై 1 నుంచి జూలై 7 వరకు వన మహోత్సవాలు జరుపుకోవాలి మనం.
1: అవును,
0: అంటే అడవులను కాపాడుకోవడానికి మొక్కలు నాటుతూ ఉండాలి. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా కూడాను, అది ప్రైవేట్ భూమి గాని ప్రభుత్వ భూమి గాని, మొక్కలు నాటే కార్యక్రమాలు విరివిగా చేపట్టాలి. ప్రతి పౌరుడు కనీసం 1 సంవత్సరంలో కనీసం 1 మొక్కని నాటితే మనకి ప్రాబ్లం అనేది తగ్గుతుంది కదా.

0: దగ్గర కూడా ఇంటి ముందు ఒక అనుగు చెట్టు ఒక వేప చెట్టు ఉన్నది. చాలా మంది కూడా ఏం చేశారంటే ఈ కోతుల బెడదతోటి ఇంటి మీద ఉన్న రేకులను కూడా మొత్తం అలాంటి మా ఇంటి రేకులు కూడా మొత్తం పగలు కొడుతూనే ఉన్నాయి. అయినా కానీ ఈ రోజు ఈసారి ఎండలకి అసలు ఆ చెట్టు లేకపోతే ఎంతో మంది మహిళలు కూడా మా ఇంటి ముందుకు వచ్చేసి ఇంటి ముందు గద్దె మీద ఇంటి పక్కన ఉన్న మహిళలు వచ్చి వాళ్ళు ఆ చెట్టు కింద కూడా కూర్చొని అదే చెట్టు లేకపోతే మేము ఎడికి పోతామని వాళ్ళు కూడా ఎన్నో సార్లు మా నాన్న తలుచుకున్నారు. ఎందుకంటే వేప చెట్టు పెట్టి అటుగా మాది 35 సంవత్సరాలు అయింది వేప చెట్టు పెట్టి.
1: అయితే ఇక్కడ సతీష్ గారు మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే అడవులు నాశనం చేశాం.
0: అవును,
1: అడవుల్లో ఉన్నటువంటి వనజీవులు మరి దాంట్లో ఉన్నటువంటి పశు పక్షాదులు అన్ని కూడా ఏం చేయాలి వాటి మనుగడ కోసం, అవి ఊర్ల మీద పడుతున్నాయి. ఇప్పుడు మీ ఊరు ప్రక్కన ఒక అడవి ఉంటే కోతులన్నీ అడవిలో ఉంటాయి.
0: ఇది వరకు మా అడవిలో ఏమి ఉండే అంటే కరేక పండ్లు, బరిదిక్కాయలు, తునికాయలు, మన పరిక పండ్లు ఇలాంటి కోతులకు చెట్లు ఉండే. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు అటవీ శాఖ అధికారులు కూడా వాటి వల్ల పెద్ద ఇన్కమ్ లేదని ఏం చేశారు, జామాయిల చెట్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఆ జామాయిల చెట్లు పెట్టడం వల్ల ఏమైందంటే వాటికి ఆహారం లేక అవి ఊళ్ళోకి వస్తున్నాయి. ఊళ్ళోకి వచ్చేసి ఎక్కడ సంత దొరికితే అక్కడ ఈ ఇప్పుడు వరి ధాన్యాలు ఇప్పుడు ఉంటాయి మనం గోదాములు అక్కడ ఏమంటారు గుమ్మి అంటారు, ఆ గుమ్మిలలో పోయి వాటి సంత చేసుకొని ఆ పెంకులు ఉన్నా కానీ పెంకులు కూడా మొత్తం ఉడబీకేసి వడ్లు తింటాం మొదలు పెట్టి.
1: ఇప్పుడు మీరే అన్నారు 35 సంవత్సరాల కిందట మా నాన్నగారు ఒక వేప చెట్టు నాటారు, దాని కింద అష్టాచెమ్మ పులిమేక అందరు కూర్చుని ఆడుకునేవాళ్ళు అనేసి. ఇప్పుడు ఆ చెట్టు లేదు, ఉన్నా కూడా ఎక్కడో అక్కడ కోతుల భయానికి ఇళ్లలో ఉండిపోతున్నారు. మరి అదే సహజ సిద్ధమైన అటవీ ప్రాంతాన్ని మనం నాశనం చేసినప్పుడు మరి వన్యజీవులన్నీ ఎక్కడికి పోవాలా, మన ఇంటికే కదా రావాల్సింది. మరి వాటి స్థావరాన్ని మనం ధ్వంసం చేసినప్పుడు అవి మన ఇళ్లలోకి వచ్చేస్తాయి, ఆక్యుపై చేస్తాయి కదా. కోతుల తప్పనేది ఇక్కడ ఎక్కడ కూడా లేదు, మనం కల్పిస్తున్నటువంటి దానికి వాతావరణం ఏంటంటే అటవీ ప్రాంతాన్ని నాశనం చేయడం.
0: శాఖ అధికారులు కూడా వచ్చారు, వచ్చి ఏం చేశారంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు, అవగాహన. రైతులు కూడా ఉన్నారు, కాకపోతే మీ పంట పొలాలకు ఇదివరకు కర్రలు నరుకొని చుట్టూ నారుమడి చుట్టూ కంచెలు కానీ అవన్నీ చేసి మండలు కట్టడం అలాంటిది ఏం చేయొద్దు. ఎందుకంటే మనకు ఉన్నది అడవి. రైతులు కూడా ఏం చేస్తున్నారంటే పంట అయిపోయిన తర్వాత కూడా మీరు గడ్డి మొత్తం కాలుస్తున్నారు, అలా కాలుస్తే మీ మీద కేసులు కూడా బుక్ చేస్తాము, ఫైన్లు కూడా వేస్తామని నిర్మోహమాటంగా చెప్పారు సార్.
1: అవునవును,
0: మొన్న యూట్యూబ్ లో కూడా ఒక ఎక్కడ మరి జరిగింది కానీ ఆయన ఏం చేస్తున్నారంటే వరి పొలం మొత్తం కాల పెడతా అంటే అధికారులు వచ్చేసి బెదరగొట్టి మరి దగ్గరుండి ఆ మంట నార్పించారు.
1: ఓకే, ఏదైనా కూడా అవేర్నెస్ కార్యక్రమం చేపడుతున్నారంటే అది సృష్టిని కాపాడుకోవడం కోసం, మనల్ని మనం కాపాడుకోవడం కోసం. వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మనం అక్కడ అంతా గుమిగూడే వింటాం, వాళ్ళు వెళ్ళిపోయాక దాన్ని వదిలేస్తాం, అలా కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మనం ఏం నేర్చుకున్నాం, మనం ఏ విధంగా మనం మన యొక్క జీవన గమనాన్ని కొనసాగించాలి అనేది ప్రతి ఒక్కరు ఆచరించాలి.
0: మా పక్కన ఒక ఆయన వరి పొలం కూడా ఉంది, ఆయన కూడా ఏంటంటే గడ్డి బాగున్నది, గడ్డి ఎక్కువ ఉంటే మనం ఒకవేళ దున్నాక నా వేడికి వరి మొక్కలు చత్తాయంటారు బాబు సావురా మురగ పెట్టుకోవాలి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా నిన్న కాక మొన్ననే మా పొలం పక్కన వచ్చిండు, చూసినారా బాబు మళ్ళీ నీళ్లు పెట్టినా మొత్తం మురిగిపోయింది. దాని వల్ల మనకు ఇటు పోషక విలువలు అయితే మనం కాల పెడితే మేలు చేసే బ్యాక్టీరియాని మనమే చంపుకుంటున్నాం, మళ్ళీ పురుగు మందులని అవని ఇవని ఎరువులు వేసుకొని వ్యయమే ఎక్కువవుతుంది తప్ప మన దిగుబడి తగ్గుతుందని చెప్పేసరికి నిజమేమో నిజమేమో అని ఇప్పుడు వింటున్నారు. అంటే వాళ్ళకు స్వతహాగా వాళ్ళ దగ్గరికి వస్తేనే గానీ విషయం అప్పుడు అర్థమైతే సార్ ఎవరికైనా.
1: ఏదేమైనా అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవడం మన బాధ్యత, ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు కూడా కనీసంగా ఒక మొక్క నాటాల, ఇంట్లో 5 గురుంటే 5 మొక్కలు నాటాలా, వాళ్ళ ప్లేస్ లోనా రోడ్డు ప్రాంతంలోనా లేకపోతే ప్రైవేట్ ప్లేస్ లోనా చూసుకుని మొక్క నాటుకుంటే మంచిది. ఓకే సతీష్ గారు, మరి ఆకాశవాణికి ఫోన్ చేసి ఈ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మీ యొక్క అమూల్యమైన సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: థ్యాంక్ యూ సార్.

0: హలో నమస్తే అండి, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నమస్తే సార్, నా పేరు అరుణ సార్, సుజాత్ నగర్ నుంచి కాల్ చేస్తున్నాను సార్.
0: అరుణ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్.
0: రాత్రి వర్షం పడిందా?
1: ఫుల్ వర్షం సార్ రాత్రి.
0: మరి ఈ వర్షంలో వ్యవసాయ పనులు ఏముంటాయి?
1: మేము ఆల్రెడీ వచ్చాం పనికి, నర్సరీలో గింజలు పెడుతున్నాం.
0: అవునా, ఏం గింజలు పెడుతున్నారు?
1: మిర్చి సార్.
0: మిర్చి గింజలు పెడతారా?
1: ట్రైలర్లో బాక్సులలో పెడతాం సార్.
0: ఓహో, నారు పెడుతున్నారు?
1: అవును సార్.
0: ఓకే, ఒక రోజుకి ఎంత చేస్తారమ్మా మీరు?
1: ఒక రోజుకి నెట్లు లెక్క సార్, 20 నెట్లు పెడతాము, 500 ఇస్తారు సార్. ఉదయం 7 గంటలకు వస్తాం, సాయంత్రం 5 గంటలకు వెళ్తాం, 5:30 అట్లా అయితే సార్.
0: అవునా, ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ కూర్చుంటారా?
1: అవును సార్.
0: అంతే కదా?
1: అంతే సార్.
0: అంటే ఒకరు బ్యాగ్ ఫిల్అప్ చేయడం, ఒకరు మొక్క గింజలు తీసుకురావడం, ఒకరు గింజ నాటడం, ఇవన్నీ చేస్తుంటారా?
1: ఎవరి పని వాళ్ళే సార్. ఒకరు నెట్లు నేసుకోవటం, నింపుకోవటం, కాకపోతే హెల్ప్ చేసుకుంటాం ఒకరికొకరికి.
0: సరే కానీ రామాదేవి గారు, ఆ బ్యాగ్ లో ఏం నింపుతారు మీరు?
1: ఎరువు సార్, కోకోపేట అని చాలా దూరం నుంచి వస్తారు సార్, అది నింపి పెడతాం.
0: లోకల్ గా ఏం ఎరువు దాంట్లో వేయరా?
1: లేదు సార్, కోకోపేట అని అది కొబ్బరి వాటితోటి కూరగాయలు తయారైతుంది సార్.
0: అవునా,
1: మొక్క గట్టి ఉంటుంది సార్, మంచిగా ఉంటుంది అన్నట్టు అట్లా పెడితే.
0: ఓకే రమాదేవి గారు, మరి మీరు పనిలో కూడా ఉన్నారు, మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేసుకోలేదు మేము. ఆకాశవాణికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే సార్.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు సార్?
0: గుడ్ మార్నింగ్. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేశారు?
1: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం యావనేని నుంచి శ్రీరామ్ హనుమాన్ మాట్లాడుతున్నా సార్.
0: హనుమాన్లు గారు, బాగున్నాం. ఈ రోజు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: సార్. ఇక్కడ మా దగ్గర వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడితే రైతులందరూ వరి నాట్లు వేస్తున్నారు సార్, వాళ్ళు కొంత సంతోషం ఉన్నది అన్నట్టు. ఎందుకంటే ఇంకా భారీ వర్షాలు పడితే ఇంకా తొందరగా పనులు అయితాయని చెప్పి ఆ బోర్డు ఉన్న వాళ్ళు పంటలు వేస్తున్నారు. మొక్కలు కూడా సార్ బాగా మునిస్తే బాగున్నాయి, ఆనందంగా ఉన్నారు రైతులంతా, సంతోషపడుతున్నారు. ఇంకా వర్షాలు పడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు సార్.
0: అధికారులు కూడా చెప్తున్నారు కదా, సమయం ఇంకా ఉంది వేసుకోవడానికి, తొందర పడకండి అనేసి.
1: అవును సార్, చెప్తున్నాను వింటున్నాం సార్.
0: ప్రధానంగా ఏం పంట పండిస్తారు అక్కడ మీ దగ్గర?
1: మా దగ్గర సార్ వరి ఎక్కువ, వడ్లు పండుతాయి సార్. వడ్లు, పసుపు, మిర్చి ఇవి ఎక్కువ మా

0: చాలా వెళ్తాయి.
1: మీకుందా వ్యవసాయం?
0: లేదు సార్, కొద్దిగా ఉండే చిన్నది కానీ మామూలుగా తీసేసింది.
1: ఓకే ఓకే. వ్యవసాయదారులు ఎక్కువగా ఉన్నారు మీ చుట్టుప్రక్కల.
0: చాలా మంది ఉంటారు అసలు, రైతులు బాగున్నారు.
1: ఈరోజు పాటల పాలకలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మా శ్రోతలకి మీరేం విషయం చెబుతున్నారు?
0: చాలా సంతోషంగా రేడియో ప్రోగ్రామ్స్ అన్ని వింటున్నాం. మీ కార్యక్రమాలన్నీ మాకు చాలా ఆనందం అనిపిస్తుంది, ఎందుకంటే మీ కొత్తగూడెం నుంచి ప్రతిరోజు పాటలు వస్తుంటాయి. రెండున్నరకు కానీ ఉదయం కానీ మాకు పాటలు అంటే చాలా ఇష్టం సార్. రేడియో అంటే నాకు చాలా.
1: ఓకే హనుమాన్ గారు, మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి?
1: నా పేరు శోభారాణి అండి, నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: శోభారాణి గారు అనగానే మాకు కవితలు గుర్తొస్తున్నాయి.

0: కవిత లేని శోభారాణి గారిని ఈ రోజు మనం పాటల పల్లకిలో పరిచయం చేద్దాం, ఏమంటారు?
1: తప్పకుండా అండి.
0: మరి జూలై 1st నుంచి జూలై 7th వరకు వనమహోత్సవాలు జరుగుతున్నాయి. వనమహోత్సవాలు అనగానే మన చిన్ననాడు అందరూ సామూహికంగా వనాలలోకి వెళ్ళి వండుకొని తినడం అనేది కాదు, వనాల్ని కాపాడుకోవడం కోసం అవేర్నెస్ ప్రజల్లో, అంటే మొక్కలు నాటాలి, మొక్కాలి, వాటిని కాపాడాలి. ఇది మీ పరిసర ప్రాంతాల్లో వన మహోత్సవ కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా?
1: మా పరిసర ప్రాంతాల్లో వన మహోత్సవాలు అనేవి ఏమి జరగట్లేదండి. కానీ నాకైతే తెలుసు వన మహోత్సవాలు జరుగుతున్నాయి, కార్యక్రమం ఉంది అని తెలుసు. మా పరిసర ప్రాంతాల్లో మా దగ్గర అయితే ఎక్కడ జరగట్లేదు. కానీ అండి, వనాల్ని మనం కాపాడితే వనాలే మనల్ని రక్షిస్తాయండి.
0: అవును,
1: ఎందుకంటే స్వలాభాపేక్షతో ప్రతి ఒక్కరు కూడా వనాల్ని నరికేయడం, వనాల్లో ఉన్నటువంటి జీవించే జీవులు, సింహాలు, ఇవన్నీ కూడా జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయండి, వాటికి ఆవాసాలు లేక.
0: అవును,
1: దీని వల్ల ఏమవుతుందంటే మనకి ముందు ముందు ఈ జంతుజాలం కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది.
0: ఆల్మోస్ట్ ఆల్ కోతులంతా కూడా నగరబాట పట్టాయి.
1: అవునండి, అసలు కోతులు ఎక్కడ చూసినా గుంపులు గుంపులు ఉంటున్నాయండి, అంటే వాటి ఆవాసాలు లేక వస్తున్నాయి. ఆవాసాలు ఉన్నట్టయితే ఇన్ని మనకు బయట కనిపించవండి.
0: అవును,
1: మా ఊరికి దగ్గరలోనే ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో అడవి ఉంది.
0: దాంట్లో జంతుజాలాలు ఉన్నాయా?
1: ఆ జంతుజాలాలు ఏం లేవు గానండి, కాకపోతే ఏంటంటే వాటి అన్నింటిని కొట్టేసి ప్లాట్ల రూపంలో చేస్తున్నారు. దాని వల్ల ఈ మధ్య కాలంలో ఏమైందంటే మాకు పులి కూడా వెళ్ళిందని చూస్తున్నారు, నడుచుకుంటూ వెళ్ళిందంట.
0: అవును,
1: మేమైతే చూడలేదు కానండి, ఇతర వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఇంటి ముంగిటి నుంచి పులి నడుచుకుంటూ వెళ్ళింది, చాలా భయం వేసింది అని. అంటే దాన్ని మనం ఏం చేయకపోతే మన అది ఏమీ చేయదు. కాబట్టి మనల్ని దాన్ని చూసి మనం భయపడినట్టే మనుషులను చూసి జంతువులు కూడా భయపడతాయి కదా చంపుతారని.
0: అవును,
1: ఇక వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారంట, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారండి ఆ పులిని.
0: ఓకే, అవును, ఈ మధ్య కాలంలో మా జిల్లాలో కూడా పులులు కనబడ్డాయనేసి దాఖలాలు ఉన్నాయనేసి అటవీ శాఖ వారు తెలియజేస్తున్నారు. అశ్వరావుపేట అటువైపు అడవి ప్రాంతాల్లో వ్యవసాయదారులు సింగిల్ గా వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళొద్దు, వ్యవసాయ పనులకు వెళ్ళొద్దు, వెళ్తే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవాలి. సహజంగా ఏంటంటే వ్యవసాయ పొలం ఎక్కడో ఉంటుంది, పొలంలో ఎవరి పొలంలో వాళ్ళు ఒకరిద్దరే ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంత ప్రమాదం పొంచి ఉన్నప్పుడు జాగ్రత్త పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
1: అవును, అదే గుంపులుగా వెళ్ళారనుకోండి, ఆ జంతువులకు కూడా భయం వేస్తుంది అనమాట. మానవులంటే వాటికి భయమేనండి, అయ్యంటే మనకి ఎలా భయమో వాటికి కూడా మనమంటే భయమే. ఏంటంటే ఏమన్నా మారణాయుధాలతో చంపుతామేమో అనేసి వాటికి కూడా భయం ఉంటుంది.
0: అవునవునవునవును,
1: మనం ఎవరిని ఏమీ చేయకపోతే అవి కూడా మనం ఏమీ చేయవండి, ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి భయపడతాం. సహజం,
0: సహజం. శోభారాణి గారు, మరి మీరు ఏమైనా మొక్కలు నాటారా ఎప్పుడైనా? అప్పుడప్పుడు నాటుతుంటారు. ఏంటి, మల్లె మొక్కలు, గులాబీ మొక్కలు? అలా కాకుండా 10 మందికి ఉపయోగపడే, 10 మందికి నీడనిచ్చేవి కానీ ఫలాలు ఇచ్చే మొక్కలు గానీ నాటుతుంటారా? ఓకే, మీ రోడ్డు పక్కన స్థలం ఏమీ లేదా? అక్కడ పెట్టుకోవచ్చు కదా నీడనిచ్చే? ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఒక్కొక్కరికి 5-6 గుంటల స్థలంలో చిన్న ఇల్లు ఎక్కడో ఒక మూల ఉండేది, మిగతా స్థలం అంతా కూడా వాళ్ళు పొద్దుటే లేచి శుభ్రంగా ఊడ్ చేసుకుని కల్లాపి చల్లుకుని మొక్కలన్నీ పెట్టుకుని వాళ్ళు ఏ వస్తువు కూడా కొనుక్కునేవారు కాదు, కూరగాయలు.
1: అవునండి, ఇప్పుడు అంత స్థలాలు ఎక్కడున్నాయండి, రేట్లు పెరిగిపోయినాయి. ఒక్క సెంట్ ఏంటండి, 40 గజాల ఇల్లు కట్టుకుంటున్నారండి అర సెంట్ లో కూడా.
0: స్థలం ఎక్కడంటే మనకు మెయింటెనెన్స్ కూడా ఎక్కువ కదా, ఆడవాళ్ళకి పని ఎక్కువ, మగవాళ్ళకి ఖర్చు ఎక్కువ, ఇదంతా ఆలోచిస్తున్నారు.
1: అన్ని ఉంటాయండి, కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంతంత స్థలాలు అయితే ఎక్కడా లేవు. ఉన్నా వాటిని అన్నింటినీ కూడా ఏదో షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఇంకా వాటిపై ఇల్లు కట్టేసి అద్దెలకి ఇవ్వడం అట్లా చేస్తున్నారు.
0: దానివల్ల మనకి అటవీ ప్రాంతం అనేది నాశించిపోతుంది.
1: నశించిపోతోంది, ముందు ముందు మనకి తిండి గింజలు కూడా కరువు అవుతాయేమని ఒక్కొక్కసారి భయం వేస్తోందండి. ఎందుకంటే అడవి తరిగిపోతోంది, భూమాత అంతా తరిగిపోయి మనకి ఫ్లాట్లు అయిపోతున్నాయి, పొలాలు కూడా తగ్గిపోతున్నాయండి. మా ఊళ్ళో వ్యవసాయం చేసే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు ఇది వరకు, ఇప్పుడు వ్యవసాయం మానేసి వాళ్ళు పొలాలు అమ్మేసుకొని ఏముందండి, 1 ఎకరం పొలం అమ్మారంటే కోట్లు వచ్చేస్తున్నాయి. ఆ కోట్లు పెట్టేసి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, కార్లు కొనుక్కొని, బిల్డింగ్లు కట్టుకొని, మిగిలిన డబ్బులు తీసుకెళ్లి బ్యాంకుల్లో బ్యాలెన్స్ వేసుకొని వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు కూర్చొని హ్యాపీగా బోన్ చేస్తున్నారు. అలాగే ఒకప్పుడు పాడండి బ్రహ్మాండంగా ఉండేది మా ఊళ్ళో, ఎంత బాగుండేయండి. పాలు కోసం నేను విజయవాడ వెళ్తే మా వాళ్ళు అడిగేవాళ్ళు, మీ ఊరు నుంచి మాకు 4 లీటర్లు పాలు తీసి పెట్టి అడిగేవాళ్ళు అండి అప్పట్లో. ఇప్పుడు మేము పాల ప్యాకెట్లు కొనుక్కునే పరిస్థితి వచ్చిందండి, ఇక్కడ పాడి మొత్తం ఎత్తేస్తున్నారు, పాడి కూడా ఎక్కడ కనిపించట్లేదు.
0: ఏదైనా ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.
1: అవునండి, ప్రకృతి కన్నర చేస్తే మనం ఎక్కడ ఉంటామండి, మొత్తం మా నాశనమే.
0: ఓకే శోభారాణి గారు, మరి ఆకాశవాణితో పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మీ యొక్క అనుభూతిని మాకు వివరంగా అందించినందుకు ధన్యవాదాలు. మీకోసం ఆకాశవాణి ఒక మంచి పాట వినిపిస్తుంది, వినండి.
1: ధన్యవాదాలండి.

0: ఆకాశవాణి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు లత, బర్మా క్యాంప్ కొత్తగూడెం.
0: లత గారు, మీరు ఏం చేస్తుంటారు?
1: హౌస్ వైఫ్
0: అంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఆల్ ఇన్ వన్ అంటే అన్ని క్యారెక్టర్లు తానే చేయాల్సి ఉంటుంది కదా. అవును, ప్రొద్దుట లేచింది మొదలు 5 గంటల నుంచి రాత్రి 10-11 వరకు వాళ్ళు చేస్తూనే ఉండాలి నిరంతరంగా.
1: ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి.
0: ఓకే, మరి ఈ రోజు అలా రిలాక్స్ మోడ్ లో పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి కాల్ చేశారు. మా శ్రోతలతో మీరు ఎలాంటి విషయాన్ని పంచుకోబోతున్నారు?
1: సార్, ఈ మధ్య నేను రీసెంట్ గా ఒక ఊరు వెళ్ళి వచ్చింది సార్. నేను
0: ఆ ఊరు పేరు చెప్పండి.
1: గుజరాత్. గుజరాత్ లో నేను చూసింది అంటే మంచి చూసింది సార్. అక్కడ నేను కొన్ని
0: చెప్పండి.
1: మన దగ్గర లేని అక్కడ చూసి వచ్చిన అనమాట. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే హాలిడేస్ కదా వెళ్ళొద్దామంటే 2 డేస్ అట్లా వెళ్ళి వచ్చినాము. అయితే అక్కడ ఏముందంటే వైన్ షాపులు కనబడలేదు సార్. అక్కడ మాకు
0: గుజరాత్ రాష్ట్రంలో అసలు వైన్ షాపులు ఉండవండి.
1: మనలాగానే ఉంటది అనుకున్నా నేను. వైన్ షాప్ లేదు అక్కడ. ఒకటి మళ్ళీ మటన్ చికెన్ షాప్స్ అవి ఏమీ లేవు. అసలు నార్మల్ గా జనాలు ఎంత బాగున్నారు అంటారు.
0: గాంధీ గారిని మనకి ఇచ్చిన రాష్ట్రం అది.
1: అయితే మేము అక్కడికి వెళ్ళింది ఎక్కడ అంటే మోడీకి 10 కిలోమీటర్ దగ్గర వాళ్ళ ఇంటికి, నరేంద్ర మోడీ గారి వాళ్ళ.
0: ఆయన ప్రభావం కూడా ఎక్కువగా ఉంది గుజరాత్ లో, ఎందుకంటే ఆయన 5 టైమ్స్ సీఎం గా చేశాడు. తర్వాత అక్కడ చాలా కాలం నుంచి పుట్టి పెరిగాడు కాబట్టి చాలా ఇంపాక్ట్ ఉంది. అతని యొక్క ఇంపాక్ట్ ఎంత రాష్ట్రం మీద ఉంది.
1: అవును సార్, అది మనకుంటే ఎంత బాగుండు అనేసి కొంచెం అనిపించింది.
0: దానికి ఏం చేయాలి మరి మనం?
1: ఎంత బాగుండేది అనేసి.
0: ప్రభుత్వాలేమో ఆదాయం రావట్లేవు అంటాయి, ప్రజలేమో మాకు సంతోషం రావట్లేదు అంటారు.
1: ఇప్పుడు మన వైపు చూడండి, గల్లీ గల్లీకి ఒక వైన్ షాపు. పిల్లలు బయటకు పంపిద్దామన్నా, మనం బయటకు వెళ్దామన్నా, పిల్లలు పంపిడా కూడా మనం భయపడుతున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటుంటే ఇక్కడ అమ్మాయిలైనా సరే నైట్ 2 గంటలకైనా సింగిల్ గా ఒక్క అమ్మాయి రావచ్చు ఇంటి వరకు. ఇక్కడ ఏం భయం లేదని అంటుండ్రు వాళ్ళు. అంత మంచి వాతావరణం చూసారు, నాకు మంచి అనిపిస్తుంది. అక్కడ
0: మన రాష్ట్రంలో కూడా అలాంటి వాతావరణం ఉందండి. ఎక్కడో ఒకటి అడపా దడపా ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగినంత మాత్రాన సొసైటీ అంతా పాడైపోయిందని మనం కూడా అనుకోవడం కరెక్ట్ కాదు. మహిళ ఒంటరిగా కనబడితే గౌరవించే వాళ్ళు 99% ఉన్నారండి. ఇప్పటికీ ఉన్నారు, ఉంటారు కూడా. ఇన్ని కోట్ల మందిలో ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం అందరినీ అదే రకంగా మనం అనుమానించలేం కదా.
1: మనం ఎవరినైనా సరే గౌరవిస్తాం, మర్యాద ఇస్తాం, గానీ ఒక్కళ్ళు తప్పు చేసినా అందరినీ అట్లా ఉంటే మనకి ఇంకా బాగుంటది కదా.
0: అవును,
1: ఒకటి మంచి అనిపించింది. అదే మీతో షేర్ చేసుకుందాం అనేసి. అది కూడా మనకి ఉంటే బాగుంటది.
0: ఏదైనా కూడా మన దగ్గర కూడా అలాంటి వైన్ కి సంబంధించిన షాపులు లేకుండా మటన్ చికెన్ లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. గానీ మేజర్ పీపుల్స్ కూడా మరి వాటిని కూడా ఆశించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొంత ఎస్ అంటే కొంత నో అనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాటిని జనావాసాలకి దూరంగా పెడితే మంచిది.
1: మంచిగా ఉండే. అసలు ఒక్క కోడి కూడా కనబడలేదు సార్ ఎవరింట్లో కూడా పెంచుకోవడానికి కూడా. గేదెలు తక్కువ, ఆవులు కూడా అవి డిఫరెంట్ ఉన్నాయి. ఆవులు కూడా అవి మన దగ్గర ఉన్న ఆవులకి వాటి కొమ్ములు ఏమో ఒకలా ఇట్లా వచ్చేసి మనిషి వస్తే ఇట్లా పొడిచేటట్టు అట్లా అట్లా వచ్చినాయి అనమాట వాటికి. వాతావరణం మంచిగా అనిపించింది నాకు.
0: ఓకే, మీ యొక్క సమ్మర్ వెకేషన్ ట్రిప్ లో ఉన్నటువంటి ఒక అనుభూతిని ఆకాశవాణి ద్వారా మీరు పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.

0: హలో నమస్తే అండి.
1: నా పేరు వేణు అండి, నేను భద్రాచలం మాట్లాడుతున్నానండి.
0: వేణు గారు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాను సార్.
0: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు కాల్ చేశారు.
1: రేడియో ముచ్చట చెప్తా సార్. అయితే
0: చెప్పండి.
1: మన ఆకాశవాణి కేంద్రం అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో నెంబర్ వన్ ఛానల్ అన్నమాట. దాటి పాట మొదలుకొని ఈ మాట ఓ పాట, మధురిమ, చంద్రవాణి, రైతేరాజు, ఇలా విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం సార్ మన కొత్తగూడెం కేంద్రం.
0: ఓకే వేణు గారు, ఆకాశవాణి కార్యక్రమాలన్నీ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. కానీ ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మీరు శ్రోతలకి ఒక మంచి విషయాన్ని ఏది చెప్తున్నారు? ఇప్పుడు
1: ఒక మాట చెప్తాను అన్నమాట.
0: చెప్పండి.
1: పచ్చదనం ఎక్కువ ఉంటేనే వర్షాలు ఎక్కువ పడతాయి సార్. ముఖ్యంగా మొక్కలు నాటాలి. ఈ మొక్కలు నాటితేనే వర్షాలు ఎక్కువ పడతాయి. చెట్లు అడగేస్తా ఉంటే పర్యావరణం అనేది దెబ్బతింటా ఉంటది. పరిశ్రమ వచ్చినా ఏమి వచ్చినా సరే చెట్లు మాత్రం ఉండాలి. రోడ్డుకి ఇరువైపులా ఉండాలి. ఎట్లా అయినా సరే ఆఫీస్ మొక్కలు ఉండాలి. అలా ఉంటేనే ప్రకృతి పచ్చగా వర్షాలు సమృద్ధిగా పడతాయి. అది సార్.
0: ఓకే, ఇప్పుడు మనం వన మహోత్సవాలు కూడా జరుపుతున్నాం కాబట్టి మీరు అనేది ఏంటంటే చెట్లు ఎక్కువగా ఉంటే వర్షాలు పడతాయి కాబట్టి అందరూ హ్యాపీగా ఉండొచ్చు అంటున్నారు.
1: అంతే సార్.
0: మరి మీరు మొక్కలు నాటే అలవాటు మీకుందా?
1: ఉంది సార్.
0: నాటుతుంటారా మొక్కలు ప్రతి సంవత్సరం?
1: నాటుతుంటాను సార్.
0: అవునా? మరి వాటిని నాటడమే కాదు వాటి సంరక్షణ కూడా చేస్తూ ఉండాలి. ఆ మొక్కను కాపాడుకునే ప్రయత్నం కూడా మనం ప్రతి ఒక్కరు చేస్తూ ఉండాలి. ఏది ఏమైనా మీరు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: అలాగే.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం.
0: గుడ్ మార్నింగ్. శుభోదయం. మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేశారు?
1: కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి సార్.
0: రాజ్ కుమార్ గారు
1: బాగున్నారా సార్?
0: బాగున్నాం బాగున్నాం. మీరేం చేస్తుంటారు రాజ్ కుమార్ గారు?
1: నేను రెడీమేడ్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తుంటాను సార్.
0: ఓ, ఇప్పుడంతా రెడీమేడ్ గవర్నమెంట్స్ కదా.
1: అవును సార్, అవును సార్.
0: దర్జీ దగ్గరికి వెళ్ళి కుట్టించుకునే రోజులు పోయాయి.
1: అవును సార్.
0: రాజు గారు.
1: సార్ సార్,
0: ఈ రోజు పాటల పల్లకిలో మరి ఏ ముచ్చట్లు మోసుకొచ్చారు మా శ్రోతల కోసం?
1: ఇప్పుడు వాతావరణం చల్లబడింది సార్, నాట్లు వరి నాట్లు అవన్నీ వేస్తున్నారు సార్. చాలా హ్యాపీగా ఉంది. రైతు చల్లగా ఉంటే మనం చల్లగా ఉన్నట్టే సార్.
0: అవునవును, రైతు ముందు చల్లగా ఉంటేనే కదా మనం చల్లగా ఉండేది. ఓకే, రాజుగారు ఫోన్ కాల్ కట్ అయిపోయింది, వారి కోసం మంచి పాట వినిపిద్దాం, వినండి.

0: హలో
1: హలో శుభోదయం సార్.
0: శుభోదయం అండి. మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేశారు?
1: పేరు నవీన్ సార్.
0: నవీన్ గారు
1: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండల్ కాల్వ గ్రామం సార్.
0: ఓకే నవీన్ గారు, ఈరోజు మరి మా శ్రోతలతో ఏ విషయాన్ని మనం చర్చిస్తాం?
1: మా కాల్వ దగ్గర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది సార్. అతి పురాతనది, ఇక చాలా పురాతనం. ఇక మా అంటే అడవిలో ఉంటుంది సార్.
0: స్వయంభూ
1: స్వయంభూ కోనేరు ఉంటుంది, పెద్ద కోనేరు. ప్రతి సంవత్సరం ఒక 2 సార్లు జాతర అవుతుంది సార్.
0: ఎప్పుడెప్పుడు అవుతాయి?
1: మే మంత్ లో ఒకసారి అవుతుంది, శివరాత్రి రోజు ఒకసారి అవుతుంది సార్. మే మంత్ లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అని 20 రోజులు నడుస్తారు సార్. బ్రహ్మోత్సవాల లాగా పెళ్లి నాగవెళ్లి స్వాములు మాలలు వేసుకుంటారు. ప్రతిరోజు అన్నదానం ఉంటది, తోరణము, అన్ని కార్యక్రమాలు నడుస్తాయి సార్. రోజు భజన వేస్తారు సార్.
0: సంవత్సరంలో 2 సార్లు ఖచ్చితంగా ఉత్సవాలు జరుగుతాయి అక్కడ?
1: అవును, 2 సార్లు అయితే.
0: మిగతా రోజు
1: మంత్ మెయిన్ సార్. శివరాత్రికి ఒక

0: శివరాత్రి రోజు ఒకసారి అయితే సార్. మే మంత్ లో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం అని 20 రోజులు నడుస్తారు సార్, బ్రహ్మోత్సవాల లాగా. పెళ్లి, నాగవెళ్లి, స్వాములు మాలలు వేసుకుంటారు, ప్రతిరోజు అన్నదానం ఉంటది, తోరణము, అన్ని కార్యక్రమాలు నడుస్తాయి సార్, రోజు భజన వేస్తారు సార్.
1: సంవత్సరంలో 2 సార్లు ఖచ్చితంగా ఉత్సవాలు జరుగుతాయి అక్కడ.
0: అవును, 2 సార్లు అయితే సార్.
1: మిగతా రోజు
0: ఏమంటే మెయిన్ సార్, శివరాత్రికి ఒక రోజు అవుతుంది, కానీ కళ్యాణం అప్పుడు మాత్రం 15-20 రోజులు ఉంటాయి సార్. మళ్ళీ నైట్ లో అక్కడే అనుకుని ఉంటారు సార్ భక్తులు కూడా, 5 రోజులు అక్కడనే అనుకుంటారు.
1: అక్కడే పడుకోవాలా?
0: పొద్దున లేచి మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేసుకుని మళ్ళీ నైట్ వెళ్తారు.
1: అంటే కేవలం మీ ఊరు ప్రజలేనా, మిగతా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వస్తారా?
0: బీరవెల్లి, వంజర్, సిరిగాపూర్, లోలం, ఇల్లవార్పూర్ నుంచి వస్తారు సార్. అంటే ఎక్కువ మందికి ఇంటి దేవుళ్ళ ఉంటారు సార్ నరసింహస్వామి. ఏ కోరిక వరకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం సార్.
1: నమ్మకం. మరి ఇంత పెద్ద ఎత్తున భారీగా అక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది అంటే దానికి సంబంధించిన అకామిడేషన్స్, వాటర్ సప్లై గానీ, రూములు గానీ, ఇతరత్ర వాళ్ళకి సామాన్లు దొరికేది గానీ ఉందా? అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అంతా ఉందా?
0: అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్.
1: ఓకే.
0: వాటర్ కు, కళ్యాణ మండపాలు, వసతి గదులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. ఒక ప్రత్యేకత ఉంది సార్,
1: చెప్పండి.
0: పోనెట్ లో ఏ కాలం నీళ్లు కలర్ చేంజ్ అయితే సార్, వర్షకాలం ఒక రకం ఉంటాయి, ఎండాకాలం ఒక రకం ఉంటాయి, చలికాలంలో ఒక రకం ఉంటాయి సార్. అందులో స్నానాలు చేస్తే ప్లస్ చర్మ వ్యాధులు గానీ అన్ని పోతాయి సార్.
1: కలర్ మారుతూ ఉంటుందా?
0: అవును, కలర్ మారుతాయి సార్ ఆటోమేటిక్ గా. వెక్కటికి వచ్చింది కూడా తెలియదు, ఇక ఊరుతాయి అవి.
1: ఏమేమి కలర్ ఉంటాయి?
0: నీలి కలర్ అయితే, గ్రీన్ కలర్, చలికాలం వైట్ ఉంటాయి. అట్లా సార్.
1: మరి ఆ కోనేట్లకు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: వాటర్ అవిటికి అవే ఊరుతాయి సార్.
1: ఊట?
0: ఊట నీరు.
1: ఓకే నవీన్ గారు.
0: రావాల్సిన వాళ్ళు రావచ్చు సార్, నిర్మల్ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది సార్.
1: బస్ ప్రయాణం ఉందా లేకపోతే ప్రైవేట్ వెహికల్?
0: బస్ ఉంది, రోడ్ వే ఉంటది. జాతర అయితే ప్రత్యేక బస్సులు ఉంటాయి సార్, ఆటోలు కూడా వెళ్తాయి సార్, బైక్లు, కార్లు, అన్ని వే ఉంది. కానీ అడవిలు ఉంటది, కానీ అడవిలు ఉంటది.
1: అటవీ ప్రాంతంలో కట్టారు టెంపుల్.
0: అటవీ ప్రాంతం మొత్తం చెట్లు, గుట్టలు, పులులు, కోతులు అన్ని ఉంటాయి సార్, ఇక అటవీ ప్రాంతంలో ఉంటది.
1: కానీ సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా అటవీ ప్రాంతం అంటే.
0: అవును అవును సార్.
1: నవీన్ గారు, ఓకే. మరి ఆకాశవాణితో మీ యొక్క ఊర్లో ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

0: హలో నమస్తే అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు రమేష్ గారు?
1: బాగా ఉన్నాము, మీరు బాగున్నారా?
0: బాగున్నాం బాగున్నాం. మరి ఈ రోజు కార్యక్రమంలో మీ యొక్క ముచ్చట ఏంటి?
1: అదే సార్, చిరుజల్లులు జగత్తునంతా చల్లబరిచాయి. తెలంగాణ ఆంధ్రలో తొలకర జల్లులతో ఏరువాక మొదలైంది సార్. వేసవి గాలిపులతో ఉత్కంఠ భరితంగా ఉన్న వాతావరణం నుంచి పిల్లగాలి తుమ్మెద జుంకరాలు సీతకోచిలకల మైదానంలో రంగులు అద్దినట్టు రంగులతో ప్రకృతి పట్టుచీర కట్టినట్టు ఆకాశంలో ఇంద్రధనస్సు హరవిల్లు విరిసింది. ఈ ఏడాది పంటలు బాగా వచ్చి రైతులు సిరి సంపదలతో వెళ్లి విరియాలని పిల్ల బాబాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్.
0: ఓకే అండి రమేష్ గారు. మరి ఆకాశవాణి ద్వారా రైతుల యొక్క శ్రేయస్సు అలాగే ప్రజల యొక్క సుఖానికి సంబంధించినటువంటి కోరిక మీరు కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సుజాత్మర్ మండలం సార్, సింగపూర్ మంచినీరు జన్నింది సార్.
0: జెన్ని గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారా సార్? మేము బాగున్నా సార్.
0: ఆకాశవాణికి జెన్ని గారు వచ్చారంటేనే శ్రోతలంతా ఎదురు చూస్తూ ఉంటారు, ఏ విషయం ఈ రోజు మనకి చెప్తుందా అనేసి. మరి ఈరోజు మీరు ఏం చెబుతున్నారు మా శ్రోతలకి?
1: ఈ రోజు ఏం చెప్తున్నాం అంటే సార్, ఈ బండి మీద వెళ్తా ఉంటారు కదా సార్, పిల్లలు చదువుకున్న పిల్లలైనా ఎవరైనా, నిన్న ఇట్లే మా ఊర్లో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది సార్. కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుని వెళ్తే బాగుంటుంది సార్. వాళ్ళకి తెలిసి తెలియని వయసు ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటారు, అబ్బాయికి బాగా దెబ్బలు తగిలేదు సార్.
0: ఓకే, అంటే హెల్మెట్ పెట్టుకోలేదు అబ్బాయి?
1: పెట్టుకోలేదు సార్.
0: పెట్టుకుంటే దెబ్బలు తక్కువ తగిలేవి?
1: తక్కువ తగిలే. అందులో బండి కూడా కొంచెం చాలా నిదానంగా తోలితే బాగుంటుంది సార్. పిల్లలు వాళ్ళు వయసు అలాంటిదిలే గానీ కొంచెం నిదానంగా చూసుకొని వెళ్తే బాగుంటూ ఉంటుంది సార్. వాళ్ళు వెళ్ళి వచ్చేదాకా ఇంటి దగ్గర తల్లిదండ్రులు వాళ్ళు ఎలా వెళ్తారు ఎలా వస్తారని ఆలోచిస్తా ఉంటారు కదా సార్.
0: పిల్లలు పిల్లలు అంటున్నారు కాబట్టి 18 సంవత్సరాలు నిండకుండా మనం బైక్ ఇవ్వకూడదు వాడికి.
1: అది ఏ సంవత్సరాలైనా వాళ్ళు కొంచెం నిదానంగా ఉంటే బాగుంటుంది సార్.
0: చెన్ని గారు, ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకుని, ఏ వయసు అయినా కాదు కానీ 18 నిండి ఉండాలి. వాళ్ళు విధిగా లైసెన్స్ తీసుకుని ఉన్న వారికి మాత్రమే బైక్ ఇవ్వాలి. అది తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి 10వ తరగతి రాగానే వాళ్ళకి బైక్ నేర్పించేసి బైక్ ఇచ్చేసి మనం ఇబ్బందులు పడడం అనేది కరెక్ట్ కాదు. ఓకే జెన్ని గారు, చాలా చక్కగా మరి హెల్మెట్ ధరించండి, మరి సుఖంగా ప్రయాణం చేయండి అనే సందేశాన్ని మా ఆకాశవాణి ద్వారా మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: మీరింత వరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, డి సౌజన్య, సాంకేతిక సహకారం శ్రీ మాలోత్ సుమన్. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో, ఆకాశవాణి ప్రసారం చేసే పసైందన పాటలతో మీ ముందు ఉంటుంది మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి స్వయంవరం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

ఇప్పుడు వినండి అందాల రాముడు. ఈ చిత్రం నుండి రాజేష్ శ్రేయా ఘోషల్ పాడిన పాట. సాహిత్యం అందించారు ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

సిసింద్రి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి ప్రేమించు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

శివాజీ చిత్రం నుండి హరిహరన్ మధుశ్రీ బృందం పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి ఇష్క్. ఈ చిత్రం నుండి అద్నాన్ స్వామి నిత్యామినన్ పాడిన పాట. సాహిత్యం అందించారు కృష్ణ చైతన్య, సంగీతం అనూప్ రూబెన్స్.

శ్రోతల చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చక్రి కౌసల్య పాడిన పాట అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఈ చిత్రం నుండి.

మీరు విన్నారు బాలు చిత్ర నుంచి హరిహరన్ శ్రేయ ఘోషల్ పాడిన పాట. ఇప్పుడు వినండి అన్నయ్య ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: శ్రోతలు చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దూకుడు చిత్రం నుండి కార్తీక్ రీటా పాడిన పాట.

కింగ్ చిత్రం నుండి సాగర్ దివ్య పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి యమదొంగ. ఈ చిత్రం నుండి ఎంఎం కీరవాణి, శంకర్ మహదేవన్, మనో, ప్రణవి పాడిన పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయం సమయం సరిగ్గా 5 గంటలైంది. శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పటి నుండి చిత్రగీతాలను అందించడానికి సిద్ధంగా ఉన్న మీ రేడియో నేస్తం తులసి రామరాజు మహాశివ భట్టు. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఎప్పటిలోనూ ఇంగ్లీష్ తాని సర్పే లాల టోపీ రూసి ఫిర్ బే దిల్ హై హిందుస్తాని. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో ముందుగా సీతాకోకచిలుక ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, SP శైలజ పాడిన యువల గీతం, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా.

0: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నచ్చావులే ఈ చిత్రం కోసం గీతామాధురి పాడిన పాట. భాస్కర్ భట్ల సాహిత్యానికి సంగీతం అందించారు శేఖర్ చంద్ర.

ప్రాణం ఈ చిత్రం కోసం సోనీ నిగమ్ మహాలక్ష్మి పాడిన పాట. సాహిత్యం సాయి శ్రీహర్ష, సంగీతం కమలాకర్.

0: స్వర్ణ కమలం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి సంగీతం అందించారు ఇళయరాజా.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లు.

కార్యక్రమంలో చివరిగా వినండి రోజా. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత కోరస్ పాడిన పాట. ఈ పాటకు సంగీతాన్ని అందించారు ఏఆర్ రెహమాన్.

గీతాలు ఈ సాయంత్రం 6:35 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 6:00 వస్తుంది. మరికొద్ది క్షణంలో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. ఈ కార్యక్రమాలని ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: Asim Munir, the Pakistani establishment has blocked the supply of ration and medicines to the region for the past 20 days. Mourners dressed in black flooded Iran's capital Tehran. Four of funeral processions today honoring the late Supreme Leader Ayatollah Ali Khamenei. Khamenei's flag-draped coffin, along with those of several family members, was carried on a truck decorated to resemble the ornate latticework surrounding the shrine of an imam. They were killed in an airstrike on the 28th of February at the outset of the war launched by Israel and the United States. The massive turnout was encouraged by Iran's theocratic leadership to as a show of national unity and strength. And that is the end of this news bulletin.
1: Akashvani Prantiya Vartala Vine Mundu Oka Vanijya Prakatana.
2: कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
3: TLI है ना.
4: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల్లో పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్టంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు వదలకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించి నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి పర్యాటక శాఖపై ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్కులను తీర్చిదిద్దాలని సూచించారు. నగరంలోని పర్యాటక ప్రాంతాలను మరింతగా తీర్చిదిద్దాలని, తారామతి బారాదరి మరింత ఆకర్షణీయంగా అభివృద్ది చేయాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్టంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా మార్కు మండలంలోని బయోటెక్ పార్క్ ఫేజ్ 3లో సిరోఫార్మా ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక క్యాన్సర్ ఔషధాల తయారీ కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారి నివారణకు మన రాష్టం నుంచే పరిశోధనలు, ఔషధాల తయారీ చేపట్టడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్లో 2 పంపులు స్టార్ట్ చేస్తే తెలంగాణ సుభిక్షమవుతుందని చెప్పినా రాష్ట ప్రభుత్వం నీళ్లివ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. కాళేశ్వరం వద్ద 1 లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, తమ పార్టీపై కోపంతో రైతులను వేధించొద్దని హితవు పలికారు. హైదరాబాద్లోని మల్లాపూర్లో జరిగిన 18వ హమాలీ యూనియన్ మహాసభకు తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బొక్కలగుట్టలో పర్యటించిన మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోయాయని అన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారని విమర్శించారు.
6: కేవలం 70 TMG నీళ్లు పంప్ చేసినారు మేడిగడ నుంచి. అది కూడా పైనుంచి ఎల్లంపల్లికి నీళ్లు వచ్చినప్పుడు రిలీజ్ చేసి వృధా చేయడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ ఖర్చు పెట్టినారు. కేంద్రం నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సరైన నిర్ణయాలు తీసుకు.
5: ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా పనిచేయాలని, శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట డీజీపీ సివి ఆనంద్, పోలీసులు

0: సిబ్బందిని ఆదేశించారు. వేగవంతమైన సేవలు అందించేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని డీజీపీ ఈరోజు ప్రారంభించారు. గంజాయి రవాణా, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు.
1: డ్రగ్స్ పైన ఒక పోరాటం లాంటిది చేయకపోతే మనందరికి కూడా, సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా కఠినంగా ఉంటుందని, మన యువకులు వచ్చే తరం ఏదైతే ఉందో వారికి కూడా దానికి బానిసలు కాకుండా చర్యలు చాలా తీసుకోవాలి.
0: నాగర్ కర్నూల్ జిల్లాలో ఫైళ్లను అనవసరంగా పెండింగ్ లో పెడుతూ ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పడంపై రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ, అటవీ, భూ సమస్యలపై ఆర్డీఓ కార్యాలయంలో ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. డ్యాం భద్రతపై ఎన్డీఎస్ఏ స్పష్టత ఇచ్చినా రాష్ట ప్రభుత్వం రిపేర్ పనులు ప్రారంభించలేదని, గత ప్రభుత్వ అవినీతిపై కఠిన చర్యలు తీసుకోకుండా నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుందని ఆరోపించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్లో హైడ్రా పేరుతో కేవలం పేదవాళ్ల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొడుతున్న ప్రభుత్వం, ఎంఐఎం పార్టీకి చెందిన అక్రమ కట్టడాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం భవిష్యత్తులో అభివృద్దిలో మరింత ముందంజలో నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుంచి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో 13 కోట్ల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. విధి నిర్వహణలో సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. వర్షాకాలం దృష్ట్యా సిబ్బందికి ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. పోలీస్ సిబ్బంది ప్రజల రక్షణ కోసం 24 గంటలు కష్టపడుతుంటారని, వారి సంక్షేమం ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. స్వచ్ఛ కలెక్టరేట్ అందరి బాధ్యత అని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. వ్యర్థాలు సక్రమంగా వేరుచేసి కలెక్టర్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా స్వచ్ఛ మెదక్ తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు కంకణబద్దులై పనిచేయాలన్నారు. గ్రామాల సమగ్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కేంద్ర నిధులతోనే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా బోయినపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లను ఎంపీ ప్రారంభించారు. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట విభజన సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలోని 5 గిరిజన గ్రామ పంచాయతీలను అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వెంటనే తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జనసమితి కేంద్ర రాష్ట ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు మూల నాగిరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై సత్వరమే సమావేశమై ఆ 5 గ్రామ పంచాయతీలను ఆంధ్ర నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని కోరారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో నిర్దేశిత పన్ను వసూళ్ల లక్ష్యాలను ప్రణాళికాబద్దంగా సాధించాలని కమిషనర్ టి వెంకన్న అన్నారు. కార్పొరేషన్ పరిధిలో పన్ను వసూళ్ల పురోగతిపై ఈరోజు సర్కిళ్ల వారీగా సమీక్ష చేశారు. ఆశించిన స్థాయిలో పురోగతి నమోదు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ తక్కువ ధరల విమానయాన సంస్థ ఫ్లైడీల్ భారతీయ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. హైదరాబాద్, రియాద్ మార్గంలో ప్రారంభమైన ఈ తొలి విమాన సర్వీసుకు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఘన స్వాగతం పలికింది.

శునకాలు పిల్లలకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమానికి జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ యాకూబ్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల్లో పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్టంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: क्रीडायां प्रागुपान्त्य चक्रीय क्रीडायां जोकोविच इत्येषः फेलिक्स ऑगर अलियासिमे इत्यनेन एलेजांद्रे डेविडोविच फोकिना इत्यनेन सह सम्मुखी भूयात्। फीफा विश्वकप क्रीडायां पुर्तगाल देश स्पेन देशं राउंड ऑफ 16 इत्यस्यां क्रीडायां सम्मुखी करिष्यति। अद्य मेक्सिको नगरस्य एस्टेका क्रीडांगणे मेक्सिको देशस्य विरुद्धं नाटकीयतया 3-2 इत्यंकैः विजयं प्राप्य इंग्लैंड देश फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्य चक्रीय द्वन्द्वे प्रविष्टवान् इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:05 తెలుగులో వార్తలు ఈ కార్యక్రమాలనే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 రైతే రాజు వ్యవసాయదారుల కార్యక్రమంలో కోళ్ల పెంపకంలో మెళుకవులు పరిచయ కార్యక్రమం, ఇంకా చిక్కుడు సాగులో మేలైన యాజమాన్యం, ఇంకా జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ప్రసారం అవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 News@9. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలని ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. అనంతరం 10:00 గజగౌరీ వృతం పౌరాణిక నాటకం శీర్షికన చిందు యక్షగానం సమర్పణ గడ్డం అంజయ బృందం. ఇవి ఈ పూట ప్రసారం చేయబోయే ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఇప్పుడు రేపటి ప్రసారాలు చూద్దాం. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి పోలోజు రాజేశ్వరి. 6:35 రైతు సమాచారంలో మల్బరీ సాగు వివరాల గురించి తెలుసుకోవచ్చు. 6:40 ప్రసార వివరాలు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి ప్రాంతీయ వార్తలు. 6:55 సంస్కృతం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 శ్రద్ధాంజలి నాటిక ప్రసారమవుతుంది. 7:45 చిత్రగీతాలు. 8:00 సమాచార ప్రభాత హిందీ వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 మీ మాటతో ఓ పాట. 9:30 ఏకచిత్రగానం. 10:00 పచ్చదనం ప్రకృతికే ప్రాణం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 11:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం శీర్షికన ఇర్షాద్ ఖాన్ గారి సితార్వాదనం వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలకు స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్ ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 3:30 ఏకచిత్రగానం. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనసుకు పసందైన చాక్లెట్స్ సమర్పణ శ్రీమతి శంకరనేని స్వాతి. 5:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:45 జానపద గేయాలు. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30

సార్ వివరాలు. 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఫిజియోథెరపీ కోర్సుల వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చ కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 హరికథ ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఈ పూట మరియు రేపటి ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్ర గీతాలు విందాం. ముందుగా మనసున్న మహారాజు, ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, అనురాధ పౌడ్వాల్ పాడిన పాట

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్న పాట ఆయుధం చిత్రం కోసం కుమార్ సాను నిష్మా పాడారు. చిన్నిచరణ సాహిత్యానికి సంగీతం అందించారు వందేమాతరం శ్రీనివాస్.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు ఒక సామూహిక గీతం విందాం.

మీరింతవరకు హిందీ సామూహిక గీతం విన్నారు. సామూహిక గీతం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 6:50 వస్తుంది. మరికొద్ది క్షణంలో వ్యవసాయ సూచనలు, అనంతరం 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మిరప పంటలో సమస్యలు తర్వాత ఏ విధంగా నివారించుకోవాలి, నిర్వహించుకోవాలి అన్న వివరాలు మనకు ఇలా అందజేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మిరప పండించే ప్రాంతాలలో రైతులు ఎదుర్కొంటున్న బూడిద తెగులు, కాయమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులు, కోయనోఫోరా, రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు, జెమిని వైరస్ వంటి సమస్యలు గమనించడం జరుగుతుంది. వీటి నివారణకు ఇప్పుడు చెప్పబోయే చర్యలు చేపట్టుకుంటే రైతులకు చక్కగా పంట పండి లాభాలు పొందుతారు అని తెలియజేస్తున్నారు. ఇక బూడిద తెగులు విషయానికి వస్తే, చలి వాతావరణం మొదలైనప్పటి నుండి ఆకుల అడుగు భాగంలో బూడిద వంటి మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకులు పసుపు వర్ణంలోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు మైక్లోట్ బ్యూటనాల్ 1 గ్రాము లీటరు నీటికి, లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటరు, లేదా టెబికోనజోల్ 1.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1-2 సార్లు 7 నుండి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకుంటే ఈ బూడిద తెగులను నివారించవచ్చు. ఇక కాయమచ్చ, కొమ్మ ఎండు తెగులు గురించి ఈ విధంగా. కొమ్మ లేత చిగుర్లపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా కొమ్మ క్రిందికి ఎండిపోతుంది. ఈ తెగులు పండిన కాయలపై ఆశించినప్పుడు గోధుమ రంగు వలయాకార మచ్చలు ఏర్పడి కాయలు రాలిపోతాయి, కాయ నాణ్యత దెబ్బతింటుంది. దీని నివారణకు ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు, డైఫెనాకోనజోల్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1-2 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ కాయమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులును చక్కగా నివారించుకోవచ్చు. ఇక కోయనోఫోరా బ్లైట్, ఇది వర్షపు జల్లులు, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతంగా ఉంటుంది. లేత కొమ్మ చిగుర్లపై నల్లగా మచ్చలు ఏర్పడి క్రమేణా క్రిందికి కుళ్ళిపోతాయి. దీనిపైన శిలీంద్ర బీజాలు వృద్ధి చెందడం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ తెగులు రాకుండా వర్షం కురిసిన తర్వాత గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు తెగులు లక్షణాలు గమనించిన వెంటనే కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, ఇంకా ఫ్లాంటామైస్ 2 గ్రాములు 10 లీటర్ల నీటిలో, లేదా పైరాక్లోస్ట్రోబిన్ ఇంకా మెటిరామ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా పిచికారీ చేసినట్లయితే కోయినోఫోరా బ్లైట్ను నివారించుకోవచ్చు. ఇక రసం పీల్చే పురుగుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. తామర పురుగులు నల్లి ఉన్నట్లయితే ఆకులు ముడుచుకుపోయి మొక్క పెరగకుండా ఉంటుంది. వీటి నివారణకు డైఫెన్ థయూరాన్ 1.5 గ్రాములు లేదా క్లోరీఫెన్ఫిర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ ఉన్నట్లయితే ట్రైజోపాస్ 1.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇక కాయ తొలిచే పురుగులు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు ఆకులపై కాయలకు రంధ్రాలు చేసి తొలిచి తింటాయి. ఈ పురుగులను నియంత్రించటకు ప్రొఫెనోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకుంటే కాయ తొలిచే పురుగులను నియంత్రించవచ్చు. ఇక మిరప ఆకుముడత, అదే జెమిని వైరస్ అంటారు. ఆకులు చిన్నగా మారి ఈ నెల ఆకుపచ్చగా ఉండి ఈ నెల మధ్య పసుపు వర్ణం మచ్చలతో పైకి ముడుచుకుపోతాయి. మొక్కలు గిడసబారిపోయి కాత పూత రాకుండా పోతుంది. ఈ దశలో వచ్చే వైరస్ వల్ల నష్టం అధికంగా ఉంటుంది. ఇది తెల్లదోమ వల్ల ఇతర మొక్కలకు తోటంతటా వ్యాపిస్తుంది. కావున వైరస్ సోకిన మొక్కలను తీసివేసి ఈ విధంగా సూచించి

పురుగు మందులను పిచికారీ చేసి తెల్లదోమను నివారించవచ్చు. పసుపు రంగు జిగురు అట్టలను పొలంలో అమర్చుకుంటే కూడా చాలా బాగుంటుంది. మిరప పంటలో నష్టాన్ని తగ్గించడానికి కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు. ఈ మిరప పంటలో పండిన కాయలను వెంటనే కోసుకుని టార్బాలిన్ సీట్లపై ఆరబెట్టాలి. దీనివల్ల కాయలపై మచ్చ తాలుకాయలు తగ్గుతాయి. కోతకు ముందు మందులు ఎట్టి పరిస్థితుల్లో పిచికారి చేయరాదు. నీటి తడులను ఎడంగా ఇవ్వాలి. భూమిలో తేమ ఎక్కువగా ఉండకూడదు. వైరస్ సోకిన మొక్కలను తక్షణమే పీకి నాశనం చేయాలి. తెల్లదోమ, తామర పురుగులను సకాలంలో నివారించాలి. సిఫారసు చేసిన మందులనే పిచికారి చేసుకోవాలి. బయో మందులను పిచికారి చేయరాదు. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయకూడదు. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 1-2 సార్లు పిచికారి చేసుకోవాలి. పిచికారికి పిచికారికి మధ్య కనీసం 7-10 రోజుల వ్యవధి ఉండాలి. మంచు పడకుండా రాత్రిపూట మిరప కల్లాలపై పట్టాలు కప్పుకోవాలి. ఈ విధంగా మిరప పంటలో చక్కటి ఈ సమస్యలను ఈ విధంగా నిర్వహించుకుంటే చక్కటి ఫలసాయాన్ని రైతులందరూ పొందగలరని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు మనకు తెలియజేశారు.

రైతు సోదరులకు ఒక ముఖ్య గమనిక. ఈ ప్రసారంలో 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఇందులో రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదా కృష్ణ గారు పాల్గొని శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సలహాలు తెలియజేస్తారు. మీరు చేయవలసిన ఫోన్ నంబర్లు 2324085252, 2324085353, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, ఈ ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఉంటుంది. పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి అనే అంశం గురించి ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఇందులో రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదా కృష్ణ గారు పాల్గొని శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు సలహాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా శ్రీ ఎస్ రామ్ గోపాల్ గారు వ్యవహరిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 2324085253, 2324085353, ఎస్టీడీ కోడ్ 040.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. 16 ఏళ్ల అమ్మాయి. ఈ చిత్రం కోసం కేజేఎస్ దాస్, వాణి జయరాం ఆలపించిన గీతం విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు అమెరికా, బెల్జియం తలపడతాయి. సంస్కరణలు, డిజిటలైజేషన్, ప్రొఫెషనల్ నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా చెప్పారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు.
1: సహకారితా మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఇన్ 9 క్షేత్రో మే సహకారితా మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: 9 ప్రత్యేక రంగాలను గుర్తించి దానిలో సహకార సంఘాలను సమన్వయం చేస్తున్నామని ఆయన చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన పెంచాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 850,000 కంటే ఎక్కువ సహకార సంస్థలకు, సహకార రంగంతో ముడిపడి ఉన్న 30 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినమని ఆయన అన్నారు. ఇదే రోజున ప్రభుత్వంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని అమిత్ షా గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడిన వ్యవస్థగా మార్చే దిశగా అనేక పనులు జరిగాయని కూడా మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం సహకార సంస్థల కోసం ర్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా ప్రతి రంగంలోనూ అద్భుతంగా రణిస్తున్న మొదటి 5 సహకార సంఘాలను గుర్తించి వాటికి ర్యాంకులు ఇస్తామని, వాటి విశేషమైన పనితీరును ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలిచేలాగా ప్రముఖంగా ప్రచారం చేస్తామని అమిత్ షా తెలియజేశారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు ఒక శాశ్వత ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన ఒక వ్యాసాన్ని పేర్కొంటూ, భారత్ అఖండంగా ఉండాలనే దృఢ సంకల్పమే డాక్టర్ ముఖర్జీ ప్రజా జీవితాన్ని నిర్వచించిందన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలని చూడడంలో డాక్టర్ ముఖర్జీ పట్టుదలతో నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ సమస్య కోసం తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారని మోదీ చెప్పారు.
2: आज देश की धरती, पश्चिम बंगाल की धरती अपने एक महान सपूत, एक महान देशभक्त, भारत की अखंडता के लिए समर्पित एक युगद्रष्टा को श्रद्धा पूर्वक स्मरण कर रही है. मैं डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती के अवसर पर उन्हें नमन करता हूं, अपनी श्रद्धांजलि अर्पित करता हूं.
0: 2019లో 370 అధికరణం, 35 ఏళ్లను రద్దు చేయడం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానానికి లభించిన అత్యంత సరైన నివాళి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు జరిపారని, విద్యా పరిశోధన, విద్యార్థుల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రధానమంత్రి చెప్పారు. స్వతంత్ర భారత్ మొదటి పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా డాక్టర్ ముఖర్జీ పోషించిన పాత్రను కూడా ప్రధానమంత్రి గుర్తు

చేసుకున్నారు. 1943 నాటి బెంగాల్ కరువు సమయంలో డాక్టర్ ముఖర్జీ చేసిన మానవతా సేవలను కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జంతువులు మానవుల మధ్య సంక్రమించే వ్యాధులు జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ వ్యాధులు ప్రజారోగ్యానికి, జంతువుల ఆరోగ్యానికి, ప్రపంచ ఆరోగ్య భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందిస్తూ వన్ హెల్త్ విధానం భారత ప్రజారోగ్య వ్యూహంలో ఒక ముఖ్యమైన స్తంభంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. సమగ్రమైన నివారణ ఆరోగ్య సంరక్షణపై ప్రధానమంత్రికి ఉన్న విజన్ ఆధారంగా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థ నిర్మించడం కోసం భారత్ మానవ జంతు పర్యావరణ ఆరోగ్య రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోందని నడ్డా చెప్పారు. మానవులు, జంతువులు, మొక్కలు, పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తిస్తూ వన్ హెల్త్ విధానం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిధిలోని సెంటర్ ఫర్ వన్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తోందని కూడా నడ్డా ఈ సందర్భంగా చెప్పారు. మొజాంబిక్, నికరాగువా, సురీనామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా, బహమాస్ దేశాల రాయబారి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రెడెన్షియల్స్ స్వీకరించారు. మొజాంబిక్ హై కమిషనర్ ఆర్మాండో పెడ్రో మొదలైన వారు తమ క్రెడెన్షియల్స్ అంటే దౌత్యపత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా సమర్పించారు. జాతీయ రహదారుల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ సమీక్షా సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అభివృద్ది చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్లు, వేసైడ్ అమెనిటీస్ మొదలైన ప్రాజెక్టుల స్థాయి పురోగతిని ఆయన అంచనా వేశారు. భవిష్య అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర రవాణా వ్యవస్థ నిర్మించడంలో ఈ పరివర్తనాత్మక కార్యక్రమాల వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి ఈ సమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తాయని, సమతుల్యంతో కూడుకున్న ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు. సాంకేతికతతో కూడిన ద్విభాష బైలింగ్యువల్ మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తుందని కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఉదయ్పూర్లో కొత్తగా ప్రారంభించిన ఒక కోర్సు ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ఆన్లైన్ ద్విభాష బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమమని, ఇది సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలో మేనేజ్మెంట్ విద్యను అందించడం ద్వారా విస్తృతంగా ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ నెల 8వ తేదీన యోగ్యకర్తాలోని చారిత్రాత్మక ప్రాంబనన్ ఆలయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సందర్శిస్తారు. భారత్, ఇండోనేషియా మధ్య 1000 సంవత్సరాలకు పైగా ఉన్న సాంస్కృతిక నాగరికత సంబంధాలకు ప్రతీకగా ఈ పర్యటన జరుగుతుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రాంబనన్ ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఈ సముదాయంలో మొదట బ్రహ్మ, విష్ణు, శివుడికి అంకితం చేసిన 240 పెద్ద చిన్న దేవాలయాలుండేవి. ఇది భారత్ వెలుపల భారతీయ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో రాతి శిల్పాలు రామాయణ ఘట్టాలను కూడా వర్తిస్తాయి. శతాబ్దాలుగా సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వతం పేలుళ్లు కాలక్రమేణా అనేక దేవాలయాలు దెబ్బతినేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ప్రాంబణం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అమెరికాలోని ఆర్లింగ్టన్లో జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు తలపడతాయి. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో అమెరికా రేపు ఉదయం సియాటల్లో బెల్జియంను ఎదుర్కొంటుంది. కాగా ఇంగ్లాండ్, నార్వే, మొరాకో, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్లో అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ద్విభాష మేనేజ్మెంట్ విద్య గ్రామీణ, పట్టణ

వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్, అమెరికా, బెల్జియం తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మరికొద్ది క్షణంలో రైతే రాజు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
2: ఈనాటి కార్యక్రమంలో కోళ్ల పెంపకంలో మెళకువల గురించి పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి రైతు సోదరులకు నమస్కారం. కొందరు రైతులు పంటలు పండిస్తూ ఉంటే కొందరు ఈ కోళ్ల పెంపకం, మేకల పెంపకం, గొర్రెల పెంపకం అని అటు సైడ్ వెళ్తూ ఉంటారు. ఏది ఏమైనా గాని ఈ మధ్య కాలంలో యువత చదువుకు చదువు, ఆ తర్వాత వ్యవసాయ రంగంలో దూసుకెళ్తున్నారు. అయితే బీటెక్ చదివిన కంభంపాటి నవీన్ టేకులపల్లి మండలం చింతోని చిలక గ్రామంలో నివసిస్తున్నారు. వీరు బీటెక్ వరకు చదివి చిన్న చితక ఉద్యోగాలు చేసి కూడా ఈ కోవిడ్ సమయంలో ఇంటికొచ్చిన తర్వాత ఉద్యోగం కన్నా ఏదన్నా వ్యాపారం గాని, అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వ్యవసాయ రంగంకు సంబంధించింది ఏమైనా చేద్దామనే ఆలోచనతో ఈ బ్రాయిలర్ కోళ్ల పెంపకం చేపట్టారు అని చెబుతున్నారు. మరి వారిని కలవడం జరిగింది. నవీన్ గారు, మరి మీరు ఎంతకాలం నుంచి ఈ బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని చేపట్టారు?
3: నమస్కారం అండి. స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందండి. బేసిక్ గా మనకి బాయిలర్ కోళ్ల పెంపకంలో ఫస్ట్ 10 డేస్ చాలా క్రూషియల్ అండి. ఫస్ట్ 10 రోజులు వీటికి 200-200కి బ్రూడింగ్ కొట్టుకోవాలండి. వీటిని ఫస్ట్ 10 డేస్ టు వ్యాక్సినేషన్ వేయాలండి. ఫస్ట్ ఏంటంటే లసోటా, సెకండ్ది గంబోరా. ఈ వ్యాక్సినేషన్ పీరియడ్ లో చిన్న చిన్నగా జరుపుకుంటూ షెడ్ మొత్తం పిల్లల్ని విస్తరింపజేయాలి. మెయిన్ గా మనకి పౌల్ట్రీలో బాయిలర్ లో ఖర్చు మొత్తం వచ్చేది ఓన్లీ మేతకే అండి. ఈ మేతని మార్కెట్ లో హెచ్చు తగ్గుల్ని బేస్ చేసుకుంటూ మేతని ఎలా మనం తగ్గించుకోవాలి ఖర్చు అని ఆలోచించుకొని రైతులు చేస్తే లాభపడొచ్చు అండి.
1: బాగుందండి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీరు చదివింది ఏమో బీటెక్ చదివారు, ఏదో ఉద్యోగానికి వెళ్తాం అనుకుని చదువుతారు చిన్నప్పటి నుంచి, తర్వాత ఈ బ్రాయిలర్ కోళ్ల పెంపకం చేపడితే బాగుంటుంది అనే ఆలోచన ఎలా వచ్చింది మీకు?
3: ఎలా వచ్చిందంటే అండి, ఫస్ట్ నుంచి నాకు అంటే ఉద్యోగం మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదండి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పెరిగింది మొత్తం అంతా మాది వ్యవసాయ కుటుంబమే. ఇంకా అలా నాకు ఒకనొక స్టేజ్ లో ఏమనిపించిందంటే, కొన్ని రోజులైనా జాబ్ చేసి వచ్చిన తర్వాత మనం ఎప్పటికైనా ఒక బిజినెస్ పెడదాం, మన దగ్గరే మనకున్న సోర్స్ ని మనం యూటిలైజ్ చేసుకుందాం అన్న ఆలోచనతో చిన్నప్పటి నుంచి ఉండేవానండి. అలానే ఈ కోవిడ్ టైంలో ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆలోచన వచ్చిందండి, మనం ఎందుకు చేయకూడదు? అసలు వ్యవసాయం అంటే మిశ్రమ పంటలతో పాటు పాడి పంటలు మనకున్నాయి కాబట్టి మనకున్న దాంట్లో మనం చేసుకుంటే బాగుంటది అని చెప్పేసి స్టార్ట్ చేసామండి. బాయిలర్ ఎందుకు ఎంచుకున్నా అంటే, ఈ రోజులో ఫస్ట్ తొందరగా చేతికి అందేది 40 రోజుల్లోనే అందుతుందండి. దాంట్లో మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే 40 రోజుల్లో మనకి లాభం అనేది
1: తెలిసిపోతుంది.
3: అందుకని బాయిలర్ ఎంచుకున్నాను.
1: ఓకే, బాగుంది. మరి బాయిలర్ చేపట్టాలి ఈ పెంపకాన్ని అన్నప్పుడు మరి మీరు ఏమైనా ట్రైనింగ్ లాంటిది గానీ ఏమైనా తెలుసుకోవడం, వీటికి ఎలాంటి ఇంజెక్షన్స్ వేయాలి, ఏ విధంగా పెంపకం చేపట్టాలి అని తెలుసుకున్నారా?
3: తెలుసుకున్నానండి. మా అన్నయ్య వాళ్ళు ఆల్రెడీ బాయిలర్ ఫామ్ లు నడుపుతున్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నానండి, అంటే ఏది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి తెలుసుకున్నామండి. మనకి బాయిలర్ లో మెయిన్ గా మన అంటే మన సొంతగా ఫుడ్ తయారు చేసుకుంటే ప్రాఫిట్ ఉంటదండి. కాకపోతే ఆ ఫుడ్ తయారు చేసుకునేది ఎలా ఏంటి అనేది మనం కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను నెక్స్ట్ దాన్నే తయారు చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నాము. అది సక్సెస్ అయితే
1: మంచి లాభాలు పొందొచ్చు. సరే, బాగుంది. తర్వాత షెడ్ అనేది ముఖ్యం కదా, ఏ విధంగా నిర్మించారు మీరు, ఎంత ఖర్చు అయింది?
3: షెడ్ కి మనకి దగ్గర దగ్గర ఒక్కొక్క 3000 బ్యాచ్ కు వచ్చేసి 5.5 లక్షలు ఖర్చు వస్తుందండి. షెడ్కి 5.5 లక్షల దాకా ఖర్చు వస్తుంది.
1: ఇదంతా పెట్టుబడే?
3: అంతా పెట్టుబడే అండి, మన సొంతగా పెట్టుకోవాలి. మొత్తం 10,000 ప్లాన్ చేశామండి. అంటే ఇప్పుడు

0: షెడ్లు అయితే వేశాము, ఇంకోటి కన్స్ట్రక్షన్ లో ఉంది. నాకు వేసిన తర్వాత అనిపించింది ఏంటంటే, మనము కంపెనీకి ఇచ్చుకుంటే గనక, అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఉందండి దీంట్లో, వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ రైతులతో కాంట్రాక్ట్ అయ్యి వాళ్లే పిల్లనిచ్చి వాళ్లే పెంచిస్తారనమాట. మనకి ఫుడ్ మొత్తం అంతా వాళ్లే ఇస్తారు. ఓన్లీ మనం ఏంటంటే వాటిని గ్రో చేసి ఇచ్చేయాలి వాళ్ళకి. వాళ్ళకి ఇస్తే మనకి కేజీకి 6 రూపాయలు 7 రూపాయలు ఇస్తారు. నాకు థర్డ్ పార్టీ బిజినెస్ లాగా అనిపించి నేను ఓన్ గా పెడదామని చెప్పి, రిస్క్ అయినా ఏం కదని చెప్పి నేను దిగానండి.
1: లాస్ అయినా లాభమైనా మనకే వస్తుంది,
0: మనకే వస్తుందని. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే, మనము షెడ్ కూడా చాలా తక్కువ, అంటే మనం ఓన్ గా చేసుకునేటప్పుడు తక్కువ ఖర్చులో కూడా చేసుకోవచ్చు అండి. మన కర్రలతో తాటాకులతో కప్పుకొని వేసుకుంటే నాకు తెలిసి ఒక 80-70 వేల్లో కూడా ఒక 2 వేలు అట్లా పడతాయండి. మనం దానిది ఏంటంటే, ఒక సంవత్సరంన్నర తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా చిన్నగా స్టార్ట్ చేస్తే వాళ్ళు దాంట్లో వచ్చిన లాభంతో షెడ్ పెట్టుకుని దాన్ని విస్తరింప చేసుకోవచ్చండి.
1: మీ ఆలోచన బాగుందండి నవీన్ గారు. అయితే మీరు ఈ చిక్స్ ఉంటాయి కదా, చిన్న బేబీ చిక్స్, అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
0: హైదరాబాద్ అండి.
1: హైదరాబాద్ లోనే అన్ని దొరుకుతాయి?
0: అన్ని హైదరాబాద్ లో.
1: అంటే హైదరాబాద్ నుంచి ఆ చిక్స్ పట్టుకొస్తారు మీరు? అంటే ఆర్డర్ ఇస్తే వాళ్ళు పంపిస్తారా, లేదా మీరు వెళ్ళి తెచ్చుకోవాలా?
0: ఆర్డర్ ఇస్తే పంపిస్తారండి, డైరెక్ట్ మన ఇంటికే వచ్చేస్తాయి.
1: అంటే అవి కాస్ట్ బాగుంటాయా మామూలుగా?
0: కాస్ట్ అంటే మార్కెట్ రేట్ ని బట్టి అండి. ఇవాళ పేపర్ రేట్
1: అవి కూడా మార్కెట్ రేట్ ని బట్టి ఉంటాయి చిక్స్?
0: అవునండి.
1: అవునా? ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా నిలకడగా ఉందనుకోండి మార్కెట్, ఎంత పలుకుతాయి? అంటే
0: నిలకడగా అంటే అండి, బేసిక్ గా ఇది కోడి మార్కెట్ అనేది మనం అంచనా వేయలేము. నిలకడగా అంటే మినిమం మనం ఒక 30 రూపాయలు అయితే వేసుకోవచ్చండి
1: ఒక చిక్కు.
0: ఒక చిక్కు 30 రూపాయలు, ఏ రోజులో ఉన్నా గానీ 30 అయితే ఉంటదండి.
1: 30 అయితే ఉంటుంది నిలకడగా. ఓకే. అవి తెచ్చుకున్న తర్వాత మనం ఏమైనా ఇంజక్షన్ లేయాలా, వాళ్ళే వేసి పంపిస్తారా?
0: 2 వ్యాక్సిన్లు వేసుకోవాలి. అంటే వ్యాక్సినేషన్ కూడా నాకు తెలిసి నేను ఫస్ట్ బ్యాచ్ కి వ్యాక్సినేషన్ వేసాను అండి, సెకండ్ దానికి అసలు వ్యాక్సినేషన్ వేయలేదు. ఎందుకంటే ఎండాకాలము, రోగాలు కూడా తక్కువ వస్తాయి అని చెప్పేసి వ్యాక్సినేషన్ వేయలేదు. ఎక్స్పీరియన్స్ తో నేను తెలుసుకున్నదండి ఇది వద్దని. అందుకే ఒకసారి ట్రై చేద్దాము, 2000 బ్యాచ్ కదా అని చెప్పి వేయలేదండి. వర్షాకాలం మట్టుకు 2 వ్యాక్సిన్లు వేయాలండి. ఈ బాయిలర్ కోళ్లలో మెయిన్ ఏంటంటే వాటి ఫుడ్, ఎంతసేపటికి వాటి, అవి చాలా ఆకలి మీద ఉంటాయండి. 24 గంటల్లో వాటి చేసే పని ఏంటయ్యా అంటే తినడం పడుకోవడం, తినడం పడుకోవడం. తిని పడుకుంటాయి, మళ్ళీ వెళ్తాయి, తింటాయి, పడుకుంటాయి. వాటికి మెయిన్ గా మనం చూసుకోవాల్సింది వాటర్. వాటర్ నీట్నెస్ గా ఉండాలండి. ఎవ్రీ మార్నింగ్ పొద్దున్నే వాటి డ్రింకర్స్ ఉంటాయండి, డ్రింకర్స్ ని క్లీన్ చేసుకోవాలి. మన ఫుడ్ మట్టుకు ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలండి. మామూలుగా కొన్ని షెడ్లలో ఇస్తారు మామూలు నూకలు ఇలా వేసి, అలా వేస్తే ఏమైందంటే మనకి గ్రోత్ లో తేడా వస్తుందండి. మనకి కంపెనీ ఫుడ్ వాడితే ఒక 40-45 డేస్ లో మనం లిఫ్ట్ చేసేస్తాం, 2-2.2 వస్తాయండి
1: 45 డేస్ లో. మరి దానికి మేతకు ఎంత ఖర్చు అవుతుంది?
0: మేతకి 2000 కోళ్ళకు వచ్చేసి 2,70,000 దాకా వస్తుందండి ఖర్చు
1: మేతకు.
0: మేతకు ఓన్లీ మేతకి మొత్తం మనకి బ్యాచ్ మొత్తానికి, అంటే కోళ్లు రేటు గనక 30 అట్లుందనుకోండి, మొత్తం మనం 3 లక్షల్లో అట్లా కంప్లీట్ చేయొచ్చండి. మనకి 2.5 గనక వస్తే ఒక 2000 కోళ్లకు 30,000 దాకా లాభం ఉంటుందండి.
1: అంటే వెయిట్ ని బట్టి మనకు లాభ నష్టం అనేది ఉంటుంది. మొత్తం మీద అయితే కొంచెం లాభాలే ఉంటాయి అంటారు, 45 డేస్ లో కొంచెం
0: లాభాలే ఉంటాయండి. అంటే ఇక మనం జాగ్రత్తగా చేసుకోవాలండి. అంటే ఒక 2-3 బ్యాచ్లు తీసేంత వరకు అనుభవం వచ్చిన తర్వాత మనకే అర్థం అవుతుందండి ఏది ఎలా చేయాలి ఏంటి.
1: అంటే అనుభవంతో దీని ఆదాయం పెరుగుద్ది.
0: అవునండి.
1: దాణా మీరు కొంటున్నారు కదా, దానాకి ఎక్కువ ఖర్చు అవుతుంది కదా?
0: చాలా ఖర్చు.
1: ఇప్పుడు మనం తయారు చేసుకోవచ్చు అంటారా దానా?
0: దానా తయారు చేసుకోవచ్చండి. అది కాకపోతే అది మనం తయారు చేసిన దానాకి అవి పెరుగుతాయా లేదా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్. మనం అదొక్కటి అంటే ఎక్స్పెరిమెంట్ చేయలేదండి, నేను చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మనం ఓన్ గా, అంటే మనకి ల్యాండ్ ఉంది కాబట్టి నేను మొక్కజొన్న సోయా ఇవి పండించి వీటిని మనం తయారు చేద్దాం అన్న ఆలోచనలో ఉండాలి. అంటే మనం ఓన్ గా తయారు చేస్తే కొద్దిగా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిద్ది అని చెప్పేసి చేద్దామని అనుకుంటున్నానండి.
1: మరి మార్కెట్ విషయానికి వస్తే, మీరు ఒక 2 బ్యాచ్లు తీశారు, మార్కెట్ ఎక్కడ చేశారు?
0: మార్కెట్ మన మహిబాద్ చేశామండి, ఇల్లందు, మన కొత్తగూడెం. ఈ 3 ఏరియాల్లో అసలు వెళ్ళిపోయాయండి. అంటే మార్కెటింగ్ వాళ్లే వస్తారండి, మొత్తం వేసుకుని వెళ్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ కూడా ఇది ఎలా ఉంటుంది అంటే, ఇవాళ నువ్వు కోళ్ళని లిఫ్ట్ చేస్తున్నావంటే మనకి ఈ రోజే చేతికి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇవాళ ఎంత లోడ్ చేసుకొని మనకి వెయిట్ దాన్ని బట్టి పేపర్ రేట్ మీద రైతుకి 10 రూపాయలు మైనస్ చేసి ఇస్తారండి, 10 గాని 15 గాని డిమాండ్ ని బట్టి తీసుకొని వెళ్ళిపోతారండి.
1: అంతేగాని మీరు వాటిని పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి లేదు, డిమాండ్ బాగానే ఉంది.
0: డిమాండ్
1: అంటే మీరు బ్రాయిలర్ ఎందుకు ఎంచుకున్నారు? ఈ నాటుకోళ్ళకు కూడా బాగా డిమాండ్ ఉంది కదా?
0: నాటుకోళ్ళకు కూడా ఉందండి. నాటుకోళ్ళు ఏంటంటే 6 మంత్స్

0: వస్తాయి. అది కూడా నా ఆలోచనలో ఉంది. నాటుకోడి గుడ్లు సప్లై చేద్దామని ఆ ఉద్దేశంతో నాటుకోళ్ళ చేద్దాం అనుకున్నాను. ఇదైతే మెయిన్ గా బాయిలర్ ఎందుకు ఎంచుకున్నా అంటే ఇన్స్టాంట్ గా డబ్బులు వస్తాయి, అంటే నాకు ఇనిషియల్ గా కొద్దిగా సపోర్ట్ గా ఉంటదని చెప్పేసి
1: 45 డేస్ లో ఏదో తెలిసిపోద్ది
0: కొద్దిగా సపోర్ట్ గా ఉంటదని చెప్పేసి ఎంచుకున్నాను.
1: ఈ నాటుకోళ్ళలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, వనరాజ, గిరిరాజ, కడక్నాథ్ కోళ్ళు అని.
0: అవునండి,
1: వీటి గురించి తెలుసుకున్నారా మరి మీరు?
0: తెలుసుకున్నానండి. నేను మన రాజేందర్ నగర్ లో రీసెర్చ్ సెంటర్ ఉంటుందండి, అక్కడ నుంచి నేను ఒక 40 గుడ్లు తీసుకొచ్చానండి. వనరాజావను, మన గ్రామప్రియ అని, వాటిని తీసుకొచ్చి మన నాటుకోళ్ళకి పొదిగేశానండి. పొదిగేస్తే పిల్లలు చేశాయండి, అవి పిల్లలు చేశాయి. ఇప్పుడు నాకు వనరాజావును, గ్రామప్రియ రెండు 20 కోళ్లు మిగిలాయండి. నేను చేస్తే తీసుకొచ్చి అవి డైలీ రోజు గుడ్లు పెడుతున్నాయండి. ఇప్పటికీ 120 రోజులైందండి, ఒక్క రోజు కూడా గుడ్ అనేది ఆపలే. అవి 120 రోజులైంది, ఇంకా పెడుతూనే ఉన్నాయి. వాటిని టెస్టింగ్ కోసం చూసుకున్నాండి నేను ఫస్ట్ తీసుకొచ్చి. ఒకవేళ మనం ఇది గనక షెడ్ వేస్తే ఎలా ఉంటది, దీంట్లో ఇదేం ఫుడ్ తింటుంది, దీని మీదకి ఎంత ఖర్చు వస్తుంది, ఏంది అనే అవగాహన కోసం అని వేశాను. అదైతే ఇప్పుడు నేను వాటికి స్పెషల్ గా ఏమీ మేత వేయట్లేదండి. బయట

0: మిగిలాయండి నేను చేస్తే తీసుకొచ్చి, అవి డైలీ రోజు గుడ్లు పెడుతున్నాయండి. ఇప్పటికి 120 రోజులు అయిందండి, ఒక్క రోజు కూడా గుడ్ అనేది ఆపలే. అవి 120 రోజులు అయింది ఇంకా పెడుతూనే ఉన్నాయి. వాటిని టెస్టింగ్ కోసం చూసుకున్నాండి నేను ఫస్ట్ తీసుకొచ్చి, ఒకవేళ మనం ఇది గనక షెడ్ వేస్తే ఎలా ఉంటది, దీంట్లో ఇదేం ఫుడ్ తింటుంది, దీని మేతకి ఎంత ఖర్చు వస్తుంది ఏంది అనే అవగాహన కోసం అని వేసాను. అదైతే ఇప్పుడు నేను వాటికి స్పెషల్ గా ఏమీ మేత వేయట్లేదండి, బయట మన తోటలో పురుగులు అవి ఇవి తిని వచ్చి అవే పెడుతున్నాయండి. అది నాకు కొంచెం బాగా అనిపించింది అండి అవి.
1: ఓకే అండి, మరి ఈ విధంగానే మీరు బ్రాయిలర్ కోళ్లే కాకుండా ముందు ముందు లెగార్ కోళ్లు, అలాగే గిరిరాజ, వనరాజ, అలాగే మన కడక్నాథ్ కోళ్లు ఇవన్నీ కూడా పెంచి మంచి అభివృద్ధిలోకి రావాలని మన ఆకాశవాణి కోరుకుంటోంది. మన స్టూడియోస్ కు విచ్చేసి అనేక విషయాలు చర్చించారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు కోళ్ల పెంపకంలో మెలకువల గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: కార్యక్రమంలో మరొక అంశం, చిక్కుడు సాగులో మేలైన యాజమాన్యం గురించి కొన్ని వివరాలు వింటారు.
1: చిక్కుడు లేత కాయలను కూరగాయగాను, ఎండిన విత్తనాలను పప్పు దినుసులుగాను వాడుకోవచ్చు. దీనికి అనువైన వాతావరణం విషయానికి వచ్చినట్లయితే ఇది ఉష్ణమండల పంట, అయితే చలికి కానీ అతి వేడిని కానీ తట్టుకోలేదు. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న చలి వాతావరణం అంటే ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఈ పంటను పండించుకోవచ్చు. రకాల విషయానికి వచ్చినట్లయితే చిక్కుడులో ముందుగా రెండు ప్రధాన రకాలు ఉంటాయి. ఒకటి పందిరి రకాలు, రెండు పొద రకాలు ఉంటాయి. పందిరి రకాల విషయానికి వచ్చినట్లయితే ఇందులో పూసా ఎర్లీ ప్రొలిఫిక్ అనే రకం సర్వసాధారణంగా పండిస్తూ ఉంటాము. దీని కాయలు సన్నగా కొడవల ఆకారంలో ఉండి సుమారుగా ఎకరాకు 14 టన్నుల దిగుబడిని ఇస్తుంది. అయితే దీని పంట కాలం 200 నుంచి 215 రోజులు వరకు ఉంటుంది. ఇదే విధంగా పూసా SEM-2 అనే రకం కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది గింజ విత్తిన 120 రోజుల్లోనే కాపుకొస్తుంది. అదేవిధంగా కాయలు గుత్తులుగా ఆకులు పైభాగంలో నిలబడి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క గుత్తులో 11 నుంచి 13 కాయలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇది పేనుబంక, తేనె మంచు పురుగులను, కాయ తొలిచే పురుగులను, అదేవిధంగా మనం చెప్పుకున్న చలిని కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఎకరాకు 13.7 టన్నుల వరకు దిగుబడిని ఇచ్చే రకము. అదేవిధంగా RND-1 అనే రకాన్ని కూడా ఇటీవల కాలంలో పందిరి చిక్కుడు రకాల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఇది 130 నుంచి 150 రోజుల్లో పూతకు వచ్చి 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు గల కాయలను గుత్తులుగా ఇస్తుంది. పంట కాలం 210 నుంచి 240 రోజుల్లో మనకి వస్తుంది. దిగుబడి ఎకరానికి 150 నుంచి 180 క్వింటాళ్ళ దిగుబడిని మనకు ఇస్తాయి. అదేవిధంగా పొద చిక్కుళ్ళ విషయానికి వచ్చినట్లయితే విత్తిన 50 నుంచి 55 రోజుల్లోనే మనకు అర్క జయ అనే రకం కోతకు వస్తుంది. ఇక్కడ దిగుబడి మాత్రం 4.8 టన్నులు ఎకరాకు దిగుబడి వస్తుంది. అదే అర్క విజయ అనే రకం విషయానికి వచ్చినట్లయితే విత్తిన 50 నుంచి 60 రోజుల్లో కోతకు వస్తుంది. కాయలు పొట్టిగా ముదురాకుపచ్చ రంగులో వాసన కలిగి ఉంటాయి. దీని దిగుబడి కూడా 4.8 టన్నుల వరకు ఎకరానికి దిగుబడి వస్తుంది. ఇక విత్తే సమయం గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తీగ రకాలను అంటే పందిరి రకాలను జూన్ 2వ వారం నుండి జూలై చివరి వరకు, అదేవిధంగా పొద రకాలను ఖరీఫ్ అయితే జూన్ జూలైలోను, రబీ పంట అయితే సెప్టెంబర్ అక్టోబర్లోను, వేసవి పంట అయితే జనవరి ఫిబ్రవరి కాలాల్లో కూడా విత్తుకోవచ్చు. అయితే తీగ రకాలను ఇప్పుడే మనం ప్రస్తుతం నడుస్తున్న జూన్ 2వ వారం నుంచి జూలై చివరి వరకు కూడా నాటుకోవచ్చు. విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే ఎకరాకు తీగ రకాలనైతే 0.8 నుంచి 1.2 కిలోల వరకు విత్తనాలు ఒక ఎకరాకు సరిపోతాయి. పొద రకాలకు విత్తన మోతాదు 12 నుంచి 16 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ విత్తనాలను విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి రాబోయే కాలంలో వచ్చే చీడపీడల నుంచి కాపాడుకోవచ్చు. దీనికోసం కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకొని 2 గంటల తర్వాత 3 గ్రాముల కెప్టాన్

లేదా ధైర్యంతో విత్తన శుద్ధి చేయాలి. దీనివల్ల మనకి భూమి నుంచి వచ్చే శిలీంద్ర తెగుళ్ళన్నింటినీ కూడా మనం అరికట్టవచ్చు. అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 5 గ్రాములను 1 కిలో విత్తనానికి పట్టించి నాటుకున్నట్లయితే రాబోయే కాలంలో వచ్చే రసం పీల్చే పురుగుల నుంచి కూడా మన పంటను 1 నెల వరకు ఈ విత్తన శుద్ధి కాపాడుతుంది. ఇక నేల తయారీ మరియు విత్తడం గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేలను బాగా పదును వచ్చే వరకు 4-5 సార్లు దున్నుకోవాలి. అదేవిధంగా పందిళ్ళపై పెంచే పంటకైతే 2 నుంచి 2.5 మీటర్ల దూరంలో కాలువను చేసుకొని 1.5 నుంచి 2 మీటర్ల దూరంలో పాదులు చేసి ఒక్కొక్క పాదులో 30 సెంటీమీటర్ల దూరంలో 3 నుంచి 4 విత్తనాలు పెట్టుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండిజం కలిపి విత్తన శుద్ధి కూడా చేసుకున్నట్లయితే మనకు శిలీంద్ర తెగుళ్ళు రాకుండా ఉంటుంది. మామూలుగా విత్తడానికైతే మనం 30x30x30 సెంటీమీటర్లు అంటే 30 గణప సెంటీమీటర్ల లోతు పొడవు వెడల్పు గల గుంటలు తీసుకొని ఆన్లో పశువుల ఎరువు అదేవిధంగా ఇతర ఎరువులు కూడా వేసుకొని గుంటలను నింపి విత్తనాలని విత్తాలి. అయితే గుంటలకి విత్తిన వెంటనే నీరు కట్టాలి. 5 నుంచి 7 రోజుల తర్వాత మొక్కలు మొలకెత్తుతాయి. వీటిలో బలమైన 2 మొక్కలు ఉంచి మిగిలిన 2 మొక్కలను తీసివేసుకోవాలి. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకు ఎకరాకి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువును వేయాలి. ఈ పశువుల ఎరువును మనం ఆఖరి దుక్కులో వేసుకొని కలిగి దున్నుకున్నట్లయితే మనకి మొక్కకు బలంగా ఉంటుంది. అదేవిధంగా ఎకరాకు 24 కిలోల భాస్వరము మరియు 12 కిలోల పొటాష్తో పాటు 15 కిలోల నత్రజని కూడా మొదటి దఫాగా వేసుకోవాలి. 2వ దఫా విషయానికి వచ్చినట్లయితే 15 కిలోల నత్రజనిని విత్తిన 30 రోజులకు వేసుకోవాలి. ఎప్పుడైనా ఎరువులు వేసిన వెంటనే నీరు కట్టాలి. ముఖ్యంగా 2వ దఫా 15 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకొని నీరు కట్టాలి. ఇక అంతర్ కృషి విషయానికి వచ్చినట్లయితే పాదుల్లో మట్టిని బాగా గుల్లగా చేయాలి. తీగ సాగే దశలో నులకతాడుతో కట్టిన తీగలను పందిరిపైకి పాకించుకోవాలి. ఇక కలుపు నివారణ విషయానికి వచ్చినట్లయితే పిండి మితాలిన్ అనే మందును ఎకరాకు 1.25 లీటర్లు లేదా అలాక్లోర్ అనే మందును 1 లీటర్ను, అది తేలిక నేలకైతే 1 లీటరు, బరువు నేలైతే 1.25 లీటర్ల అలాక్లోర్ను 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటలలోపు పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ మందులను పిచికారీ చేసేటప్పుడు తప్పనిసరిగా నేలలో తేమ ఉండాలి. అలాంటి సమయాల్లోనే ఈ కలుపు మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి. నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే పాదుల్లో 2 లేదా 3 సెంటీమీటర్ల లోతు ఎండినప్పుడు నీరు కట్టాలి. అంటే మనం మన చేతివేల్ని భూమిలో పెట్టినట్లయితే ఆ లోతులో తడి ఉందా లేదా గమనించి అప్పుడు నీరు కట్టుకోవాలి. పాదుల్లో నీరు నిలవకుండా చూడాలి. ముఖ్యంగా వర్షాకాలంలో నీళ్లు నిలబడే అవకాశం ఉంటుంది. దీనికోసము నీళ్లు బయటకు వెళ్లే విధంగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. అదే వర్షాలు లేనప్పుడైతే ప్రతి 10-15 రోజుల వ్యవధితో మనం నీటిని మొక్కలకు అందించాలి. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ చిక్కుడులో పెంకు పురుగులు ఉధృతి అధికంగా కనిపిస్తుంది. ఇవి మొక్కల మొదటి దశలో ఆకులను కొరికి తిని నష్టం కలుగు చేస్తాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే లేత దశలో అంటే 2 ఆకుల దశలో చూసినట్లయితే ఆ వచ్చిన ఆకులను మొత్తం తినేసి కేవలం కొమ్మలను మాత్రమే మిగులుస్తుంది. దీని నివారణకు 2.5 గ్రాముల కార్బరిల్ అనే మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పెంకు పురుగుల ఉధృతి నుంచి మనం మొక్కలను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకు పేనుబంక అధికంగా కనిపిస్తుంది. పేనుబంకతో పాటు తామర పురుగులు, రసం పీల్చే పురుగులు, ఇవి రెండు కూడా ఈ చిక్కుడులో కనిపించే అవకాశం ఉంది. ఇవి ఆకులు మరియు పూలపై ఆశించి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు పండుబారి గిడిసబారిపోతాయి. ముఖ్యంగా ఆకులను చూసినట్లయితే ముందుగా పసుపు రంగులోకి మారి ఆ తర్వాత వేలాడి పడిపోయి రాలిపోతూ ఉంటాయి. దీని నివారణకు డైమెథాయిట్ అనే మందును లేదా మిథైల్ డెమటాన్ అనే మందు లేదా పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పేనుబంక, తామర పురుగులు నీటి ఎద్దడి ఉన్నప్పుడు వీటి ఉధృతి అధికంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కాయ దశలో వీలైనంత వరకు సరైన సమయంలో నీటిని అందించడం ద్వారా ఈ తామర పురుగుల ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా కాయ తొలుచు పురుగు కూడా మనకి ఎక్కువగా

0: కనిపిస్తుంటుంది. పూత కాయ దశల్లో ఈ కాయతొలచు పురుగు ఆశించి కాయల్లోని పదార్థాలను తినివేయడం వలన కాయల నాణ్యత తగ్గిపోతుంది. దీని నివారణకు మనం మలాథియన్ అనే మందు 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా పూత దశ నుండి మొదలుపెట్టి 10 రోజుల వ్యవధితో మరలా ఇంకోసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ తొలచు పురుగుల ఉధృతిని మనం చిక్కుడులో అరికట్టవచ్చు. అదేవిధంగా తుప్పు తెగులు, ఆంత్రక్నోస్, ఆకుమచ్చ తెగుళ్ళు ఈ చిక్కుడులో మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ మచ్చ తెగుళ్ళు నివారణకు ముఖ్యంగా ఆకులపై కాయలపై మచ్చలు ఏర్పడి నాణ్యత తగ్గి మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా బ్లైటాక్స్ అనే మందు 3 గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకి వేరుకుళ్ళు తెగుళ్ళు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లేత మొక్క మొదళ్ళు కుళ్ళిపోతాయి, అంటే వచ్చిన మొక్క సగభాగానికి కుళ్ళి కిందకు వాలిపోతుంది. ఇది జరగకుండా ఉండడానికి మనం విత్తనాన్ని 3 గ్రాముల థైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ విధంగా చేసి నాటుకోవటం ద్వారా ఈ వేరుకుళ్ళు తెగుళ్ళను నివారించుకోవచ్చు. ఇక కాయ కోత కోయటము దిగుబడి విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా విత్తిన 120 నుంచి 130 రోజులకు మొదటి కోత వస్తుంది. అయితే కాయలు ముదిరిపోకముందే లేతగా ఉన్నప్పుడే కోయాలి. తీగ రకాలైతే మనకి ఎకరాకి 3 నుంచి 5 టన్నులు, పొద రకాలైతే 1.5 నుంచి 2.5 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
1: మీరింతవరకు చిక్కుడు సాగులో మేలైన యాజమాన్యం గురించి కొన్ని వివరాలు విన్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

0: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
1: నమస్తే అండి.
0: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
1: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వీబీజీ రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాల చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతా ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పీఎం ఆవాస యోజన, గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం, అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించినటువంటి లఖ్పతి దీదీలుగా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, స్వయం సేవా సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అటవీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదికగా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి అందుతుండడం జరుగుతుంది. ఇది ఒక అంశమైతే మళ్లీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సర నివేదికలు, సంవత్సర నివేదికలు ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్దంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి ఈ యొక్క అంశాలను వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కానీ పేదరిక నిర్మూలనకి తీసుకున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత్ భారత్కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిజీస్ ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి, 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకుని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఇండికేటర్స్ లో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్య

0: వీక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లు పంపించడం కానీ వారిచ్చే కాంట్రిబ్యూషన్, ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75%, ఏ ప్రాతిపదికన అయితే ఆ ప్రాతిపదికన ఎంత అమలు అవుతుందో మీ ఇప్పుడు 20 సూత్రాల చైర్మన్ గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
1: అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్లు కట్టించి ఉంటారు? మీరు ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ లో పీఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పీఎం ఆవాస యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏదైతే ఇంతకు ముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదల చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్ కేవలము భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ కానీ, రోడ్డు కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, విద్యుత్ కనెక్షన్ కానీ లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు 12 లక్షల గృహాల వరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాము. దీనికి తోడు టిట్కో గృహాలు కొన్ని ఉన్నాయి, కేంద్ర రాష్ట నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్ధిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని కడుతున్నటువంటి గృహాలు. వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా గానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5-10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్ధిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొకవైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకుని అప్పులు తెస్తే అప్పులు నడ్డి విరిచినటువంటి పరిస్థితి, అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల కట్టకుండా విసులుబాటు ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా కీస్ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకోవడం, ఎట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి, అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కూడా రైతులకి పంపు సెట్ల గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
0: ముఖ్యంగా రైతులకు పంపు సెట్ కూడా విద్యుద్దీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారీ ఎన్ని పంప్ సెట్స్ సోలరైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్ కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వితరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్లినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానెల్ చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్ కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా పీఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. పీఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కి దగ్గరగా 4 మెగావాట్లు, 5 మెగావాట్లు, 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ ని చేసి వాటిని ఆ సబ్స్టేషన్ కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్ధతుల్లో ఏదైతే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో, హైడ్రో గానీ లేకపోతే థర్మల్ పవర్ గానీ, వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి, వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్లాలని పీఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, అలాగే ప్రకాశం జిల్లాలో, గుంటూరు, ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో గానీ, అలాగే విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో గానీ చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో, పాత ఉభయ గోదావరి జిల్లా

0: వైపులో గాని ఇటువంటి ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో ఒక పార్ట్ ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పీఎం కుసుము ముందు వెళ్లట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్ కి 3.5 నుంచి 4.5 ఎకరాల వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంటే ప్రభుత్వం ఇవ్వటం, దాదాపు 30-32 వేల రూపాయల వరకు కూడా కౌలిస్తూ భూములని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పీఎం కుసుము సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం.
1: సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అనగానే లేకపోతే వికసిత భారత్ అనగానే గ్రామీణాభివృద్ధి అనగానే విద్య వైద్యం చూస్తాం. విద్యలో ఏ విధమైన అభివృద్ధిపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
0: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపి తీసుకున్నారో, అనేక సంస్కరణలు తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్ష అభియాన్ అని ఉండే దాన్ని సమగ్ర శిక్షా అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి నోట్ బుక్స్ దగ్గర నుంచి వాళ్ళ యూనిఫామ్ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ బ్యాగ్స్ దగ్గర నుంచి టై దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి అట్లాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా, అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్ష అభియాన్ మళ్ళీ పీఎం శ్రీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పీఎం శ్రీ స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40-60 స్కూల్స్ ని మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. పీఎం శ్రీ స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆధునిక ల్యాబొరేటరీస్ కానీ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ డిజిటల్ లెర్నింగ్ కి కావలసినటువంటి అంశాలు పాఠశాల వాళ్ళ మీరు చూస్తే పీఎం శ్రీ స్కూల్స్ ని ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దానికేమి కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతనమే ప్రాధాన్యత తీసుకుని కస్తూరిబా పాఠశాలని నిర్వహిస్తాం. దాదాపు 90% ఫలితాలు రాబట్టము. ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టము, పీఎం శ్రీ స్కూల్స్ కి తోడుగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయటం. వెలిసి ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్స్ లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1-1, 2-2, 3-3 అనే పరిస్థితి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ లో రావటం అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవులు వికసిత భారత స్వర్ణాంధ్ర అంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్య మూలం అనేటటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి వికసిత భారత్ సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా కానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం, కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
1: వికసిత భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అన్ని మన శ్రోతలకు అందజేసిన 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దర్శన్ గారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరఫున ధన్యవాదాలు. నమస్కారం.
2: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కార్యక్రమం కేనరల్ హరి. మరి మీరు కోరిన పాటలను అందించడానికి సిద్ధంగా ఉన్న మీ రేడియో నేస్తం తులసి రామరాజు మహాశోభటు. మరి వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

మరి కార్యక్రమంలో మొదటి ఉత్తరం చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర మండలం గరీబ్పేట గ్రామం నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, యశ్వంత్, సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరంతా మన ఆకాశవాణి కొత్తగూడెం శ్రోతలు. వీరు కోరుతున్న పాట కొండపేటి సింహం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఈ పాటకు సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి. మరి వీరి కోసం ఈ పాట.

మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, వీరంతా సంధ్య ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఈ పాటకు సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. మరి వీరి కోసం ఈ పాట.

మీరు విన్న చక్కటి పాట తూర్పు పడమర. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, సంగీతం రమేష్ నాయుడు అందించారు. కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, వీరంతా మన ఆకాశవాణి కొత్తగూడెం శ్రోతలు. కార్యక్రమంలో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం ఈ గ్రామం నుండి మంతెన లక్ష్మణ్, సావిత్రి, సుష్మ, చరణ్, లక్ష్మీనారాయణ, రాధ, రాఘవులు, రమణ, శ్రీను, కృష్ణ, పద్మ, సత్యవతి వీరంతా హిట్లర్ ఈ చిత్రం కోసం కేజే ఏస్తాస్ పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కోటి. మరి వీరి కోసం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కిన్నెర లహరికి తిరిగి స్వాగతం. శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, భానురాజ్, రాజ్విక, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, రాజా, మౌనిక, అక్షయ, అమృత, అనూష, అనుదీప్, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, ఉమా, పార్వతీభాయి, చోటా పూరన్ పాసి, ఎండి షాకిర్, సహజాది, మొహరాన్, జగన్మాత, జీవీఆర్, వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుండి కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట దొంగ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోరస్ పాడారు. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి. మరి వీరి కోసం ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కిన్నెర లహరి కార్యక్రమంలో పాటలు వినాలనుకున్న వారు పోస్ట్ కార్డు తీసుకొని మీకు నచ్చిన చిత్రంలోని పాటను ఇప్పుడు నేను చెప్పబోయే చిరునామాకు రాసి పంపండి. మా చిరునామా కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. ఈ చిరునామాకు పంపండి. మీరు కోరుకున్న పాటను విని ఆనందించండి. చిరునామా మరొకసారి, కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. ఈ చిరునామాకు పంపండి. కార్యక్రమంలో ఇప్పుడు అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ నాగాచారి, శేషారత్నం, భవానీ, వెంకటలక్ష్మి, త్రివేణి, ప్రవీణ్చారి, మహేశ్వరి, భార్గవాచారి, నరసింహాచారి, అనసూర్యమ్మ, కే జ్యోతి, నందు వీరంతా నోము ఈ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సాహిత్యం దాశరథి, సంగీతం సత్యం. మరి వీరి కోసం ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అల్లూరి సెంటర్ నుండి జట్టి శ్రీనివాస్, రేణుక, పూర్వజ్ఞ, ఐలయ్య, శివపార్వతి వీరంతా నా దేశం ఈ చిత్రం కోసం నందమూరి రాజా పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి. మరి వీరికోసం ఈ పాట.

నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, వీరంతా స్వర్గానికి నిచ్చెనలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సాహిత్యం అందించారు ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుండి ఏనుగట్టి నాగేశ్వరరావు, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, వేదాన్స్ మోహిస, మోహిత్, సిద్ధార్థ్, కార్తీక్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా ముచ్చాల ముగ్గు చిత్రం కోసం వి. రామకృష్ణ పాడిన పాట.

మీరింతవరకు మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి విన్నారు. కిన్నెర లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొన్ని చిత్ర గీతాలు ఈ రాత్రి 9:30 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణంలో సమాచార సంధ్య. హిందీ వార్తలు 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 మధురిమ. ముందుగా సమాచార సంధ్య వినండి.

కార్యక్రమంలో ముందుగా విందాం. కన్నవారి కళలు చిత్రం కోసం వీర్ రామకృష్ణ పిసుశీల పాడిన పాట. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం వికే ఉమర్.

గోడు పుట్టాని ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యువల గీతం, సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై అలనాటి చిత్రగీతాల కార్యక్రమం మధురిమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిట్టి చెల్లెలు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శివమెత్తిన సత్యం ఈ చిత్రం కోసం కేజే ఏసాస్ వాణిజ్యం పాటిన పాట, సాహిత్యం ఆరుద్ర, సంగీతం జేవి రాఘవులు.

గీతాల కార్యక్రమం మధురిమ వింటున్నారు. కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మీ రెడీనేస్తం తులసి రామరాజు మహాశివ భట్టు. కార్యక్రమంలో చివరిగా విందాం డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట. ఆరుద్ర సాహిత్యానికి సంగీతం అందించారు యశ్ రాజేశ్వరరావు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు గజగౌరి వ్రతం పౌరాణిక నాటకం గడ్డం అంజం అంజయ బృందం చే చింద యక్షగానం గజగౌరి వ్రతం.

0: బోరి మంత్రి శేఖరా, మరి అనామాయి ధృతరాష్ట్రుడు, నాకు 100 మంది కుమారులు.
1: అవునవును, ఒక్కరి కాదు ఇద్దరు కాదు, 100 మంది కుమారులు.
0: నా భార్య అయిన గాంధారి. ఇప్పుడే మా గాంధారిని రప్పించండి.
1: గాంధారి వస్తున్నది.

0: అమ్మా నీ పేరు?
1: నా పేరు గాంధారి. మా పట్టణము అశ్వం పట్టణము.
0: నీ భర్తడు?
1: నా భర్తడు రుద్రాక్ష మహారాజు.
0: నీ కొడుకులు ఎంత మంది అమ్మా?
1: నాకు 100 మంది కుమారులు, ఒక కుమార్తెనమ్మా.

0: మోహన్నమ్మ
1: అయ్యా
0: నా పేరు నారద మహర్షి అంటారు.
1: ఎక్కడ పోతున్నాండి మీరు?
0: నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే నాకు కలమ్ములేక చాలా రోజులు అవుతున్నది. నేను ఇప్పుడే ధృతరాష్ట్రుని చెంతకు పోయి అతనికి వ్రతము గూర్చి విన్నవించిన తర్వాత అయితే అప్పుడు నాకు కలము ప్రాప్తి అవుతుంది, నా భోజనం చేసుకుంటుంది. నారాయణ మోహన్నమ్మ
1: మునింద్రా మునింద్రా వందనములు.
0: ఆ స్వామి భవత్సలగా వర్తిలేదు.

0: వచ్చినారు మాకు ఆనందమే కాని మరి ఎన్నరాన్ని మా పట్టణం గజాపురం వచ్చారంటే మాకు చిత్రం అనిపిస్తుంది. దేని గురించి వచ్చినారయ్యా?
1: అలాగేనా స్వామి,

0: ఊహిస్తూ అవి ఐరావతము తీసుకువచ్చి కామధేనము కల్ప వృక్షము ఈ శివుని తీసుకువచ్చి అక్కడ గౌరీవ్రతం చేసినట్టయితే మీకు ఎలాంటి సంతోషము ఉంటుంది? అష్టేశ్వరాలు చూడతీ సుఖ సంపాదన చేత ఉంటారయ్యా.
1: గాంధారి
0: చేయండి.
1: మావోనిషుడు చెప్పాడు మనము గథా గౌరవ్రతం మాట, పార్వతి పరమేశ్వరుని మనం వ్రతం చేస్తాము.
0: అయితే

0: మనోహర మనము వ్రతము చేశాము.
1: మనం చేసిన ఒక
2: ఏమని చెప్పాడంటే ఇగో ఎన్నో వస్తువులు చెప్పాడు. లంకాదీపము విన్నావా? మరి నూతన పాతాళగంగా చెప్పాడు. అయ్యారథము ఆపారు జాతం అన్ని మొత్తం మనం పార్థ పరమేశ్వరం మొత్తం లక్కతో చేశాము.
0: అవును
2: మనం వ్రతం చేశాము. మరి వైనవి ఇక్కడ ఉంచేది కాదట, మీ పాలివారు వాళ్ళ నుంటే వాళ్లకు ఇచ్చేసి రమ్మని చెప్పాడు.
0: సరే వెళ్తాను.
2: అనారులు
0: అమ్మయ్యా చెమగలే

0: పేరు హస్తినాపురంలో నా పేరు కుంతి అంటారు.
1: నీ భర్త పేరు తల్లి?
0: నా భర్త పేరు పాండురాజు.
1: పాండురాజు
0: మా మరుదులైన మా మరిది ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్రుడు
0: నా కొడుకులు ఐదుగురు.
1: ఎవరెవరు?
0: ఎవరా? నలినాక్షి వినవమ్మా నాతి పోబోని ఇలలో నగ

0: ఏంటి?
1: నేను ఇప్పుడు చెప్పిన ఏంటి అంటే మధురాపురము మాది.
0: మధురాపురి పట్టణం.
1: హస్తినాపురము మాది.
0: హస్తినాపురి పట్టణం.
1: అందులో ధృతరాష్ట్రుడు, పాండవు, పాండురాజు,
0: పాండురాజు
1: వాళ్ళు అన్నదమ్ములు.
0: అన్నదమ్ములు.
1: వారి గర్భమున పాండురాజయ్యకు 5 కొడుకులు.
0: అవును.
1: ధృతరాష్ట్రునికి శతామంది.
0: అవును.
1: కొడుకులు. అయితే నా కొడుకులు పాండవులు. నా పేరు కుంతి.
0: అవును. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు?
1: మేము మా భవనంలోనే ఉంటాము.
0: సరే.

0: పసుపు కుంకుమ బుక జాజి జమాజి అస్తరు పన్నీరు పట్టుకొని మనం కుందరు వెళ్ళాలి.
1: వెళ్దామా?
0: దా వెళ్దాం పదయ్యం. అక్క అక్క
2: వచ్చిన మన అట్లా ద్వారక మా దారమందరం వచ్చి అప్పు చేస్తున్నారు. ఎవరు?
1: మీ అక్కగారు వచ్చారు.
3: మా అక్క మా అక్క అంటే ఆమె పేరు లేదా?
1: గాంధారి. గాంధారి
3: మరి ఎక్కడ ఉంచావమ్మా? అట్లన్నా మా అక్క. అయితే ఇద్దరు నిమాలు తీసుకొని పోదాం పదండి.
0: చెల్లెలా
3: అక్కయ్యా
0: మీరు బాగున్నారా? మీరు
3: మేమంతా మంచిగానే ఉన్నాం.
0: మీ పట్టణంలో మీ ఇల్లు కుశలమేనా?
3: మేమంతా కుశలమే.
0: అవిదమ్మా చిన్న మాట వినమ్మా
3: చెప్పమ్మా.

0: చేయమన్నావు?
1: ఇంతలో వైనము తీసుకొచ్చావు, మా కార్పిచ్చుదామని వచ్చావు గాని మరి ఎట్ట చేశావు అక్క వ్రతం అంటే ఎందుకు? మరి మాకిస్తే ఎందుకు?
0: ఓ చెల్లె, మా ఒక్కనాడు మా వద్దకు ఆ నారదము ముందు వచ్చి గజగౌరి పేరు మీద ఒక్క వ్రతం చెప్పాడు.
1: వ్రతము
0: ఏంటంటే, వ్రతం చేసినందుకు చాలా మోక్షం వస్తాడట.
1: పెద్దలు చెప్పక విన్నారు.
0: అవును,
1: అయితే ఆ వ్రతము
0: తీసుకోవాలి.
1: జాతము కామది ఎనువా
0: కల్పవృక్షాన్ని
1: ఎవరు తెచ్చారమ్మా?
0: కల్పవృక్షము కామదెనువ అన్ని బదులు చేసిన తల్లి. ఏది తెలియదు మేము. శంకరుని బదులు కోమటింటికి వెళ్లి గోధుమ పిండి తీసుకువచ్చి ఆడ విగ్రహం చేశాము.
1: విగ్రహాలు చేశారు,
0: చేసి నూతన వస్త్రం ధరించాము.
1: నూతన కొత్త వస్త్రాలు ధరించారు.
0: ధరించేందుకు అక్కడ శంకరుడు పారుదయ్యారు.
1: పార్వతి
0: నూతన పాదాలగంగ బదులు కొత్త బావి తవ్వించి అలాగే జలం తీసుకొచ్చి అక్కడ పెట్టాము. కొత్త కుండలో
1: కొత్త కుండలు, నూతన కుండలు అయితే మరి మరమ్మ ఒక్కటి.

0: గజము పోనేక ఇక్కడనే తయారు చేశారు. మరి గజగూడ అంటే అక్కడనే ఉంటారు
1: రామలక్ష్మణ గురించి. ఇక్కడ రాయేది మన రాగలపేట తెచ్చుకోవచ్చి, ఐదు వందల ఐదు తొండమల ఏరుగని చేపించాము, అక్కడ పెట్టాము. లంకాది వంతుకు అక్కడ చోటు ముట్టించాము. అస్తాత్రి వంతుకు ఐదు ముత్యాలు తీసుకొచ్చి అక్కడ కూర్చునే పెట్టాము. అంతేనమ్మా.
0: సరే మాకు చేతని గారు వారం, మేము వ్రతం తీసుకోవాలంటే తీసుకోలేము, మేము పట్టలేము.
2: సరే అమ్మ వాటికి తీసుకో,
0: తీసుకోనక్క
2: తీసుకోవే
0: వద్దు.
2: సరే ముట్టిందా?
0: ముట్టింది గానీ ఇక్కడ పెట్టినాను.
2: ఓ కుంది, నీ వైనా నీకు ముట్టింది కదా?
0: ముట్టింది.
2: ఇది వెళ్తున్నాను.
0: దానికి శిక్ష ఏమైనా ఉన్నదా?
2: అది కాదమ్మా, కాస్త ఆగవే. అయ్యో నేను మర్చిపోతుంది, వైరం ఇచ్చాను గానీ మరి తిరిగి నాకు ఇమ్మని చెప్పలేదు. ఓ కుంతి, నేను పడము వ్రతం ఉన్నారు.

0: కుంతి,
1: ఏంటి ఏమీ ఏదని నంగనా చెట్టు నిలబడ్డావు? నేను వైనపించాను, నా వర్గం నాకు చెయ్యము
2: అక్కా.

0: కొద్దీ మాటలు మితిమీరుతున్నాయి. నా సాటి దానం కావా? నీకు రాజ్యం లేదా? నీకు ఇల్లు లేదా? నీకు నీ కొడుకులు లేరా? నీకు
1: చేతామంది
0: ఏంటే?
1: నీ ఐదుగురు కొడుకులు అట్టే పోని అని ఉన్నారుగా
2: అక్కా. ఏం మాటలు మాట్లాడుతున్నావు?
0: ఏంటే నంగనాచదానా?

0: ఏమే అక్కడి గౌరవం లేకుండా మాట మాట కట్టున్నావు. ఎందుకని ఈ యొక్క ఘరం నీకు మదం ఉన్నది, నీకు మత్సం ఉన్నది, ఏంటే
1: మాట్లాడుతున్నాను
0: కాదా
1: అక్కయ్యా? నా కొడుకులే లేని సమయం వచ్చి నువ్వు ఈ రీతిగా మాట్లాడుతున్నావు.
0: ఆ విధమ్మా ఏమన్నావే?
1: నా కొడుకులు లేని సమయంలో ఇట్లా మాట్లాడుతున్నావు అక్క?
0: చిన్నబుద్ధుడిగా నాకు లేరా నీ

0: ఏమే అక్క, నీ సుతులు ఐదు, నా కుమారుడు 100 మంది.
1: 100 మంది
0: ఏంటి నీవు, నీ గొప్పదనము
2: అక్కయ్యా.

0: ఇదిగో గంపడు వంకాయ తీసుకొచ్చి ఎందుకో అయిందో ఆకడే చాలు. కాని నీవు ఎంతమంది ఉంటే నీ కొడుకులు ఉంటే ఒక్కడు చాలు నా కొడుకు.
1: ఏంటే నీకు ఒక్కడ?
0: ఒక్కడు భీముడు చాలు.
1: భీముడా?
0: అవును.
1: అసలు నీ కొడుకు ఎవరు నీకు ఇంతకు? నీకు మగాడెవరే నీకు?
0: మా పాండరాజు.
1: పాండరాజా?
0: అవును.
1: ఆడేవాడే ఇంకోడేవాడు ఇంకా?
0: అసలు మరి నీకెవరక్క? నన్ను అడుగుతున్నావు?
1: కాదే, నీది అక్క కడ్రకి ఎక్కడో ఒళ్ళు మంట పడుతుందమ్మా.
0: సరే, నువ్వు చెప్పగలగవా?
1: చెప్తాను గాని నీవు నా కుమారుడు 100 మంది ఉన్నారు, నీకు 5 ఉన్నారు, చేస్తావా చేయవా?
0: చెయ్యను. చెయ్యను.
1: నా వైనకి చెయ్యి.
0: ఇయ్యా తీసుకుని పో. చాలు పో.

0: ఏమన్నావే
1: ఎవరికి నువ్వు?
0: నేను వెళ్ళాలా?
1: చెప్తా వెంటలేవు. నీవెంత దారివే? నీ లెక్కేమి? నీ పత్రమేమి? నీ విషయాలేమి? నీ అంతెత్త తత్తెత్త
0: వసేనా సవతి ఏ ఎలా నీక

0: నానా, నేను తెస్తే నువ్వు చిరగట్టుకున్నావు, కంకర కట్టుకున్నావు. నీ వైన ముట్టా నీకు, నా వైనకి ఏమంటే ఏంటే మిక్కిలి మాట్లాడుతున్నావు?
1: పోతావా లేదా?
0: ఏయ్, నీవు నాకు వైన్ తీసుకురాపోతే రేపు రెండో సాము వరకు నా ఇంటికి ముందు వచ్చే శుద్ధి కట్ట చేత పట్టి ఆరు నెలలు లెక్క పెట్టి దర్శనం చేయిస్తాను. నీతో
1: నిజమా?
0: అవును.
1: ఇంకా చేయని ఎడలా? చేయాలా?
0: చేయాలి, చేయకపోతే ఈ పని చేయాలి నువ్వు.
1: పో, ఎవరు చేసేది ఎవరు పంతుందో పోవే, పో
0: పో.
1: ఆహా, సరే. ఈ విధంగా ఈ మా అక్క వచ్చి బలువు చేసి వైన ఇంట్లో పెట్టాను. ఏమంటే తేరి ఎడలా? ఆరు నెలలు. నా కొడుకులకు ఇప్పుడే చెప్తాను.
2: అమ్మా అమ్మా.

0: ఏమిటమ్మా ఏడుస్తున్నావు? నేను ధర్మనందనమ్మా, నీకు ఏమి కష్టం వచ్చేదమ్మా? మరి ఇంట్లో నీవు హాయిగా కూర్చున్నదానివి, ఎవరన్నా వచ్చారా నీతో ఏమన్నా పంతమాడారా తల్లి? అమ్మా
1: చెప్పు తల్లి.

0: సిద్ధమ్మయ్యకు గాంధారి వచ్చి వైరమాట పార్థ పరమేశ్వర పేరట బట్టి మన ఇంటికి తీసుకువచ్చి వైరము తీసుకుంటావా తీసుకోనని తీసుకుని వద్దని అంటే సిగంటికలు బట్టి నన్ను మెడలు బట్టి దృప్పించిన ఆయన
1: పెద్దమ్మ గాంధారి అంటే పెద్దలు వాళ్ళు కానీ వాళ్ళని కొట్టిన వారిని కొట్టవద్దు తిట్టిన వారిని తిట్టవద్దమ్మా ధర్మమే జయము ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా వారు ఆయన నోట ఏమన్నా మనకు తలుగుతుంది
0: ఏమి ధర్మజ ఎప్పుడు నువ్వు ధర్మమే చేయమంటావు ఎన్నడూ మనకు పరిపాలన
1: ఎప్పుడైనా ధర్మం చేయమన్న వానికి ఏ కష్టం రాదమ్మా భీమసేన
2: ఏమిటి తమ్ముడు.

0: ఏమో గంధారి వచ్చి వైరమాట పార్థ పరమేశ్వర పేరట బట్టి మన ఇంటికి తీసుకువచ్చి వైరం తీసుకుంటావా తీసుకోనని తీసుకుని వద్దని అంటే సిగంటికలు బట్టి నన్ను మెడను బట్టి దృప్పించిన ఆయన
1: పెద్దమ్మ గాంధారి అంటే పెద్దలు వాళ్ళు కానీ వాళ్ళని కొట్టిన వారిని కొట్టవద్దు తిట్టిన వారిని తిట్టవద్దమ్మా ధర్మమే జయము ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా వారు ఆయన నోట ఏమన్నా మనకు తలుగుతుంది
0: ఏమి ధర్మజ ఎప్పుడు నువ్వు ధర్మమే చేయమంటావు ఎన్నడూ మనకు పరిపాలన
1: ఎప్పుడైనా ధర్మం చేయమన్న వానికి ఏ కష్టం రాదమ్మా భీమసేన
2: ఏమిటి తమ్ముడు.

0: నిన్ను అనదాని మాటలు అన్నది కనుక కిన్నుడదయ్యనమ్మా ఏమని పిలిపించువలను
1: భీమసేన
0: దాని గర్వభావం చేస్తాను.

0: నాయనా, మీ పెద్దమ్మ గాంధారి వచ్చి వైనము తీసుకుంటావా తీసుకుంటావా లేదా అని కాళ్ళతో తృప్పించిపోయేది. కాని ఎంతో వేడుకతో చేసిందట, లక్షలాది కోట్ల వద్దిగా చేసిన వ్రతం. ఆ వ్రతం పంపమని
1: ఇంటికి మన పిన్నమ్మయ్యగో గాంధారి వచ్చాదట.
2: ఏమన్నది? అరుచుకొని వస్తా.
1: అవును,
2: అమ్మా
0: కుమారా.
2: ఏమిటమ్మా నీకంతా, వారికి అంత బలం వచ్చేదా? ఒకటి ఆగు.

0: నేను చేసినటువంటి వ్రతం నువ్వు చేయకపోతే నా ఇంట్లో 6 నెలలు తీసుకువచ్చి నిన్ను ఊడిగం చేపిస్తానమ్మా మా అక్క.
1: అది గర్వపడదు కాబట్టి దాని నోటికొచ్చింది, అదే అదే చేస్తుందేమో ఆ దాసి పని.
0: తెలియదు నాయన,
1: చేసేవారికి అయితేనే ఆ మాట వారికి నోటికొత్త తల్లి
0: వచ్చాలి
1: మాత్రం నీకేమి.

0: ఇంతగా చింత ఏలను వారి మత మనకించాలంటే హరి మన వద్ద
1: కన్నుతోట
0: ఇంతగాను గది ఆ గౌరవతము మనం ఇక్కడ చేస్తాము వాయుస అంటున్నావా?
1: అవును ఇప్పుడే మనం వెళ్దాము.
0: అవును
1: వాయుసమ్మ వద్దకు వెళ్ళి
0: వాయుసమ్మ.

0: ఏమి?
1: మా భీమార్జునుడు చల్లగా ఉంటే అది ఏమని చెప్పేదంటే, రేపు రెండో మిది మీరక ముందు వ్రతం వాయినాని వాయిని పంపకపోతే దాని ఇంట్లో దాచిపని చెప్పిస్తాను పది కాదా?
2: అవును
1: అమ్మా.
2: నువ్వు అట్లుండ అంటావా?
1: నువ్వు అట్లా ఉండు. భీమసేనా,
3: ఏమిటి తమ్ముడు?
0: తమ్ముడు,
1: గాంధారి పలికిన మాటలు విన్నావా?
0: అవును. ఎంత మాట ఇవ్వాలి?

0: అన్నయ్య
1: అర్జున
0: అయితే ఈ వాహనములు దొరికేవి ఇంద్రలోకములు ఉంటాయి కదా, అది చేసింది మొత్తం ఎంగిలి రథము.
1: అవును,
0: ఆ రథం ఏమని చేసిందంటే ఐరా రథం గురించి వేరే చేసింది.
1: అవునవును,
0: విన్నావా? నూతన పాతాల గంగ గురించి తవ్విచ్చిరట వాళ్ళు.
1: అవునవును,
0: మరి లంకాదీపం గురించి అఖండ జ్యోతి ముట్టించారట, పాద పరమేశ్వర గురించి కైలాసం భోజనాలు ఇవ్వలేడు కదా. లంకాదీపం ఏది మన లంకపిండి తీసుకోవచ్చి
1: ముదమ్ముదల్ పోదా, కోపం వస్తున్నది,
0: చింత చేయాలి.

0: ఎంత మాట ఇవ్వలేకది. ఆ కురుపతి భార్య అయినా మన పిన్నమ్మ గాంధారి
1: అదే
0: దాసత్వము చేయిస్తానని మన తల్లితో పలికిదట. నాకు కోపం వస్తున్నది.
1: చింత చేయాలి.

0: అన్నా అన్నయ్యా ఇంతగా చింత ఏలను వారి మత మనకించాలంటే హరి మన వద్ద
1: కన్నుతోట
0: ఇంతగాను గజ ఆగౌరి వ్రతము మనం ఇక్కడ చేస్తాము వాయిస్ అంటున్నావా
1: అవును ఇప్పుడే మనం వెళ్దాము
0: అవును
1: వాయుసమ్మ వద్దకు వెళ్ళి

0: అన్నయ్య
1: అర్జున
0: అయితే ఈ వాహనములు దొరికేది ఇంద్రలోకములు ఉంటాయి కదా, అది చేసింది మొత్తం ఎంగిలి రథము.
1: అవును,
0: ఆ రథం ఏమని చేసిందంటే ఐరా రథం గురించి వేరే చేసింది.
1: అవునవును,
0: విన్నావా? నూతన పాతాల గంగ గురించి తవ్విచ్చిరట వాళ్ళు.
1: అవునవును,
0: మరి లంకాదీపం గురించి అఖండ జ్యోతి ముట్టించారట, పాల పరమేశ్వరుల గురించి కైలాసం భోజనాలు ఇవ్వలేడు కదా. లంకాదీపం ఏది మన లంకపిండి తీసుకోవచ్చి.